ప్రేమరహితుడగు జగద్భక్త కన్నా, ప్రేమరహితుడగు జగద్భక్త కన్నా ప్రేమపరుడు.

0: a person might gain absolute mastery as regards the contents of all the Shastras, the Puranas. He might be a scholar of great attainments in terms of understanding all that is contained in the Vedantas. A person might acquire the capability to conquer different worlds. A person might be the mightiest one on the face of this globe and rule and reign supreme in all splendor. A person could also be that unfortunate one who languishes in the mire of poverty and who might have to circumvent many an obstacle. Love it is that is of the essence in this world. A person devoid of the element of love is of no use whatsoever, either to himself or to the society. A person might have all the accomplishments. He might be the king of kings, the emperor. He might be a devotee. But without love as such, he is of no use. Rather than have such a person, it is much better to have that humble being who is the sevak and the servant, but who is full of love.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: శాస్త్ర విజ్ఞానము అభివృద్ధి అవ్వుకొలది మానవుడు తన ప్రభువైన భగవంతుణ్ణి విస్మరిస్తూ ఉన్నాడు.
0: ఈవెన్ యాజ్ దే హావ్ బీన్ ర్యాపిడ్ అడ్వాన్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ మ్యాన్ ఈజ్ గ్రాడ్యువలీ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ మాస్టర్ దట్ ఈస్ గాడ్.
1: నేడు మానవుడు చంద్రమండలం చేరటము ఒక గొప్ప విజయమే.
0: టుడే ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ వెన్ యూ టాక్ అబౌట్ మ్యాన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్.
1: కానీ ఈ విశాల ప్రపంచమునందు ఉండిన చిత్ర విచిత్రములను తరచించిన మానవుని బుద్ధి తన పరిమితిని మించిపోవచ్చున్నది.
0: బట్ వెన్ యూ లుక్ అరౌండ్ యూ and look at the mysteries in this creation, in this universe around you, as against this, if you look at what man is thinking about, certainly he is exceeding his capabilities.
1: ఈ పరిస్థితి యందు చంద్రమండల విజయము సముద్రమునందు ఒక కాకిరెట్ట వంటిదే కదా.
0: So when you view this as a backdrop against man's achievements, you would conclude that it is a mere drop in the vast ocean.
1: ఈనాడు మానవుడు అనేక విధములుగా ప్రపంచమునందు పరిశోధనలు సల్పుచున్నాడు.
0: టుడే మ్యాన్ ఇస్ అండర్టేకింగ్ ఎ గ్రేట్ మెనీ ఎక్స్పెరిమెంట్స్.
1: ఎన్ని విధముల పరిశోధనలు సల్పి తెలుసుకున్నాను, ఇంకనూ తెలుసుకునవలసినవి ఎన్నియో ఉన్నవని ఈ ప్రకృతి తెలియజెప్పబడుచున్నది.
0: వాట్ ఎవర్ మైట్ బి ది ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ రీసెర్చెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్, it is nature which continuously cautions him that there is a lot more to learn and unravel.
1: ఈ తెలుసుకునే తెలివితేటలు కాని జ్ఞానశక్తిని కాని ప్రసాదించినది ఎవరు?
0: Now in the first place, who has endowed on man this intelligence, this capability to unravel mysteries?
1: ఈ విశ్వమునే ఒక ఆట వస్తువుగా మానవునికి అందించినది ఎవరు?
0: Who is it that has given to man this nature of creation to play with?
1: లోకములన్నీయు గడియలోన జయించిన వాడవు ఇంద్రియాలోకము చిత్తము గెలువనేరవు. ప్రహ్లాదుడు చెప్పాడు, తండ్రి లోకములన్నీ నువ్వు ఒక్క క్షణంలో జయించావు, కాని నీ చిత్తమును మాత్రమే నీవు జయించలేకపోతున్నావు. అన్నీ జయించి ప్రయోజనమేమిటి?
0: ప్రహ్లాద హ్యాడ్ దిస్ టు సే టు హిస్ ఫాదర్, ఓ ఫాదర్, యు హ్యావ్ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ ట్రైస్ అండ్ యు ఆర్ ద కాంకరర్ సుప్రీం, బట్ యు హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ హార్ట్, టు మాస్టర్ యువర్ ఓన్ సెన్సెస్. వాట్ దెన్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్ యువర్ కాంక్వెస్ట్?
1: ఇదే పదమును చర్చిల్ ఉపయోగపెట్టాడు. Man has conquered all, but he has not conquered himself.
0: The same opinion was more or less voiced by Churchill. Man has conquered all, but he has not conquered himself.
1: ఈనాడు మానవుడు సాధించినటువంటిది ఏమిటి?
0: What is it that man today has achieved?
1: సమస్త సృష్టికి నీ భగవంతుడే సృష్టికర్త.
0: This creation owes its origin to God.
1: సృష్టికర్తను విస్మరించి సృష్టి వెంటబడటం, ఇది మానవుని యొక్క వివేకము కానేరదు.
0: సో మ్యాన్ హ్యాస్ లాస్ట్ సైట్ ఆఫ్ ద క్రియేటర్, హీఈస్ ఆఫ్టర్ హిస్ క్రియేషన్. దిస్ ఈజ్ ఎ ష్యూర్ కేస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్.
1: మృగములు ఎండమావులను చూచి జలమని భ్రమించి దాని వెంట పరువులెత్తి జలము చిక్కక దాహము తీరక నిరాశతో నిస్పృహతో తన జీవితంలో అంత్యం గావించుకున్నవి.
0: Animals tend to run after a mirage, deluding themselves into believing that there is a patch of water. They seek water, but they do not get it. They are led to that spot by the mirage. As a result, they are led to dejection and despondency.
1: అదే విధంగానే నేడు మానవుడు ఈ భౌతికమైనటువంటి యొక్క వస్తు వాహనాలను సుఖ సంతోషములను చూచి మురిసిపోతూ ఇవే సత్యము నిత్యమని భ్రమిస్తూ కట్టకడపటికి వీటిని అనుభవించలేక వీటిని పూర్ణతత్వంలో గుర్తించుకొని లేక తన మానవత్వాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: ఇన్ ద సేమ్ మేనర్ మ్యాన్ ఆఫ్ టుడే రన్స్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ మెటీరియల్ పొజిషన్స్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. హీ బిలీవ్స్ దట్ దీస్ ఇండీడ్ ఆర్ గోయింగ్ టు గివ్ హిమ్ హ్యాపీనెస్, లాస్టింగ్ హ్యాపీనెస్, బట్ నో, ద రిజల్ట్ ఈస్ డిసప్పాయింట్మెంట్ ఫర్ హిమ్.
1: ఈనాటి మానవుడు శాస్త్ర విజ్ఞానము పెరుగుకొలది స్వార్థము అహంకారము అనేటువంటి పైశాచిక వృత్తులు అభివృద్ధి గావించుకుంటున్నాడు.
0: టుడే అలాంగ్ విత్ దీస్ అడ్వాన్సెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాన్ హ్యాస్ ఆల్సో గివెన్ రైజ్ టు హిజ్ ఓన్
1: నిత్యమని భ్రమిస్తూ కట్టకడపటికి వీటిని అనుభవించలేక వీటిని పూర్ణతత్వంలో గుర్తించుకొని లేక తన మానవత్వాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: ఇన్ ద సేమ్ మేనర్ మ్యాన్ ఆఫ్ టుడే రన్స్ ఆఫ్టర్

0: ఆవించుకుంటున్నాడు.
1: టుడే అలాంగ్ విత్ దీస్ అడ్వాన్సెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యాన్ హ్యాస్ ఆల్సో గివెన్ రైజ్ టు హిస్ ఓన్ ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో విచ్ హావ్ అస్యూమ్డ్ డెమోనిక్ ప్రపోర్షన్స్.
0: ఈనాడు ప్రపంచమునందు గల వృక్షములు, పక్షులు, పశువులు కూడా స్వార్థరహితమైనటువంటి సేవలు మానవులకు ఎన్నో విధములుగా సల్పుచున్నవి.
1: బట్ ఇన్ ద నేచర్ అరౌండ్ యూ యుల్ ఫైండ్ దట్ ద బర్డ్, ద బీస్, ద యానిమల్, ద ట్రీస్, దే ఆల్ హ్యావ్ ఎ లెసన్ టు గివ్ టు మ్యాన్.
0: కానీ మానవుడు స్వార్థపరుడై తన యొక్క జాతికి, తన యొక్క తల్లిదండ్రులకి, తన యొక్క దైవములకే ద్రోహం గావించుచున్నాడు.
1: A lesson in selflessness. As against this, man it is who is given to selfish ideas. The result is, he is bringing his own race to disrepute. His parents and God even is deceived in the process.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsalanu pradarshinchutunnadu kani darshinchutaledu.
1: He no doubt talks about these virtues like satya, dharma, shanti, prema and ahimsa, but never practices them.
0: Acharinchutaledu.
1: And he doesn't put them into practice.
0: సర్వులు కూడా తనను గౌరవించాలని భ్రమిస్తున్నాడు.
1: హీ సర్టన్లీ వాంట్స్ అదర్స్ టు రెస్పెక్ట్ హిమ్.
0: కానీ తాను ఇతరులను గౌరవించుటకు ఏమాత్రం కూడా ముందంజ వేయటం లేదు.
1: బట్ హీ డజంట్ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్ టు రెస్పెక్ట్ అండ్ ఆనర్ అదర్స్.
0: ఎంత కలిగినప్పటికీ కడుపునకి,
1: ఆల్ దట్ హీ డస్ ఈజ్ బై వే ఆఫ్ ఫిల్లింగ్ హిజ్ ఓన్ స్టమక్.
0: కలిగినదంతా కూటికే. ఎన్ని సంవత్సరములు బ్రతికినా కాటికి. ఈ సత్యాన్ని గుర్తించుకొని లేకపోతున్నాడు మానవుడు.
1: Now man is not cognizant of the truth that he is living, no doubt, but living for the sake of the stomach. Ultimately he has to reach the symmetry.
0: బాధలు సంభవించినప్పుడు భగవంతుడా అని చింతిస్తున్నాడు.
1: In times of difficulties certainly he turns to God and thinks about him.
0: కష్టములు సంభవించినప్పుడు కన్న తండ్రులను ఆశ్రయిస్తున్నాడు.
1: In terms of trials and tribulations he looks to his parents for solace and consolation.
0: కానీ తన భవిష్యత్తు ఏమిటో అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ హిస్ ఫ్యూచర్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క క్షణభంగురమైనటువంటి యొక్క సుఖములకు శాంతులకు అరువులు చాస్తున్నాడు.
1: హీఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ హిస్ వే టు సీక్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ అండ్ జాయ్స్ ఆఫ్ ది వరల్డ్.
0: మానవుని యందలి ప్రేమ శూన్యమైపోతున్నది.
1: అండ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్ వాట్స్ ఎవర్ ఇన్ హిమ్.
0: ఈనాడు ప్రేమతత్వాన్ని ప్రకటించాలి.
1: టుడే వాట్స్ నెసెసరీ ఇస్ దిస్ లవ్ షుడ్ బి
0: ప్రచారం చేయాలి.
1: It should be propagated.
0: Acharinchali.
1: It should be practiced.
0: Andinchali.
1: It should be
0: anandinchali.
1: It should be experienced as a moment of joy.
0: Premane mana jeevitamu.
1: Because love is life.
0: Deenine bhakti, bhakti ani cheptu vacharu.
1: This is what has also been called bhakti or devotion.
0: Rishikesh sevanam bhakti ruchyate annaru. Anaga sevane bhakti ane padamunaku sarthaka naamam.
1: There is yet another terminology talking about service. Verily is indication of one's bhakti.
0: Deeni yokka utpatti భజ సేవయాం అన్నారు.
1: Now the origin of this word bhakti is think about service, worship service.
0: మానవుని యొక్క అనురాగమును,
1: man's sense of attachment,
0: ప్రేమను,
1: his love,
0: కామనను,
1: his desires,
0: భగవంతుని వైపున మరల్చినప్పుడే,
1: when these are turned towards God,
0: అతని యొక్క తత్వము,
1: his nature,
0: పవిత్రమైన పరివర్తన పొందుతుంది.
1: Will take a turn for the better.
0: ఈనాడు మానవుడు,
1: టుడే మ్యాన్,
0: ఇలాంటి పవిత్రమైన మార్గమును ప్రవర్తించక,
1: హీ ఈజ్ నాట్ టేకింగ్ టు సచ్ ఎ నోబుల్ పాత్.
0: సంకుచితమైనటువంటి మార్గమునందు,
1: హీ ఈజ్ రాదర్ ట్రావెల్సింగ్
0: స్వార్థపరమైనటువంటి తత్వమునందు,
1: ఎ పెట్టి మైండెడ్
0: అహంకార జీవితమునందు,
1: లీడింగ్ హిజ్ లైఫ్
0: ఆడంబరమైనటువంటి వృత్తులందు,
1: giving room for pomp and exhibitionism,
0: kalamunu gurtinchukolaleka kayanni visarjistunnadu,
1: wasting his time in this way and wasting away his life and body.
0: Kani tana kartavyam emito gurtinchatam ledu.
1: He is not understanding his duty.
0: Kalamu achanda barutam vale kadiripovuchunnadi.
1: Time for its part flows on unmindful.
0: Dehamunu unnatuvanti oka aayu pramanam manchugatta vale kshana kshanamunaku karigipovuchunnadi.
1: The lifespan of the body likewise is melting away like a block of snow.
0: కానీ మానవుని యొక్క కర్తవ్యం ఏమిటో గుర్తించుకోకుండా కాయాన్ని వదిలిపెడుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ద పర్పస్ ఆఫ్ హిస్ బాడీ ఈజ్, హీ ఈజ్ లూజింగ్ హిస్ లైఫ్.
0: జంతునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మం చాలా పవిత్రమైనటువంటిది.
1: ద లైఫ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ ద మోస్ట్ సీక్రెట్ టు గెట్.
0: కేవలం శరీర నిర్మాణమునందు మాత్రమే కాకుండా మేధాశక్తి ఎందు కూడాను ఉత్కృష్టమైనటువంటి జీవితం మానవునిది.
1: Not merely in terms of the upkeep of the body, but also in terms of intellectual capability, man's life is a supreme one.
0: పుడమి ఎందు పుట్టినటువంటి ప్రాణం అన్నింటికంటే కూడా మానవ జన్మ

0: చాలా ఉత్కృష్టమైనటువంటిది.
1: ఆర్ ఆఫ్ ఆల్ ద లైఫ్ ఫార్మ్స్ దట్ యు ఫైండ్ ఇన్ దిస్ క్రియేషన్ దట్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద నోబ్లెస్ట్ అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ టు గెట్ బట్
0: మానవుని యొక్క అబలత్వము కొంతవరకు మానవుని వెనుక అని చెప్పి ఏయిస్తున్నది.
1: బట్ హిస్ ఇన్నేట్ సెన్స్ ఆఫ్ వీక్నెస్ ఇస్ వాట్ ఈస్ హోల్డింగ్ బ్యాక్ హిమ్.
0: మానవుని యొక్క ఆయు ప్రమాణము చాలా పరిమితముతో కూడినటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ స్పాన్ అస్ సచ్ ఇస్ ఎ లిమిటెడ్ వన్.
0: ఈ పరిమితమైనటువంటి కాలము నుండే
1: దిస్ లైఫ్ విచ్ హాస్ ఎ సర్టన్ లిమిట్
0: పవిత్రమైనటువంటి యొక్క మేధాశక్తిని
1: and his intellectual capabilities which are sacred
0: sakramainatunte margamna pravesha petti
1: these should be channelized properly
0: saptakam gavinchukuntake prayatinchali
1: one should endeavor to sanctify oneself in this manner
0: kani ee naati manavudu
1: but today's man
0: aa vidhamainatunte pravartana yendu tana yokka keerthini gaani karmanu gaani ankitam cheyatam ledu
1: man is not dedicating himself to such a noble honorable task
0: yesetunte prati adugu kudanu అధర్మంలో వేస్తున్నాడు.
1: వాట్ ఎవర్ స్టెప్ హీస్ టేకింగ్ హీస్ ఇన్ ద పాత్ ఆఫ్ అధర్మ.
0: పలికేటువంటి పలుకులన్నీ కూడా అసత్యమయంగా రూపొందుతున్నవి.
1: ఎవ్రీ వర్డ్ దట్ హీ అటర్స్ ఈజ్ ఎ లై అండ్ ఫాల్స్హుడ్.
0: చూచేటువంటి చూపులు ప్రేమరహితమవుతున్నవి.
1: వాట్ ఎవర్ హీ లుక్స్ అట్ ఈజ్ డివైడ్ ఆఫ్ లవ్.
0: పాపమన్న ప్రీతి.
1: వెన్ యూ టాక్ ఆఫ్ సిన్ హీ లవ్స్ సిన్.
0: దైవమన్న అప్రీతి.
1: యూ టాక్ ఆఫ్ గాడ్ హీ డిస్లైక్స్ గాడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితంలో మానవత్వాన్ని ఏ విధంగా గుర్తించుకోగలడు?
1: When this is the state of affairs, how can one understand one's existence, one's purpose?
0: మానవ జీవితము సైన్స్ అండ్ టెక్నాలజికల్ గా ఎంత అభివృద్ధి అయినప్పటికీ నైతికంగా మాత్రం దినదినమునకు దిగజారిపోతున్నది.
1: That is why man may have made rapid strides in science and technology, but when it comes to his own living, he is degrading
0: the science and technology. మనకు అత్యవసరమే.
1: Certainly we do need science and technology.
0: కానీ ఇది భౌతికమైన జీవనమునకే కాని ఆధ్యాత్మిక జీవనం కాదు.
1: బట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ నాట్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్.
0: ఈ రెండు మార్గం ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ పాత్స్.
0: జీవనోపాధి ఒకటి, జీవిత పరమావధి మరొకటి.
1: వన్ ఫర్ ద సేక్ ఆఫ్ లివింగ్ అండ్ వన్ విచ్ విల్ టేక్ యూ బియాండ్ దిస్ లైఫ్.
0: జీవించుటకై కొన్ని మార్గములు మనం అనుసరించాలి.
1: సర్టన్లీ వీ హావ్ టు ఫాలో ఎ ఫ్యూ థింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ లివింగ్.
0: జీవితమునకై మరికొన్ని మార్గములు అనుసరించాలి.
1: బట్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ యూ గాట్ టు ఫాలో యట్ అనదర్ థింగ్.
0: కానీ మన చదువు అంతా జీవించుట కోసమే అంకితం గావిస్తున్నాము.
1: దేర్ ఇస్ యట్ అనదర్ థింగ్ దట్ యూ హావ్ టు ఫాలో. బట్ ఆల్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ లివింగ్.
0: ఎడ్యుకేషన్ షుడ్ ఫర్ లైఫ్ నాట్ ఫర్ లివింగ్.
1: ఇన్ అదర్ వర్డ్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ లివింగ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక చదువు చదువు చదువు ఈ చదువు అన్నీ కూడా కేవలము భౌతికమైనటువంటి రీతిగా కేవలం కృత్రిమైనటువంటి ఒక మార్గం లోపల తన జీవితాధారం నిమిత్తమై ఉపయోగపెడుతున్నాడు.
1: వి డూ టాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ నో డౌట్ బట్ వి డూ నాట్ నో ద సిగ్నిఫికెన్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్. వి ఆర్ లీడింగ్ అవర్ లైఫ్స్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ వే.
0: జీవితం అవసరమే.
1: వి డూ నీడ్ టు లివ్.
0: కానీ దానితో పాటు జీవితం యొక్క పరమావధిని కూడా గుర్తించడం అత్యవసరం.
1: బట్ ఈవెన్ యాజ్ యూ డూ ఇట్ యూ షుడ్ ఆల్సో రికగ్నైజ్ వాట్ లైస్ బియాండ్ ద పర్పస్ అండ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: ఇది ఇహము.
1: దిస్ ఇస్ దిస్ వరల్డ్.
0: మనకు తెలియనటువంటిది మరొకటి పరము ఉంటున్నది.
1: There is something beyond which we are not aware of.
0: ఇది కనిపించేటువంటిది.
1: Now this is something which
0: ఇది వినిపించేటువంటిది.
1: Something which you can listen to.
0: కానీ మనసును మరిపించేటువంటిది.
1: But it also deludes your mind.
0: ఇలాంటి తత్వాన్ని మనము కనిపించని వినిపించని హృదయాన్ని మరిపింపజేసేటువంటి ఒక తత్వం మరొక ఉంటున్నది.
1: As against this there is something which cannot be seen, which cannot be heard, which can also lead you beyond.
0: ఇది క్షరము.
1: This is something which is momentary. That has no beginning, no end.
0: క్షరం అన్నటువంటిది నిరంతరం కూడాను మార్పు చెందినటువంటిది.
1: Now this kshara is something undergoing change every second.
0: అక్షరం నిరంతరం కూడాను నిత్య సత్యమై ఉండేటువంటిది.
1: But అక్షర something lasting, something permanent.
0: ఈ అక్షర తత్వాన్ని మనం గుర్తించుకునే నిమిత్తమై ప్రేమను పెంచుకోవాలి.
1: Now to understand this akshara, the nature of this that is lasting, love it is, that's necessary.
0: ప్రేమ రసామృతములో మునిగినటువంటి మానవునకు సర్వము కూడాను తనకు అయిష్టంగా తోస్తుంది.
1: One who has delved deep into this nectar of love, everything else is secondary.
0: జగత్ అంతా కూడాను భగవత్ స్వరూపమే.
1: Now all that you see in the world around you is a manifestation of God.
0: విష్ణు స్వరూపం.
1: This creation is verily a reflection, this is a form of God.
0: ప్రతి ప్రాణి కూడాను పరమాత్మని యొక్క అంశములే.
1: Every living form is a fragment of God.
0: ఇదే ప్రేమాద్వైతము.
1: This is the premadvaita.
0: Ide rasadvaitamu.
1: This is also rasadvaita.
0: Ide soham tattvam.
1: This is the soham tattva.
0: Itti tattvanni gurtinchukuneetundi vyaktitvam anna ee naadu manam abhivruddhi parchukovali.
1: Now the need of today is a way of understanding this truth.
0: Idini manam artham chesukunna diname mana janmam saarthakam avutundi.
1: When you understand this truth, you have sanctified your life.
0: Kanuka prema tattvanni manam gurtinchadaniki తగినటువంటి రూపంలో మనం సాధన చేయాలి.
1: సో ఆల్ అవర్ సాధనస్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ దిస్ ప్యూర్ లవ్.
0: కానీ ఈనాటి మన ప్రేమ లౌకికమైనటువంటి మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: నౌ టుడే వి ఫైండ్ దిస్ లవ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఆల్ ది వరల్డ్లీ.
0: మనిషికి మధ్యన ఉన్నటువంటిదే ప్రేమ అని భావిస్తున్నాము.
1: ఆల్ దట్ ఇస్ వరల్డ్లీ లైక్ ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిడ్యువల్ అండ్ అనదర్.
0: మనిషికి విషయమునకు మధ్యన ఉన్నటువంటిదే ప్రేమ అని విశ్వసిస్తున్నాము.
1: వి ఆల్సో లుక్ on love as a link between man and the material possessions.
0: Manishiki padarthamunaku madhyana unnatundide prema ani bhavistunnamu.
1: We also think that the link between man and his material world is love.
0: Nijame idi premani.
1: Yes, this is true to a certain extent.
0: Kaani paratattvamunaku sambandhinchinatundi prema kaadu.
1: But this love is not directed towards that.
0: Idi kevalam swarthamu swaprayojana nimittamai upayogapettukuntunnamu.
1: All these are to meet our own selfish needs and ends.
0: ఇది స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే కృత్రిమ ప్రేమలంతకున్న అభివృద్ధి పరచుకుని మనము కేవలం ప్రేమారాధన అనేటువంటి బురకాలోపల మనం జీవిస్తున్నాము.
1: సో ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ఇంటర్ప్రిటేషన్ దట్ వీఆర్ గివింగ్ టు దిస్ వర్డ్ లవ్ వీఆర్ హ్యావింగ్ ఎ మాస్క్ ఓవర్ అస్ డివైడ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ట్రూ లవ్ మీన్స్.
0: ఇది తాత్కాలికమైన ప్రేమ.
1: This love of ours is transient. But there is yet another form of love, which is the true proper, that is selfless love.
0: నిర్మలమైనటువంటి ప్రేమ.
1: Pure unsullied love.
0: ఫలరహితమైనటువంటి ప్రేమ.
1: Something which is beyond, which has no trace of highness.
0: తాను కావలసినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing that it seeks for itself.
0: తనకు కావలసినటువంటిది ప్రేమని.
1: It seeks love for itself.
0: ప్రేమ అప్పు ఇచ్చుకునేటువంటిది కానీ అప్పు పుచ్చుకునేటువంటిది కానీ అర్పితము చేసుకునేటువంటిది ప్రేమ.
1: Love is not something which can be given on loan or taken on loan. It is something which has to be offered.
0: ఇది కేవలము హృదయం అనేటువంటి యొక్క మొక్క నుండి పుట్టేటువంటి ప్రేమ పుష్పము.
1: This love is the flower of love springing from the field of heart.
0: ఈ ప్రేమ తత్వం చేతనే మానవత్వం అనేటువంటి విశిష్టమైనటువంటి దైవత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుండాలి.
1: It is this love which will give you the understanding of understanding God in this universe around.
0: ఈనాటి మానవుడు ధర్మ అర్థ కామ మోక్షం అనేటువంటి చతుర్విధ పురుషార్థములు మాత్రమే అనుభవిస్తున్నాడు.
1: The man of today is discharging his responsibilities towards these four purusharthas, dharma, artha, kama and moksha.
0: దీనికి అతీతమైనటువంటి ఐదవ పురుషార్థం కూడా మరొకటి.
1: But there is a fifth purusharthas lying beyond these.
0: అది ఏ పరమ ప్రేమ.
1: That could be called parama prema, absolute
0: love. Ananya bhakti annaru.
1: Yet another name for this is ananya bhakti.
0: Shankara deeni gnana lakshanam annaru.
1: Shankaracharya said this is gnana lakshana, aim of gnana.
0: Kanuka prema anaga kevalamu laukikamainatundi jeevitamunandu upayoga pettetundi swarthamainatundi prema maatrame kaadu.
1: So here we must understand, love is not something that has to be used for our own worldly existence.
0: Parathamaina.
1: There is something beyond
0: vishalamaina,
1: something which is broad,
0: anandamayamaina,
1: which is full of bliss,
0: amrutamayamaina,
1: which is nectarine, immortal.
0: Ilanti amarattumato kudinatunte prema ee pavitramaina prema.
1: This pure thing which is immortal, that is true love.
0: Idi mochamunu kudanu aashinchadu.
1: This love does not seek even liberation.
0: Mochamunu kante atheetamainatuntadi,
1: because it is beyond liberation.
0: Prema amruta swaroopacha annadu naradu.
1: Narada said love is beyond this idea of immortality.
0: Neeti chukka neeravito cherinappudu adi amrutatvanni pondipothundi.
1: A drop of water, when it becomes part of a lotus, becomes
0: ananta swaroopanni dharistundi.
1: It assumes an infinite shape and form.
0: Amaratvanni pondutundi.
1: It becomes immortal.
0: Ye vidhanga?
1: How?
0: Okka neeti chukka hastam nandunchukunna konni chalamullo adi aaviriga maaripogaladu.
1: The same drop of water, keep it in the palm of your hand.
0: అది ఆ నీటి చుక్కకు మరణము.
1: It becomes vapor, it is dying its
0: death. కానీ అది నీటి చుక్క నీరుతో కలిపినప్పుడు అనంతమైనటువంటి ఆకారంలో లీనమైపోతుంది.
1: It is dying its death. The same drop of water becomes part of the lotus.
0: దానికి మరణమే లేనటువంటి అమరత్వాన్ని పొందిపోతుంది.
1: It becomes infinite, it becomes immortal, it has no death.
0: ఇది అమృతత్వము అన్నారు.
1: This is what is called immortality.
0: కనుకనే మన మానవత్వం అనేటువంటిది సాలోక్యం సారూప్యం సామీప్యం సాయుధ్యము ఈ సాయుధ్య తత్వం లోపల నిత్యతత్వాన్ని మనం అనుభవించడమే ప్రేమ యొక్క పవిత్రమైనటువంటి సారం.
1: The quintessence of love is for a person to go out and reach and become part of something which will confer on him immortality.
0: కాని ఈనాటి భక్తిని మనం అనుభవించేటువంటి సూత్రములు ఇది కేవలం ఆడంబరమైనటువంటివే కానీ హాస్యాస్పదమైనటువంటివే కానీ నిత్య సత్యములైనటువంటి భక్తి మార్గంలో కానేరవు.
1: Now today when you talk about bhakti that you have, these are merely superficial things. These are merely things to be laughed at, scoffed at. They are not true bhakti.
0: గోపికలు చెప్పారు.
1: One context, the Gopikas had this to say.
0: Manda

0: మందార పుష్పం యొక్క మకరంధానికి వలినటువంటి తుమ్మెద నోటి పువ్వు వైపున ఉరుకులెత్తునా?
1: That bee which has tasted the sweet nectar of the jasmine flower, would it run after a lily flower?
0: ఆకాశగంగ యందు విహరించేటువంటి యొక్క రాజహంసలు ఏ యొక్క మాలిన్యమైనటువంటి యొక్క కొలను లోపల ప్రవేశించునా?
1: A swan which is part of the celestial Ganges, can it have any taste for dirty murky water?
0: చల్లని తెల్లని వెన్నెలి యందు విహరించేటువంటి యొక్క చకోర పక్షులు మంచుగడ్డ పైన రాలునా?
1: Or the bird which languishes and which rejoices in the rays of this cool and comfort giving moon, can it be happy elsewhere?
0: తీయని మామిడి చిగుళ్ళను తిని కమ్మని గానం పాడేటువంటి యొక్క కోకిలలు ఏ యొక్క అడవి మల్లెలపై ఏమైనా ఉరుకులెత్తుతుందా?
1: Or the cuckoo bird which relishes all that is sweet and tasty, you try to feed it on something in from the forest, can it relish it?
0: ముద్దక ఖర్జూరం తిన్నటువంటి మానవుడు చింతపండు రుచిస్తాడా?
1: Or for that matter, a person who has tasted the date fruit, can he relish tamarind?
0: అదే విధముగానే భగవంతుని యొక్క ప్రేమ రసామృతమును గ్రహించినటువంటి మానవుడు అన్య రుచులను ఏమైనా అరగించునా?
1: In the same manner, a person who has tasted the sweet nectarine love of God, can he relish it anything else?
0: దీన్ని కులశేఖరరావు గారు కూడా చెప్పారు.
1: The same sentiment was expressed by the saint Kulashekara.
0: ఓ భగవంతుడా, నేను అంగహీనుణ్ణి అన్నాడు.
1: Oh Lord, I have no limbs.
0: కారణం ఏమిటి?
1: The reason?
0: చేతులారంగ శివుని పూజించరేని.
1: You want to worship Shiva with your limbs.
0: నోరు నవ్వంగ హరికీర్తి నుడువరేని.
1: Or the tongue given for the sake of singing the praise of the Lord.
0: దయయు సత్యంబు హృదయములో తలపడేని.
1: Or the heart where you have compassion and love.
0: ప్రేమ సత్యంబు దేవులో తలపలేని.
1: These have no place in your heart.
0: కలుగనీటికి తల్లుల కడుపు చేటు ఉన్నాడు ప్రహ్లాదు.
1: Or the what use of such a bird which have no, I mean, there is no proper relationship between the limbs and the purpose for which they have been given.
0: అదే విధముగానే కులశేఖరరావు వారు, ఓ భగవంతుడా, ఈ చేతులు నీ సేవకై అర్పితముగానేటువంటి చేతులు, ఇవి లేనటువంటి వేణు అన్నాడు.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ కులశేఖరరావు సెడ్, ఓ లార్డ్, దీస్ హ్యాండ్స్ ఆర్ దేర్ ఫర్ యూ ఫర్ టు వర్షిపింగ్ యూ, బట్ వెన్ దే నాట్ డూ ఇట్, వాట్ యు హావ్ ఇన్ దేర్?
0: ఈ యొక్క సమాజ సేవలో ఈ చేతులు అర్పితముగానేటువంటి చేతులు ఉండి కూడాను లేనటువంటి వేణు అన్నాడు.
1: దీస్ హ్యాండ్స్ మే బి యువర్స్, బట్ యు ఆర్ నాట్ డూయింగ్ యూజింగ్ దెమ్ ఫర్ సర్వింగ్ అదర్స్. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ హావింగ్ సచ్ ఏ పేర్ ఆఫ్ హ్యాండ్స్.
0: నిన్ను చూడనటువంటి ఈ కన్నులు ఉండి కూడా నువ్వు కేవలం ఒక గాజు పెంకుల వంటివి అన్నాడు.
1: ద ఐస్ కెనాట్ సీ యూ, దే ఆర్ మ్యూర్లీ గ్లాస్ పీసెస్.
0: కేవలం చెవులు ఉంటున్నాయి, భగవత్ నామస్మరణ విన్నటువంటి యొక్క చెవులు కేవలం కొండ గుహల వంటివి అని ఉన్నాడు.
1: ద ఇయర్స్ ఆర్ దేర్, బట్ దే కెనాట్ లిసన్ టు ద నేమ్ ఆఫ్ గాడ్, కెనాట్ హియర్ హిమ్, దే ఆర్ లైక్ ద కేవ్స్ ఇన్ ద మౌంటెన్.
0: కనుక మానవుని యందు ఉండేటువంటి ప్రతి అంగము కూడా నువ్వు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. అదే మానవ సేవ, మానవ సేవ, మానవ సేవ.
1: సో ఎవ్రీ లింబ్ దట్స్ గివెన్ టు యూ దట్ ఈస్ యువర్స్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఎ సేక్రెడ్ అండ్ నోబుల్ పర్పస్. దట్ ఈస్ వెరీలీ సర్వింగ్ మ్యాన్.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అన్నాడు.
1: It has also been said, God it is in the
0: vela sirasulu vela padamulu vela netramulu ivanni kudanu bhagavantuni venu unnaru.
1: All the thousands of heads, thousands of feet, thousands of eyes, all these are your
0: anaga bhagavantudu ante emi manavaakarame bhagavat tattu meerandaru kudanu bhagavat swaroopule.
1: That is whose God? God it is residing in you. All of you are embodiments of God.
0: కనుకనే దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము ప్రతి మానవుని ఎందుకు ఉంటుండది.
1: దిస్ స్పార్క్ ఆఫ్ డివినిటీ ఇస్ దేర్ లేటెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: భగవంతుడు సృష్టికి బీజము.
1: గాడ్ ఈస్ ద సీడ్ ఫర్ దిస్ క్రియేషన్.
0: ఈ విశ్వం అనేటువంటి వృక్షములో మానవుడే అందు అని ఫలము.
1: అండ్ ఇన్ దిస్ యూనివర్స్ దిస్ మ్యాన్ ఇస్ ద ఫ్రూట్.
0: ఈ మానవుడు అనేటువంటి ఫలము లోపల తిరిగి దైవత్వం అనేటువంటి బీజం చేరి ఉంటుండాలి.
1: ఇన్ దిస్ ఫ్రూట్ యు హ్యావ్ ద సీడ్, దట్స్ గాడ్.
0: ఆ యొక్క బీజమునికే ఆత్మ అని పేరు.
1: This seed in this fruit is called Atma.
0: ఆ బీజం యొక్క తత్వమే కర్మ కలాపములకు మూల కారణము.
1: That seed it is responsible for all that follows after.
0: సమస్త సృష్టి లయమునకంతా కూడాను ఈ యొక్క ఆత్మ తత్వమే మూల కారణము.
1: It is this Atma tattva which is responsible for the creation, sustenance and dissolution.
0: అదే మనస్వరూపములోపల మానవత్వములో ప్రకటిస్తుండాలి, వీక్షిస్తుండాలి.
1: The same Atma again is there residing in every person, in his mind, in his spirit.
0: ఈ బ్రహ్మ సూత్రములో మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయోహో అన్నారు.
1: In keeping with this, it has been given to us that it is mind which is responsible.
0: మానవుడు ఉన్నత స్థాయికి పోవటకు గాని లేక అధో స్థాయికి దిగజారుటకు గాని మనసే మూల కారణం.
1: Either for one's liberation or for one's bondage. Either to go on the upward journey, mind is responsible. Either you degrade yourself, mind is responsible. What is man? Man is verily mind.
0: మనసనగా సంకల్పముల యొక్క చేరికే.
1: And mind is a collection of thoughts.
0: సంకల్పముల యొక్క పరిణామమే మన నిత్య జీవితము.
1: And the result of these thoughts is your life, daily life.
0: నిత్య జీవితంలో మన ప్రవర్తనే దీనికి మూల కారణము.
1: And our actions are follow these thoughts of ours.
0: కనుక మనిషి మంచివాడు కావాలంటే మన ప్రవర్తన మంచిదిగా ఉండాలి.
1: So if a person is to be called good, his action should be noble and good.
0: ఈ ప్రవర్తన యొక్క మూలసారమే క్యారెక్టర్. అదే మన యొక్క శీలం.
1: And the essence of your actions is gauged in terms of your character.
0: ఈ గుణమే లేకపోతే మానవత్వం శూన్యం.
1: Without this character, one's life is a void, not a
0: void. ఎన్ని చదువులు చదివినా,
1: ఎన్ని అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఎన్ని పదవులు ఏలినా,
1: యు మైట్ హావ్ ఎనీ నంబర్ ఆఫ్
0: ఎంత ధనమును సంపాదించినా,
1: యు మైట్
0: ఎంత బలవంతుడైనా,
1: యు మైట్ బి వెరీ ఫాస్ట్,
0: ఎంత జనసమూహంలో ఉండినా,
1: యు మైట్ బి అమిడ్స్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్,
0: ఆ గుణమే ఒక్కటే లేకపోతే వానికి స్థలమే లేదు.
1: If you do not have this character, you have no place in society, no place in
0: కనుక ఈ నాడు మనం నైతిక విలువను మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Today you need this idea of character or morality in you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ధనము కాని,
1: either money,
0: బలము కాని,
1: or your strength,
0: పదవి కాని,
1: or your position,
0: కీర్తి కాని,
1: or your fame,
0: సర్వము కూడాను వస్తుంటది పోతుంటది.
1: All these come and go.
0: It comes and goes. Only morality comes and grows.
1: All these come and go. It's only morality which comes and grows.
0: అది లేని జీవితం కేవలం మృగ జీవితం అనే చెప్పవచ్చు.
1: Devoid of morality, one's life is akin.
0: మానవుడు ఏ విధమైనటువంటి సుఖ శాంతి సంతోష మైదనాదులు అనుభవిస్తున్నాడో అదే విధంగా పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: One's life is akin to the rest of a beast. Just as an animal is experiencing moments of joy, sorrow, comfort, luxury, so is man also doing the same. మనం ఏం
0: అధికులం?
1: Then how are we superior to these animals and beasts?
0: అధికత్వం ఈ గుణమునందే ఉంటుండాలి.
1: Our superiority lies in this idea of character.
0: ఈ గుణమును మనం పోషించుకోవాలి.
1: Try to sustain this.
0: ఈ గుణాన్ని పోషించుకునే నిమిత్తమై అనేక రంగముల్లో మనం ప్రవేశించాలి.
1: And in order that we might foster this character,
0: ee praveshinchukodanu andulo manamu dani edurkovadaniki samsiddhanga untundali.
1: You must enter other fields of endeavor, and even then
0: manava jeevitamlo enno kashtamulu nashtamulu dukkhamulu nindalu nishthuramulu kudanu ventaadutu untuntayi.
1: Now as far as one's life is concerned, praise, calumny, criticism, joy, sorrow, they shadow one.
0: Ee lekunda manavattu undadaniki veelu kaadu.
1: Without these, it's not possible for a person to live.
0: Pleasure is an interval between two pains.
1: Like you say, a pleasure is an interval between two pains.
0: Naaku baadha lekunda sukhangane undalani koreetunte vaadu pichivaadu.
1: Now a person who says, I don't want any grief, I want only happiness, he's a foolish person.
0: Nijamuga baadhale lekapothe veeniki sukham yokka viluvane teliyadu.
1: This person is a mad one, because without the idea of sorrow, he cannot understand what happiness is.
0: కనుకని బాధలు ఉండే తీరాలి.
1: సో యూ నీడ్ టు హ్యావ్ డిస్ట్రెస్,
0: కష్టములు కలిగే తీరాలి.
1: యూ మస్ట్ హ్యావ్
0: నిందలు నిష్ఠురములకు మన గురి కావాలి.
1: యూ మస్ట్ బి సబ్జెక్టెడ్ టు క్రిటిసిజం.
0: అయినప్పుడే మన యొక్క మానవత్వం ప్రకాశిస్తుంది, వికసిస్తుంది.
1: ఇన్ ద ఫేస్ ఆఫ్ దీస్ యువర్ ఓన్ గ్లోరీ, యువర్ ఓన్ ట్రూ నేచర్, యువర్ ఓన్ హ్యాపీనెస్ విల్ బ్లాసమ్.
0: కనుకని life is challenging, meet it.
1: That's why it's been said, life is a challenge, meet it.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy it.
0: Love is game, play it.
1: Life is a game, play it.
0: Love is dream, realize it.
1: Life is a dream, realize it.
0: Awareness is life.
1: Awareness is life.
0: ఈ యొక్క అన్నింటి ఎందుకు మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: సో యు షుడ్ బి ప్రిపేర్డ్ అండ్ గేర్డ్ అప్ ఫర్ ఎవ్రీథింగ్.
0: దీన్ని ఎదుర్కొన్నప్పుడు మనం అన్ని విధములు కూడా ధైర్య సాహసాన్ని మనం సంపాదించుకోవాలి.
1: And face up to any challenge that life offers you with courage and conviction.
0: ఒక ముసంబి పండు ఉంటుండాలి.
1: Now there is this lemon fruit, lime fruit, sweet lime.
0: ఈ ముసంబి పండు లోపల sweet juice ఉంది.
1: Now inside this fruit you have sweet juice.
0: కానీ పైన చేదు చర్మము కప్పబడింది, బిటర్ స్కిన్.
1: But covering this fruit you have this bitter astringent skin.
0: ఈ బిటర్ స్కిన్ ఎందుకోసం సృష్టించాడు భగవంతుడు?
1: Now what for has God given this bitter skin?
0: ఈ రసాన్ని కాపాడే కోసం సృష్టించాడు.
1: This bitter skin has been given so that sweet juice may be saved God.
0: కాబట్టి ఈ చేదు చర్మము లేకుండా తీయ రసం అనేటువంటిది మనకు లభించడానికి వీలు కాదు.
1: Now the lesson is, without this bitter skin in the first place, you can't get that sweet juice.
0: అదే విధంగానే నా సుఖార్ లభ్యతే సుఖం, సుఖములే ఉండి మనం సుఖాన్ని పొందలేము.
1: The same manner, through comfort and happiness, you never can get comfort and happiness.
0: కష్టం నుంచినే మనం సుఖాన్ని పొందాలి.
1: Comfort and happiness come to you from
0: 24 hours కూడా నువ్వు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువే తెలియదు.
1: they come from your difficulties. Like you sit for 24 hours in an air conditioned room, you never can understand the value of air conditioning. Instead, you go around in the hot sun for 1 hour, then come back to your air conditioned room, you'll understand its
0: value.
1: So you need these difficulties and troubles. These troubles have been given to you as a sign of grace from God. The shape of the container determines the shape of the liquid. So, this body is like the container. Now, this container has many uneven things
0: in itself.
1: So, in the same manner, this body which is like this container has many things like unevenness about it, like the forehead and the nose jutting out and so on. The mind which is inside also takes this uneven form. So this mind should be turned towards love. Once you have love, you have understood what life is about. You can experience life in its essence. Because everything around you is a form manifestation of Vishnu or Lord. Then everything becomes God for you. Then we'll never ridicule, criticize. We won't trouble others. So first requirement is cultivate love within yourself. Share this love of yours with people in your house, your sisters, brothers, parents and others.
0: ఇంకా ఇరుగు పొరుగు వారి యొక్క తత్వాన్ని కూడా మన ప్రేమతో పెంచుకోవాలి.
1: When you have thus shared and distributed your love with others in the family, you can distribute this to your neighbors around you.
0: తదుపరి బంధుమిత్రుల యొక్క ప్రేమతో మనం పంచుకోవాలి.
1: Then share it and distribute it with your relatives, with your acquaintances.
0: తదుపరి మన గ్రామంతో మన ప్రేమను పెంచుకోవాలి.
1: Then the next step is to share it
0: తదుపరి దేశముతో,
1: with the people in your village, with your locality, finally with your country and finally with the world at large.
0: Self, self, self. I అనేటువంటి ఒక బీజము నుండి అనేటువంటి పెద్ద వృక్షంగా మారిపోవాలి.
1: దట్ ఈస్ యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ ఐ టు దిస్ గ్రేట్ మైటీ ట్రీ ఆఫ్ ది వరల్డ్.
0: కానీ నిరంతరము ఐ ఐ ఐ అనేటువంటి యొక్క ఏకత్వం లోపలి సంకుచిత భావం నుండి ఈ స్వార్థపరత్వం నుండి మన పవిత్రమైనటువంటి బీజమును వ్యర్థం చేసుకోరాదు.
1: బట్ వీ షుడ్ నాట్ దేర్ఫోర్ వేస్ట్ అవే ఆల్ అవర్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ దిస్ నారో కన్సెప్ట్ ఆఫ్ ఐ. ద సీడ్ ఈస్ బీయింగ్ మేడ్ ఇన్ టు ఎ రాటెన్ వన్. ఇట్స్ డీకేయింగ్.
0: కనుక నీ ప్రేమను విశ్వముతో ఏకము భావించుకున్నప్పుడే నీటి బిందువు సముద్రంతో చేరినట్టుగా అంత విశాలమైనటువంటి జీవితంగా మారిపోతుంది.
1: సో లైక్ యువర్ లవ్ హ్యాస్ బికమ్ వన్ విత్ ద లవ్ ఆఫ్ ది వరల్డ్, ఇట్ హ్యాస్ బికమ్ యూనివర్సల్ లవ్. ఇట్స్ లైక్ ద డ్రాప్ బికమింగ్ వన్ విత్ ద ఇన్ఫినిట్ వాటర్. టుడే ఆర్ ప్రేయర్స్ అండ్
0: మన పూజలు కానీ,
1: ఆర్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్,
0: మన ధ్యానములు కానీ,
1: ఆర్ ఆర్ ధ్యానం,
0: మన భజనలు కానీ,
1: ఆర్ ఆర్ భజన్,
0: స్వార్థమయమై ఉంటున్నాయి.
1: They are all full of selfishness.
0: సంకుచితమైనటువంటివిగా ఉంటున్నాయి.
1: They are narrow and petty.
0: స్వప్రయోజన నిమిత్తమై
1: ఏర్పడినటువంటివిగా ఉన్నాయి. They are for their own selfish needs and motives.
0: కాదు.
1: But shouldn't be so.
0: విశాలమైనటువంటివిగా మనం పంచిపెట్టాలి.
1: They should be broadened. They should be shared with others.
0: హృదయాన్ని విప్పి చెప్పాలి.
1: You must broaden your outlook and share.
0: ప్రేమను ప్రకాశింపజేయాలి.
1: Let your love spread out.
0: దివ్యత్వాన్ని విక్షింపజేయాలి.
1: Let your divinity spread out.
0: అప్పుడే దీని యొక్క పవిత్రమైనటువంటి గంధము సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: Only then will the fragrance of this love be shared by all others in this vast world. మొగ్గగా
0: ఉన్నప్పుడు దాని యొక్క సుగంధము అందులోనే ఇమిడి ఉంటుంటారు.
1: When it is a mere sapling, the fragrance is contained within the bud.
0: కానీ ఆ సుగంధం విచ్చిన తర్వాతనే దాని యొక్క సుగంధము సర్వత్రా కూడా వ్యాపించిపోతుంది.
1: Once it blossoms forth, blooms and blossoms forth, the fragrance also is radiated all around.
0: కనుకనే ఈనాడు మానవుడు ప్రతి విషయమునకును భయం భయం భయం భయం.
1: Today what do you find man is doing? He is afraid of everything.
0: కారణం ఏమిటి?
1: What's the cause for this?
0: స్వార్థమే ఇంత భయానికి మూల కారణం.
1: His own selfishness is a reason for his sense of
0: దేహ అహంకారము,
1: the ego stemming from
0: దేహ అభిమానమే,
1: an attachment to his body,
0: manavuniki konni vanchalanu abhirudhi gavinchunnavi,
1: they give rise to some desires in him.
0: Ee yokka vanchala chetane abhimana mamakaramulu katti veyichunnavi.
1: These wishes in turn give rise to attachment and
0: ee abhimana mamakaramulu manavuni yendu undinanta varaku nu bhayam vinni vadal pettipodu.
1: And this sense of I-ness, they bind him down and he is given to a state of fear.
0: Ee abhimana mamakaramunta kudunu ekatvanga manam panchukunnappudu nirbhayatvam anetundi yokka పవిత్రమైన తత్వం మన హృదయంలో ప్రవేశిస్తుంది.
1: ద సేమ్ అటాచ్మెంట్ అండ్ ద సేమ్ సెన్స్ ఆఫ్ బైండింగ్, ఇఫ్ యూ షేర్ ఇట్ విత్ అదర్స్, రిమూవ్ యువర్ ఓన్ బాండ్స్, దెన్ సర్టన్లీ యువర్
0: ఈ జగత్తులో
1: your nature has to be broadened.
0: Sarva Sadarthamulu.
1: All that is given in the world, all the materials
0: in the world,
1: all that you see around you are full of this trace of anxiety and fear.
0: Kani ఒక్క నిర్భయత్వం అనేటువంటి దానిని అనుగ్రహించేది వైరాగ్యం ఒక్కటి మాత్రమే.
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్ విల్ గివ్ యూ దిస్ స్టేట్ ఆఫ్ ఫియర్లెస్నెస్, దట్ ఈస్ డిటాచ్మెంట్.
0: ఈ వైరాగ్యం అంటే ఏమిటి? మనుషులను వదలటం కానీ, సంసారములు వదలటం కానీ, బాధ్యతలు వదలటం కానీ, ఉద్యోగం వదలటం కానీ, అరణ్యానికి పోవటం కానీ, ఇది కాదు వైరాగ్యం.
1: వాట్ ఈస్ డిటాచ్మెంట్? ఇట్ ఈస్ నాట్ లీవింగ్ బిహైండ్ యువర్ అక్వైంటెన్సెస్, యువర్ ఫ్యామిలీ, యువర్ పీపుల్ ఆర్ యువర్ పొజిషన్స్ అండ్ గోయింగ్ అవే టు ఫారెస్ట్ అండ్ రైట్.
0: ఇది వీక్నెస్.
1: All these constitute your weakness, not detachment.
0: నీవు సమాజంలోనే ఉండు.
1: You have to be part of
0: the society. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: నీ యొక్క డ్యూటీస్ నువ్వు చేయి.
1: And discharge your responsibilities and duties.
0: కానీ ఈ వైరాగ్యం అంటే ఏమిటి?
1: But what then is detachment?
0: Less luggage. ఇదే వైరాగ్యం.
1: Less luggage is detachment.
0: అవే డిజైర్స్ తగ్గించుకోవటం.
1: In other words, reduce your wants and desires.
0: ఆ డిజైర్స్ తగ్గించుకొని దైవత్వం యొక్క అనుగ్రహం అనేటువంటి దీనిని కొంతవరకు మనం సంపాదించుకోవాలి.
1: Reduce your desires, seek out and secure for yourself the grace of God.
0: మానవుడు వ్యాపారం చేతను,
1: man either through his business
0: deals, ఉద్యోగం చేతను,
1: or through his position,
0: ఇంకా అనేక రకమైనటువంటి వృత్తుల చేతను ధనమును సంపాదించుకుంటున్నాడు.
1: Or in various ways he accumulates wealth and money.
0: అదే విధంగానే,
1: in the same manner,
0: మానవుడు,
1: man,
0: సేవల ద్వారా, ప్రేమ ద్వారా అనుగ్రహం అనేటువంటి ధనాన్ని మనం సంపాదించాలి.
1: Through the medium of service and love should secure the wealth of anugraha or grace.
0: ఈ ప్రేమ అనేటువంటి దిక్సూచిక.
1: This love is like the compass box.
0: ఈ యొక్క దిక్సూచిక ఎక్కడ పెట్టినా ఉత్తరం దిశకే తిరుగుతుందట.
1: It's like the compass. Wherever you place it, it points to the north.
0: అదే విధంగా నీ ప్రేమ ఏ మార్గంలో పోయినప్పటికీ అది దైవం వైపునే పోతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ లవ్, వేర్ఎవర్ యు ఆర్, ఇట్ పాయింట్స్ టువర్డ్స్ గాడ్.
0: ఈ అనుగ్రహం అనేటువంటి దాన్ని మనం సంపాదించుకోవాలి.
1: సో యు మస్ట్ గెట్ దిస్ అనుగ్రహ.
0: ఈ అనుగ్రహాన్ని మన యొక్క హృదయంలో దాచుకుంటున్నా మనం ఎక్కడ ఉండినా మనకు భయం లేదు.
1: యు సేఫ్ గాడ్ దిస్ గ్రేస్ ఇన్ యువర్ హార్ట్, వేర్ఎవర్ యు మైట్ గో, యు ఆర్ సేఫ్.
0: చక్కని ఒక ఉదాహరణ,
1: యు ఆర్ సేఫ్, ఎన్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: నీవు ట్రైన్ లో బయలుదేరుతున్నావు.
1: యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్.
0: ఒక టికెట్ కొని నీ జేబులో భద్రం చేసుకున్నావు.
1: యూ హావ్ బాట్ ద టికెట్ అండ్ యూ హావ్ మేడ్ ఇట్ సెక్యూర్ ఇన్ యువర్ పాకెట్.
0: ఈ టికెట్ ని నీవు పాకెట్ లో పెట్టుకుని ఏ థర్డ్ క్లాస్ లో ఏ మూల నీవు కూర్చున్నప్పటికి ఏమీ భయం ఉండదు.
1: యూ హావ్ ద టికెట్ విత్ యూ, యూ ఆర్ సిట్టింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కంపార్ట్మెంట్ ఇన్ ది థర్డ్ క్లాస్, యూ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎనీబడి.
0: కారణం, టికెట్ ఉంది తన దగ్గర.
1: ద రీజన్ ఈస్ యూ హావ్ ద టికెట్ వెరీ మచ్ ఇన్ యువర్ పొజిషన్.
0: టికెట్ కొనకుండా నీవు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో పోయి కూర్చున్నప్పటికీ లోపల భయం భయమే.
1: Now you have not bought the ticket, you have gone and sat in the first class compartment. Continuously you are afraid, you are agitated and anxious.
0: ఎక్కడ టికెట్ కలెక్టర్ వచ్చి ఏ స్టేషన్ లో నెట్టి వేస్తాడో అని భయం.
1: The reason is that ticket collector might come any time, might throw you out of the compartment, any station.
0: కనుకనే ఈ యొక్క గ్రేస్ అనుగ్రహం అనేటువంటి టికెట్ ను మన హృదయంలో పెట్టుకుంటే ఎవరు ఎక్కడ కూడా నువ్వు నెట్టడానికి వీల్లేదు, ఎవరు బాధించడానికి వీల్లేదు. నీవు నిత్య సత్యుడై, నిత్యానందమయుడైపోయి, నిత్య ప్రేమమయుడుగా నీవు జీవిస్తుంటావు.
1: ఇన్ ద సేమ్ మేనర్ హ్యావ్ దిస్ టికెట్ ఆఫ్ గ్రేస్, మేక్ ఇట్ సెక్యూర్ వేర్ ఎవర్ యు ఆర్. వాట్ ఎవర్ మైట్ బి ద పర్పస్ ఆఫ్ యువర్ ట్రావెల్, నోబడీ కెన్ టచ్ యూ, నథింగ్ కెన్ ఎఫెక్ట్ యూ, అండ్ యూ ఆల్వేస్ బి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: దీనికే భక్తి, భక్తి, భక్తి అన్నారు.
1: సో ద వే ఆఫ్ సెక్యూరింగ్ దిస్ లవ్ హ్యాస్ బీన్ కాల్డ్ భక్తి.
0: ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ నారాయణ నారాయణ నారాయణ చింతన లోపల మునిగిపోయినటువంటి వాడు.
1: ప్రహ్లాద వాజ్ వన్ హూ హ్యాడ్ కంటిన్యూస్లీ ఇమర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ థాట్స్ అబౌట్ నారాయణ ద లార్డ్.
0: కానీ అట్టి చింతన యందు తన దేహాన్ని మర్చిపోయాడు.
1: సో ఈవెన్ యాజ్ యూర్ స్పెండింగ్ హిస్ టైమ్ కంటిన్యూస్లీ ఇన్ థాట్స్ అబౌట్ లార్డ్, హీ ఫర్గాట్ హిస్ బాడీ. హియర్ వర్ దీస్ పీపుల్ పియర్సింగ్ హిమ్, ప్రికింగ్ హిమ్ విత్ స్పైస్ అండ్ రాడ్స్. బట్ దిస్ చైల్డ్ ఆఫ్
0: మాటి మాటికి,
1: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్, ఎవ్రీ సెకండ్,
0: ఓ పన్నగ సాయి,
1: హీ వుడ్ కాల్ అవుట్ టు ద లార్డ్,
0: ఓ మరుగమంజన,
1: ఓ లార్డ్, హీ వాస్ కాలింగ్
0: ఓ మహాపల్ల శరణ్య,
1: ఓ వన్ హూ కమ్స్ టు సకోర్ ఆల్.
0: ఉదించగాని తా కన్నుల నీరు తేడు. భయకంప సమేతుడు కాదు భూవరా అన్నాడు. తనకు భయం లేదు, దుఃఖం లేదు, విచారం లేదు, బాధలు లేవు. కారణమేమిటి? ఈ ప్రేమమయమును తాను మునిగినాడు. ఈ ప్రేమతోనే మనం సేవలు చేయాలి.
1: He was being subjected to untold grief and suffering, but he was not aware of it. He would not open his eyes. All the while he centered himself on thoughts about the Lord, and nothing as such was touching him.
0: ఈ ప్రేమనే మనకు ముక్తి.
1: It is this love that will give us liberation.
0: ఈ ప్రేమనే మనకు మోక్షము.
1: This love confers
0: us liberation. ఈ ప్రేమనే మనకు అమృతమయము.
1: దిస్ ఈజ్ ద
0: నెక్రోటిక్ సమాజంలో కాలు పెట్టి సమాజ సేవలో మనం పాల్గొనండి.
1: బికమ్ ఫుల్ ఆఫ్ సచ్ లవ్, ప్లంజ్ ఇన్ టు సొసైటీ, డూ
0: ఎవరికి సేవ చేసినా దైవ సేవగా మీరు భావించండి.
1: సర్వీస్ దట్ యు డూ టు అదర్స్ ఈ సర్వీస్ టు గాడ్.
0: అది నీకు దైవ సేవగా భావించుకుంటే దాని నుండి ఆనందం లభిస్తుంది.
1: లుక్ అపాన్ దిస్ అ సర్వీస్ టు గాడ్ అండ్ యూ కెన్ సెక్యూర్ అన్టోల్డ్ హ్యాపీనెస్ ఇన్.
0: కానీ ఈనాడు మనం సోషల్ వర్క్ అని చెప్పి షో వర్క్ చేయలేదు, మనం ప్రవేశించరాదు.
1: టుడే ఆఫ్ కోర్స్ వీ డూ టాక్ అబౌట్ సోషల్ వర్క్, బట్ వాట్ యు సీ ఇస్ షో వర్క్.
0: సిన్సియర్, హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి.
1: We need the sincerity of
0: purpose. Wholeheartedly.
1: You shouldn't do something for the sake of others. Do something for your own sake.
0: Self-confidence manam develop chesukovali.
1: You should have your self-confidence in you.
0: Ee aatmavishwasanni abhivruddhi pachukunnappude self-satisfaction bayaldeerthu.
1: Once you have self-confidence, you have self-satisfaction.
0: Ee self-satisfaction vachinappude self-sacrifice chestavu.
1: Once you have self-satisfaction, you can do self-sacrifice.
0: Ee self-sacrifice chesinappude self-realization labhistundi.
1: And through self-sacrifice, you get self-realization.
0: Kanuka self-realization kanta self-confidence, aatmavishwasam undali.
1: So for self-realization as the end product, the first thing is self-confidence. That's necessary.
0: ఈ నాటి మానవుడు అన్నింటిపైన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు, కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోతున్నాడు.
1: Today man has confidence in everything other than his own self. No self-confidence.
0: రేపు ఆ పని చేస్తాను, ఎల్లుండి ఇంకో పని చేస్తాను, ప్లాన్లు 5 years ప్లాన్లు, 10 years ప్లాన్లు, మాస్టర్ ప్లాన్లు, ఎన్నెన్నో ప్లాన్లు వేస్తుంటారు.
1: Like he goes on talking about, I'll do this tomorrow, I'll do it sometime later. He talks about 5-year plan, 10-year plans and a master plan.
0: ఇది కాదు మనం వేసిన ప్లాన్.
1: బట్ దిస్ నాట్ ద ప్లాన్ దట్ యూ మస్ట్
0: అండర్స్టాండ్. ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్
1: బికాజ్ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
0: పాస్ట్ ఇస్ పాస్ట్.
1: పాస్ట్ ఇస్ పాస్ట్.
0: పాస్ట్ ఇస్ పాస్ట్. ఫర్గెట్ ది పాస్ట్.
1: పాస్ట్ ఇస్ పాస్ట్. ఫర్గెట్ ది
0: ప్రెజెంట్. డు నాట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
1: అండ్ డు నాట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
0: లివ్ ఇన్ ది ప్రెజెంట్.
1: లివ్ ఇన్ ది ప్రెజెంట్.
0: చేసేటువంటి పనులు అప్పటికప్పుడు మంచిగా చేయి. రేపు ఎల్లుండి నీ ఉండేది ఏం ఖాయం?
1: సో వాట్ యు హావ్ టు డు నౌ, డు దెం గుడ్. డు దెం, డు సంథింగ్.
0: ఈనాడు ప్రపంచమునకు అభివృద్ధిగా చేసేటువంటి సమస్యది ఇదే.
1: What guarantee is there about the future? Today, the cause of many problems in the world is precisely this
0: predicament.
1: This is the main cause for all the troubles of the
0: world.
1: What is the cause, you might ask?
0: పెద్దలైనటువంటి వారంతా కూడాను నిరంతరము పాస్ట్ను చింతించుకుంటూ పోతున్నారు.
1: Now, all those people who are aged and grown up, they keep talking about their past.
0: కానీ యువకులందరూ కూడాను ఫ్యూచర్ను చింతించుకుంటూ వస్తున్నారు.
1: As against this, the youth of today, they keep talking about their future.
0: Iruvaru cheri present nu marchipothunnaru.
1: Now both these components, the aged and the youth, forget the present.
0: This is not ordinary present, this is omnipresent.
1: Now what is the nature of this present? It is not ordinary present, it is omnipresent.
0: Past result to present lo undi.
1: Because the result of the past is to be seen
0: present
1: in the present.
0: Present chesetundi yokka pani yokka result kuda future lo untundadi.
1: And what you do in the present shows itself tomorrow, the future.
0: Future kuda present lo undi, past present lo untunda.
1: Therefore here you see the future is in the present, the past also is in the present.
0: Kanuka sakkaga chesthe future past rendu kudunu saarthakam avutayi.
1: So take care of the present, then the future is taken care of and the past also finds its fulfillment.
0: Neevu future ni yochinchanakkaraledu.
1: So you should not think about the future.
0: Do your duty.
1: Do your duty.
0: Duty is God, work is worship.
1: Duty is God, work is worship.
0: రేపు రేపు అనేటువంటి ఒక మార్పులు చేసుకోవద్దు.
1: Don't go about talking about tomorrow. What you have to do
0: today, చేసేటువంటి ఒక పని అప్పుడు సక్రమంగా చేయి.
1: What you have to do now, do it
0: sincerely.
1: Well. Do it sincerely.
0: Discipline గా చేయి.
1: Do it in a disciplined way.
0: ఆ విధంగా చేసినప్పుడు ఈ పని కూడా సక్రమంగా జరిగిపోతుంది. దీని ఫలితం భవిష్యత్తులో మనం ఆనందాన్ని అందిస్తాం.
1: When you do things in this manner, you are the fruit of such actions also will be a noble good and something will fill you with happiness.
0: వర్తమానమునందున్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకునేటువంటి మానసిక తత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So the capability, the mental capability that you need today is that which can recognize the present.
0: మనసును విచ్చలవిడిగా సంచరింప చేయకూడదు.
1: The mind should not be given a free hand.
0: మనసుకు స్వేచ్ఛను అందించకూడదు.
1: యూ షుడ్ నాట్ గివ్ ఎక్సెసివ్ ఫ్రీడమ్ టు దిస్ మైండ్.
0: మనసు నందు కొంత విచారణ శక్తి కలగాలి, డిస్క్రిమినేషన్ పవర్, అక్కడ బుద్ధిని ఉపయోగపెట్టాలి.
1: దే షుడ్ బి దిస్ బుద్ధి యోగ ఇంటెలెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద మైండ్.
0: దీనిని బుద్ధి యోగం అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బుద్ధి యోగ.
0: మనసు కోరినట్టంతా మనం చేయకూడదు.
1: వీ షుడ్ గో యాజ్ ద మైండ్ వాంట్స్.
0: మనం క్వశ్చన్ వేసుకోవాలి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్ అని క్వశ్చన్ వేసుకోవాలి.
1: ఎవ్రీ టైమ్ ద మైండ్ ఆస్క్ ఆఫ్ ఎ థింగ్, యూ మస్ట్ ఆస్క్ ఎ క్వశ్చన్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
0: తర్వాతనే నీవు క్రియలో అడుగు పెట్టు.
1: ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇంక్వైరీ, దెన్ యూ అండర్టేక్ ద యాక్షన్.
0: అప్పుడు ఈ మనసు కూడా నీకు సార్థకమైన మార్గాలు నిరూపిస్తుంది.
1: దెన్ ద మైండ్ ఆల్సో కెన్ బి లెడ్ ఇన్ ది ప్రాపర్ మానర్.
0: అట్టు లేకుండా విచారణ శక్తి శూన్యమై ఏదో తలుచుకున్నటువంటిదంతా మనం చేయడానికి ప్రయత్నించుకుంటే అది మానవత్వాన్ని బంధితుని గావిస్తుంది.
1: రాదర్ దెన్ దిస్ డివార్డ్ ఆఫ్ ఎనీ డిస్క్రిమినేషన్ యూ గో అబౌట్ వాట్ ఆర్ ద మైండ్ సీక్స్ ఫర్ ఇట్సెల్ఫ్, దెన్ యూ ఆర్ వేస్టింగ్ యువర్ ఓన్ లైఫ్.
0: కేవలము మనసు ఒక విధమైన టిక్కీ.
1: ఇట్ హాస్ బీన్ సెడ్ ద మైండ్ ఇస్ లైక్ ద కీ.
0: ఈ కీ లాక్లో పెట్టి ఒకవైపున త్రిప్పితే చూసుకుంటుంది, మరొక వైపున త్రిప్తే తెరుచుకుంటుంది.
1: Now this key inserted in the keyhole, you can turn it either way. One, if you turn it in one direction, the lock can be unlocked. If you turn it the other way, it locks itself.
0: కనుక ఇక్కడ మన హృదయమే లాక్.
1: So here our heart is the lock.
0: Mind is key.
1: Mind is the key.
0: దీన్ని గాడ్ సైడ్ టర్న్ చేస్తే డిటాచ్మెంట్, వరల్డ్ సైడ్ టర్న్ చేస్తే అటాచ్మెంట్.
1: యూ టర్న్ దిస్ కీ టువర్డ్స్ గాడ్ యూ హ్యావ్ డిటాచ్మెంట్. You turn the key in the opposite direction, you have attachment.
0: కాబట్టి అటాచ్మెంట్ మనకి ఏ షాప్ లోనో కొనలేదు, ఏ ఫ్రెండో గిఫ్ట్ ఇవ్వలేదు, ఏ కంపెనీలో సప్లై చేయటం లేదు. మన యొక్క వాంఛల వల్ల మనం అటాచ్మెంట్ అవుతుండాలి.
1: సో దిస్ అటాచ్మెంట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ టు బి ఫౌండ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. Somebody has given to you or you have bought it. It is very much a result of your own desires, your own wants and
0: అదే విధంగానే మంచి చెడ్డలకు మన మనసే కారణం.
1: In the same manner, it is mind which is responsible either for the good or bad that we experience.
0: ఒక దివ్యమైనటువంటి ప్రేమను మనం మయం చేస్తే,
1: now the same mind were to be filled with love,
0: premato nindinatunti manasu prematone pravartistundi.
1: So this mind filled with love conducts itself accordingly.
0: Ee prema tattvame bhakti.
1: This feeling of love,
0: prema ledi emi chesina gaani avi prayojanam ledu.
1: Without love you might do anything, it's of no use.
0: Manavattamulo gnanamu yogamu karma ani aneka siddhantamu untunnayi.
1: Now there are so many doctrines given to us, the path of jnana, the path of bhakti, the path of yoga and so on. We don't have to go by any of these.
0: Tulasidas cheppadu,
1: like Tulasidas said,
0: bhagavantuda kathinamainatundi jnanam naaku em artham kavatam ledu.
1: Oh God, this path of jnana, knowledge is so difficult to understand.
0: Ee jnanam chedi nenu vasam gavinchukonalenu,
1: which is so difficult to understand. I can never hope to grasp it.
0: Yagna yagadi tapasunaitundi karmal dwara naa cheta kaadu.
1: Nor can I perform the yajnas, the yagas and such other rituals.
0: Kani na daggara okka sutram matram untundadi gattidi.
1: But I have one very strong principle given to me.
0: Adi na prema.
1: That is my love.
0: Ee prema cheta ninnu chakkaga bandhinchagalanu.
1: With this love I can bind you.
0: Adi bhakti.
1: That is bhakti.
0: Kanukani prema cheta jagattunanta kudanu manam hastamu roju cherchukovachchu.
1: So with love you can have the whole world in your grasp.
0: Kanaka prema anetundi kevala one way traffic kaakunda give and take, give and take.
1: But this love is not one way traffic, it's a case of give and take, give and take.
0: Idi manam abhirudhi parchukovali.
1: This is what should be cultivated.
0: Ee naadu ee prema lekapovatam chethane jagat lopala inni vidhamaitundi krula kutyamlanta jarugutunnayi.
1: Today world has no place for this love, that's why you find so many wicked and evil deeds being done.
0: Premane undini ee durmargamulaku avakasame ledu.
1: If they had been love,
0: ee duracharamulaku avakasame ledu.
1: They wouldn't have been
0: ee dushta pravartanalaku avakasame ledu.
1: Such oddity, such evilness and wickedness around.
0: Kabatti manam premanu pinchukovali kani dhanaanni kaadu pinchukovalsindi.
1: So we need love, not money or wealth.
0: ee prema undinappude sarva gunamulu kudanu manaku abhiruddhi avutayi.
1: You have love, you have all the noble qualities and virtues.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Bhakti bhakti anaga kevalam bhajanalato paatu sadhanalato paatu premamayam kavali.
1: So bhakti would mean, in addition to all your bhajans
0: mana sarva vanchanu kudanu daivam vaipunu maralchandi,
1: all your bhajans and sadhana
0: sarva karma bhagavat pityarthanga bhavinchandi.
1: You need love, you have to look upon every act of your service to God.
0: Devaniki seva chesinattu
1: I am serving a person, I am serving God.
0: Ide nijamainatundi bhakti.
1: This is true bhakti.
0: Ide nijamainatundi oka margam.
1: This is a true path.
0: Ide nijamaina manavattam.
1: This is
0: manavattam prema anetundi oka mayamlo nindi untundali.
1: This is index to one's own nature, one's own being, one's own existence. Love it is.
0: Ee jeevinchinappudu ye sadhana kudanu manam చేయనక్కర్లేదు.
1: And once you are leading a life like this, you don't have to do any other sadhana.
0: కనుక ప్రేమతో సమాజంలో పాల్గొని చేతులతో పనిచేసి నోటితో చింతించి దివ్యత్వమైనటువంటి ఒక భావాన్ని హృదయంతో నింపుకోవాలి.
1: సో హ్యావ్ దిస్ లవ్, సర్వ్ ద సొసైటీ విత్ యువర్ హ్యాండ్స్, utter sweet words, become part of the society.
0: Hands in the society, head in the forest.
1: Hands in the society, head in the forest. That should be the way.

哈拉做一个梦魇，阿拉哈拉做一个做一个梦魇。就像他们的爸爸做一个梦魇，就像他们的爸爸做一个梦魇。

यत्र यत्र मनस्फूर्ति तत्र तत्र जगत्त्रयम् यत्र यत्र

0: പ്രേമസ്വരൂപനായ
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലാ.
0: ఎక్కడెక్కడ మనస్సు యొక్క సంచారం జరుగుతున్నదో అక్కడక్కడంతా కూడాను త్రిలోకములే ఏకమై ఉంటుంటాయి.
1: Wherever the mind moves about, you find all the three worlds standing united.
0: ఎక్కడెక్కడ మనస్సు నాస్తి లేకుండా ఉంటునో అక్కడక్కడ ఏమీ లేనటువంటి రీతిగా ఉంటుంది.
1: Wherever the mind is withdrawn, you do not notice anything.
0: Kanuka manasse annintikini moolamani manasse annintikini kaaranamani manasse annintikini saachyamani kudanu indulo spashtam avutundi.
1: It's very clear now that the mind is the base, the cause and the witness for everything.
0: Manishi anaga manasse.
1: Manishi, human being, means manas, the mind.
0: ఈ మనిషి అందే త్రిలోకములు కూడాను ఏకమై ఉంటున్నాయి.
1: In man, all the three worlds stand united.
0: ఈ విశాలమైన విశ్వమునందు అనంత జీవరాశులలో మానవ జన్మము మహోన్నతమైనటువంటిది.
1: In this vast universe, the life of a human being is most valuable.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: మదాత్మ సర్వభూతాత్మ అన్ని భూతములు ఎందుకూడను నా ఆత్మనే ఉన్నదని భగవంతుడు బోధించినప్పటికీ అన్ని జీవరాశులు ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని అన్ని జీవరాశులు గుర్తించుకోలేవు.
1: Though God declared that his presence in all of the beings is not given to them to recognize this fact.
0: ఒక్క మానవుడు మాత్రమే ఇట్టి నిత్య సత్యాన్ని గుర్తించడానికి తగిన శక్తివంతుడై ఉన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ద మ్యాన్ హూ ఇస్ పవర్ఫుల్ టు నో దిస్ ఇటర్నల్ ట్రూత్.
0: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిదని ఈ కారణమును పురస్కరించుకుని వేదము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఫర్ దట్ రీజన్ ద వేద డిక్లేర్డ్ ద హ్యూమన్ బర్త్ ఈజ్ రేర్.
0: రెండవది, ప్రతి జీవి యందు కూడాను అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయమై కోసం కోశములు ఐదు ఉన్నవి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దీస్ ఆర్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ లైఫ్, ద షీట్ ఆఫ్ మైండ్, ద షీట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ద షీట్ ఆఫ్ బ్లిస్.
0: కానీ ఏ జంతువులు కూడాను గుర్తించలేని అర్థం చేసుకోలేని స్థితిలో ఉండినప్పటికీ ఒక్క మానవుడు మాత్రమే తన యందు నిత్యానిత్య విషయ పరిశీలన జ్ఞానము ఉన్నదని తాను గుర్తించుకోగలుగుతున్నాడు.
1: దట్ విచ్ ఇస్ నాట్ కాగ్నైజ్డ్ అండ్ అండర్స్టుడ్ బై ఎనీ అదర్ బీయింగ్ ఇస్ ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్ హూ కెన్ మేక్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ టెంపరీ అండ్ పర్మనెంట్.
0: కనుక మానవుని యందు రెండవ శక్తి విజ్ఞానమే.
1: The next faculty in man is vijnana.
0: Kevalam bhautika jnaname kaadu aadhyatmika jnanam kudanu ee manavudi yandu tejovantanga gocharistu untundadi.
1: It's not merely physical knowledge, it is a spiritual knowledge which is shining brilliantly in man.
0: Inka moodavadi emiti?
1: What's the third one?
0: Prati jeevi kudanu mohamuto janmistu untundadi.
1: Every being is born out of attachment.
0: Kani manavudu kudanu atti mohamtone janmistunnadu.
1: Even man also is born out of attachment.
0: Aithe moha chayamu gavinchukunnappudu moksham chekurutundane atvanti satyamu okka manavudiki maatrame telustu undadi.
1: It's only man who can recognize the fact that he will attain liberation the moment he gives up attachment.
0: Kanuka అన్ని విధములుగా విచారణ చేసినప్పుడు మిగిలినటువంటి యొక్క జీవరాశులకు మానవులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఉంటుండాలి.
1: లైక్ దిస్ యూ విల్ అండర్స్టాండ్ దట్ మ్యాన్ హాస్ గాట్ స్పెషాలిటీ ఇన్ హిమ్ యాజ్ అగైన్స్ట్ ద రెస్ట్ ఆఫ్ ద బీయింగ్.
0: అయితే మానవుని మాయ ఆవరించి అనేక విధములుగా కూడాను అతనికి పెడమార్గము పట్టిస్తూ ఉంటుండాలి.
1: హౌఎవర్ మ్యాన్ ఇస్ డెల్యూడెడ్ and treading along the wrong path.
0: ee maya anaga emiti?
1: What is this delusion?
0: Sattva rajoguna tamogunamulu yokka swarupame mayaku bhagamudu.
1: The delusion has got the components, the bias, the bestial and emotional aspect.
0: Kanuka ee trigunamulu yenadu taanu arikattunu mayaku atitudai jeevistadaneetundi kudanu vedam yokka pramanam.
1: The standard is established in Veda that when only man transcends these attributes that he will be liberated.
0: Ika moham ante emiti?
1: Then what do you mean by attachment?
0: Dhaneshana dhareshana putteshana ee ishana premana chetane mohamu perigipothundadi.
1: The attachment goes on increasing by and by because of family and the property.
0: Ee ishana premanu manamu jeinchitima mohame manaku ledu muktiye pradanamatu.
1: The moment he crosses over these three forms of attachment, well, he would be redeemed.
0: Aite manavudu tana yokka jeevithamulo enniyo vidhamulaina yokka undata sthayini pondalaniki aneka prayatnam chestunnadu.
1: However, man makes every attempt to attain noble heights.
0: Taanu cheseetvanti sarva prayatnamulu yendu kudanu oka vijayanni sadhinchalani తదుపరి మరొక విజయాన్ని కూడా సాధించాలని విజయం తర్వాత మరొక విజయానికి ఈ మానవుడు ముందంజ వేస్తున్నాడు.
1: Man has been making all sorts of attempts to attain success after success.
0: అయితే ఎవడు నిజమైన మానవుడు?
1: Then who is a true human being?
0: మానవ జీవితంలో అనేక కష్టములు నష్టములు అరిష్టములు ఈ విధమైనటువంటి యొక్క బాధలు చేకూరుతూ ఉంటాయి.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ బౌండ్ టు బి సఫరింగ్స్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్
0: వీటినన్నింటినీ కూడా మానవుడు ఎదుర్కొనవలసి వస్తుంది.
1: మ్యాన్ హ్యాస్ టు ఫేస్ ఆల్ దీస్ ఛాలెంజెస్
0: మధ్య మధ్య కొన్ని విధమైనటువంటి యొక్క అదురు బెదురు దెబ్బలు జరుగుతూ ఉంటాయి.
1: హౌఎవర్ హీ ఫేసెస్ ఇన్ బిట్వీన్ ద ఆబ్స్టకల్స్ అండ్ ఆల్ కాన్ సైడ్స్ ఆఫ్ టెన్షన్
0: వీటన్నిటినీ తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి యొక్క వాడే నిజమైన మానవుడు.
1: He is only a true human being if only he resists all this and continues to march on.
0: Aithe manavudu inni rakamulainatundi dukkhamulaku vicharamulaku guri kavadaniki karanam emiti?
1: Above what is the main reason for the suffering and the misery of man?
0: Manavudiku korikalu atyavasaram.
1: The desires are needed.
0: Aithe ee korikalu manavuniki undavalsinade.
1: Desires are needed, however.
0: తన జీవితంలో ఒక ఆదర్శాన్ని సాధించాలని కోరుతాడు మానవుడు.
1: మ్యాన్ హాస్ గాట్ ఎ డిజైర్ దట్ హి షుడ్ సెట్ ఎన్ ఐడియల్
0: ఇది అవసరమే.
1: ఇట్స్ ఎసెన్షియల్
0: నేను ఉన్నత విద్యావంతుడై ఉద్యోగమును పొందాలని ఆశిస్తాడు.
1: మ్యాన్ వాంట్స్ టు బి ఎడ్యుకేటెడ్ అండ్ బి ఎంప్లాయ్డ్
0: ఇది కూడా అవసరమే.
1: ఇట్స్ ఆల్సో నెసెసరీ
0: కీర్తి గౌరవాన్ని సాధించాలని ఉన్నతమైనటువంటి ఒక కుటుంబాన్ని పోషించాలని భ్రమిస్తాడు.
1: హిస్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ హి షుడ్ హ్యావ్ high name and reputation.
0: Kani itti korikalalo dosham ledu.
1: Mistake doesn't lie with the desire.
0: Manavudu koravalsinade korikalu.
1: He desired what he should.
0: Kani ee kali prabhavam cheta mitimiri potunnayi korikalu.
1: Because of the effects of kali there is excessive desire now.
0: Kanukane manavudu gati tappi nadustunnadu.
1: For that reason man is along the wrong path.
0: ప్రతి కోరిక కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఎవ్రీ డిజైర్ ఈజ్ అండర్ సర్టన్ లిమిట్
0: ప్రతి వాంఛకును ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఎవ్రీ డిజైర్ మస్ట్ బి అండర్ సర్టన్ లిమిట్స్
0: తన యొక్క స్థానమును కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఫర్ పొజిషన్ టు దేర్ మస్ట్ బి లిమిట్
0: అందువల్లనే నశ్రేయో నియమం వినా ఒక నియమాన్ని మనం పాటించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ అబ్జర్వ్ సర్టన్ లిమిట్స్
0: ఈ నియమమే లేకుండా మానవత్వము ఒక విధమైనటువంటి యొక్క పెడమార్గం పడుతుంది.
1: When we do not follow this discipline of limitation, our life would be along the wrong path.
0: ఎక్కడ మనస్ఫూర్తి జరుగుదో అక్కడ త్రిలోకములు కూడా ఏకమవుతాయని వేదం ప్రబోధించింది.
1: Veda taught that all the three worlds get unified where there is this discipline of limitation.
0: త్రిలోకములు.
1: What's all these three worlds?
0: మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. భగవద్గీత నుంచి బోధించడమే కాక గాయత్రి మంత్రం నందు కూడాను భూర్భువస్వః అందువల్లనే నశ్రేయో నియమం వినా ఒక నియమాన్ని మనం పాటించాలి.
1: Therefore we should observe certain limits.
0: ఈ నియమమే లేకుండా

0: భూర్భువస్వః, ఇదే మూడు లోకములు.
1: నాట్ ఓన్లీ ఇన్ గీత, ఇట్ ఇస్ ఆల్సో టాట్ ఇన్ గాయత్రి మంత్ర, ద త్రీ వర్డ్స్ భూర్భువస్వః,
0: భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము.
1: ద త్రీ భూలోకము, భూవర్లోకము, అండ్ స్వర్గ.
0: ప్రేమ స్వరూపులారా, ఈ త్రిలోకములు కూడా ఎక్కడనో లేవు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, దీస్ త్రీ వర్డ్స్ ఆర్ నాట్
0: మానవుని యందే ఉంటున్నవి.
1: ద ప్రెసెంట్ విత్ ఇన్ మ్యాన్,
0: ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము.
1: ద త్రీ ఆర్ ఆది భౌతిక, ఆది దైవిక, అండ్ ఆది ఆధ్యాత్మిక.
0: ఇవే మూడు లోకములు.
1: దీస్ ఆర్ త్రీ వర్డ్స్.
0: ఈ మూడు లోకములనే మూడు దేవతలుగా పూజిస్తూ వచ్చారు పూర్వీకులు.
1: Ancients worshipped all these three as presiding deities.
0: ఏమిటి ఈ మూడు దేవతలు?
1: Who are they?
0: వీరిని Durga, Lakshmi, Saraswati అని చెప్తూ వచ్చారు.
1: They are named Durga, Lakshmi and Saraswati.
0: సర్వరూపధరం దుర్గం

0: ప్రతి ఆకారం కూడాను దుర్గాకారమే.
1: ఎవ్రీ ఫార్మ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ దుర్గా.
0: దుర్గాగా ఏమిటి?
1: హూ ఇస్ దుర్గా?
0: శక్తితో కూడినటువంటిదే దుర్గా.
1: ద వన్ విత్ పవర్ అండ్ ఎనర్జీ.
0: మానవుని యందు అనంతమైనటువంటి శక్తి ఉంటున్నది.
1: ఇన్ మ్యాన్ దేర్ ఇస్ ఎనర్జీ.
0: అర్థం కానటువంటి శక్తి ఉంటున్నది.
1: దేర్ ఇస్ వన్ విచ్ ఇస్ నాట్ అండర్స్టూడ్.
0: దివ్యమైన శక్తి ఉంటున్నది.
1: దేర్ లైస్ ద డివైన్ ఎనర్జీ.
0: కానీ తాను దానిని గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: Yet he is not making an effort to recognize.
0: కనుకనే తన యందుండేటువంటి అనంత శక్తిని కూడాను తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: He is not able to understand the infinite energy latent in him.
0: నిజముగా మానవుని యందు ఈ శక్తియే లేకుండినా చంద్రుడి దగ్గరికి ఏ రీతిగా ప్రయాణం చేస్తున్నాడు, భూ ప్రదక్షిణలు ఏ రీతిగా జరుపుతూ ఉండాలి, ఇది యంత్రం వలన కాదు లేక మంత్రం వలన కాదు, దివ్యశక్తి తన యందే ఇమిడి ఉంటున్నది.
1: If there is no energy latent in man, how is he able to travel across the space and reach the moon? There is in him this infinite energy.
0: కనుక మానవ నియంత్రణ ఉండినటువంటి యొక్క దివ్య శక్తి, దీనిని కాస్మిక్ పవర్ అన్నారు.
1: The divine energy latent in man is cosmic power.
0: ఈ కాస్మిక్ పవర్ అనగా ఏమిటి?
1: What is this cosmic
0: power? సూర్యుని యొక్క తేజస్ స్వరూపమైనటువంటిదే కాస్మిక్ పవర్ అని.
1: The effulgence and brilliance in sun is cosmic power.
0: దీనిని అతి చిన్న వాక్యములతో వేదము బోధిస్తూ వచ్చింది.
1: Veda taught it in simple terms.
0: Chandrama manaso jata chacho suryo ajayata. Chandrudu suryudu maniyande untunnadu.
1: Sun and moon are within us.
0: Mana manase chandrudu.
1: Our mind is moon.
0: Chachu yokka prakashame suryudu.
1: The light in the eye is sun.
0: Kanuka ee yokka chachu yokka shakti chetane samasta srushtini kudanu taanu chudagalugutunnadu.
1: It's only because of the power of the eye he is able to watch the creation.
0: దీనికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: There is no mightier power than this.
0: కనుక మానవుని యందు సమస్త శక్తి ఉంటున్నది.
1: Therefore within man.
0: అయితే ఈ శక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన మార్గంలో అనుభవిస్తూ వస్తున్నారు.
1: Energy is infinite. Each one experiences in his own way.
0: కరెంట్ ఉండినప్పుడు
1: when there's light at home
0: ఒకరు వంటకు ఉపయోగపెడతారు.
1: One would use it for cooking.
0: ఒకరి బట్టలు ఇస్త్రీ చేసుకోవడానికి ఉపయోగపెడతారు.
1: One would use it for ironing.
0: గాలి కోసం ఉపయోగపెడతారు. గాలి.
1: One for the wind.
0: ఒకరు లైట్ కోసం ఉపయోగపెడతారు.
1: One for the light.
0: ఈ విధంగా అనేక రకములుగా ఈ కరెంటును మానవులు ఉపయోగించినట్టుగా మానవుని యందు ఉండినటువంటి ఈ కాస్మిక్ శక్తి అనగా దివ్యమైనటువంటి శక్తిని అనేక మంది అనేక రకములుగా ఉపయోగపెడుతూ వస్తున్నారు.
1: జస్ట్ యాస్ ది ఎలక్ట్రిసిటీ ఇస్ యూజ్డ్ ఇన్ ఎ వేరీడ్ వే, ది కాస్మిక్ ఎనర్జీ ఇస్ ఆల్సో యూటిలైజ్డ్.
0: కనుక ఈ శక్తియే అంతర్భూతమై ఉంటున్నటువంటిది.
1: దిస్ ఇస్ లేటెంట్ విదిన్.
0: కానీ గోచరించటం లేదు.
1: ఇట్ ఇస్ నాట్ అపారెంట్.
0: ఇటువంటి గమ్యమైనటువంటి గోప్యమైనటువంటి అనంతమైనటువంటి ఈ శక్తిని వ్యక్తీకరింపజేసేటువంటి వాడు కనుకనే మానవులకు వ్యక్తి అని పేరు వచ్చింది.
1: As man expresses himself, that which is hidden, that which is infinite energy in him, he is called వ్యక్తి, the one who expresses.
0: మనియందు గోప్యమై,
1: that which is hidden,
0: నిగూఢమై,
1: that which is hidden there,
0: అదృశ్యమై,
1: non apparent,
0: ఉండినటువంటి ఈ శక్తిని ప్రకటిస్తూ వచ్చేటువంటిదే మానవత్వము.
1: It's only

0: హ్యూమన్ లైఫ్ దట్ మేనిఫెస్ట్ దిస్ లేటెంట్ ఎనర్జీ.
1: కనుక మన యందు ఉన్నటువంటి యొక్క అంతర్ముఖమైనటువంటి యొక్క శక్తి ఆదిశక్తి.
0: ది ఎనర్జీ విత్ ఇన్ ఇస్ ఆదిశక్తి.
1: దీనినే భూర్ అన్నారు.
0: దిస్ ఆస్పెక్ట్ ఇస్ కాల్డ్ భూ.
1: ఇది ప్రాపంచకు సంబంధమైనటువంటి మెటీరియల్స్ తో కూడి ఉంటుంది.
0: దిస్ భూ రిలేటెడ్ టు ది వరల్డ్లీ మ్యాటర్.
1: కనుక ఈ ప్రపంచం అంతా కూడాను భూ అనేటువంటి శక్తి.
0: ద హోల్ వరల్డ్ హ్యాస్ గాట్ దిస్ ఎనర్జీ.
1: అయితే ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఈ ప్రపంచాన్ని ప్రకృతిని కదిలించేటువంటి మరొక ఉంటుంది.
0: However, this mighty world which is powerful has got another aspect that makes it.
1: దానిని వైబ్రేషన్ పవర్ అన్నారు.
0: ఇట్స్ కాల్డ్ వైబ్రేషన్ పవర్.
1: అది మన యందు ఉన్నటువంటి ప్రాణశక్తి.
0: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ లైఫ్.
1: ఆ ప్రాణశక్తియే అనేక అంగములతో కూడినటువంటి ఈ దేహాన్ని అనేక పనులతో ఉపయోగపడుతూ ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది పవర్ ఆఫ్ లైఫ్ దట్ ఎంటర్స్ ఇన్ టు ఎవ్రీ లింబ్ అండ్ మేక్స్ ఇట్ యాక్ట్.
1: దీనినే భూవ శక్తి అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ భూవర్ పవర్.
1: అది లక్ష్మీ శక్తి.
0: That is the power of Lakshmi.
1: మన యందు ఉండేటువంటి యొక్క శక్తిని అనేక ఇంద్రియముల ద్వారా ప్రపంచ ఉపకార నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై నోటితో మాటలు చెవులతో శబ్దము ముక్కుతో వాసన కన్నుతో రూపును చూడగలుగుతూ ఉండేటువంటిది అది లక్ష్మి స్వరూపము.
0: The form of Lakshmi consists in this aspect that the energy through all the different limbs experiences all sorts of cognition like the audition.
1: సరియైన లక్షణములు కలిగినటువంటి దానే లక్ష్మి.
0: Is only Lakshmi that percolates all over.
1: అలాగా మంచి దృష్టి కలిగినటువంటిది లక్ష్మి.
0: Is the one with all aspects.
1: మంచి శ్రవణం గావించేటువంటిది లక్ష్మి.
0: The audition is because
1: మంచి మాటలు మాట్లాడేటువంటిది లక్ష్మి.
0: The ability to speak is Lakshmi.
1: మంచి సంకల్పము చేసేటువంటిది లక్ష్మి.
0: The good thoughts are entertained.
1: మంచి పనులు చేసేటువంటిది లక్ష్మి.
0: Lakshmi does good actions.
1: కనుకనే అన్నింటి యందు కూడాను మంచిని ప్రవేశపెట్టి జగత్తునకు ఒక విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించి సుఖశాంతులను ప్రబోధించేటువంటిది ఈ యొక్క శక్తి.
0: Therefore, good is fostered and encouraged, bliss and happiness and comfort are ensured.
1: దీనిని భూవహ అన్నారు.
0: This is called భూవహ.
1: ఇంకా మూడవది సరస్వతి శక్తి.
0: The third is the power of Saraswati.
1: ఇది వాగ్దేవత స్వరూపిణి.
0: It is presiding deity of the faculty of speech.
1: లక్ష్మి ప్రాణస్వరూపిణి.
0: Lakshmi is the very form of life.
1: శక్తి స్వరూపిణి దుర్గా.
0: దుర్గా స్టాండ్స్ ఫర్ ఎనర్జీ.
1: ఈ వాగ్దేవత స్వరూపిణి శక్తి స్వరూపిణి నిజమైనటువంటి యొక్క కళలను బోధించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఈ మూడింటి యొక్క శక్తుల చేతనే ఏకమై ఉంటుంది.
0: దేర్ఫోర్ ద స్పీచ్ ఫ్యాకల్టీ అండ్ ద ఎనర్జీ దే ఆర్ ఆల్ రిఫ్లెక్టెడ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే వీటిని ఆంగ్ల భాష లోపలనే మెటీరియలైజేషన్ అన్నారు. జగత్ యొక్క స్వరూపాన్ని.
0: And therefore in English the whole world is described as materialization.
1: దీనిని అనేక విధములుగా చేయించేటువంటిది కాన్షియన్స్ అన్నారు.
0: There is conscience behind all this materialization.
1: ఎన్నింటిని తన యొక్క స్వాధీనంలో ఉంచుకొని ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరికి ఏ విధంగా చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటిదే ఈ యొక్క భగవత్ శక్తి వాక్ శక్తి.
0: It is only the divine power, the power of the speech, that would enable to have a kind of control and to utilize it where, when, how and what.
1: Radiation annaru angla bhashalo.
0: This in English is called radiation.
1: Kanuka yatra yatra manastuti tatra tatra jagatrayam. Ekkadekkada manasu untundado akkadanta trilokamlu kudalu koodi untundayi.
0: Therefore, wherever mind is there, all the three worlds are present.
1: కనుక మానవుని కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: Therefore, nothing more than that of man.
1: మానవునందు సర్వశక్తులు కూడా ఉంటున్నాయి.
0: In man, the all latent energies.
1: కానీ దానిని వినియోగించుకునేటువంటి విధానం తెలియకపోవటం చేతనే తాను ఈ శక్తులను దుర్వినియోగపరుస్తున్నాడు.
0: Because of ignorance of proper utilization of the energy within, he is making improper use.
1: మానవ జన్మ.
0: The human life is valuable.
1: ఇది ఉత్కృష్టమైనటువంటిది.
0: It's a noble.
1: సౌజన్యమైనటువంటిది.
0: It's one of
1: సౌశీల్యమైనటువంటిది.
0: One of character.
1: ఇటువంటి మానవ జన్మమును ధరించుకుడను.
0: Having had this noble human life,
1: దీనిని అప్రతిష్టల పాలు చేసేటువంటి కార్యంలో ప్రవేశించి,
0: we do certain things to put it to disrepute.
1: అపకీర్తులను పొందేటువంటి మార్గంలో ప్రవేశపెట్టి,
0: we make use of it to earn a bad name. అపజయాలను
1: అందుకుంటూ,
0: and we just sell it.
1: ఆనందానికి దూరమై,
0: we are away from
1: bliss. దుఃఖమునకు సమీపుడై,
0: close to
1: నిరంతరం అశాంతితో మరిగిపోతున్నాడు మానవుడు.
0: Man is down with all kinds of restlessness.
1: ఉన్నత స్థాయికి వెళ్ళిపోవున్నది మనసే.
0: It's only the mind that is responsible.
1: అధోస్థానికి తీసుకుని పోయేది మనసే.
0: It's only the mind that would make you mean.
1: కరుకనే మనియేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవో అనింది వేదం.
0: So Veda said that mind is responsible for both of the things.
1: భారతీయులకు ఈనాడు మహాపర్వదినము.
0: For Bharatiyas today is a sacred day.
1: భారతీయులకు ప్రధానమైనటువంటి మూడు రాత్రులు ఉంటున్నాయి.
0: For Bharatiyas three sacred nights.
1: ఒకటి సంక్రాంతి.
0: One is సంక్రాంతి.
1: రెండవది శివరాత్రి.
0: The second శివరాత్రి.
1: మూడవది నవరాత్రి.
0: థర్డ్ వన్ నవరాత్రి.
1: ఈ సంక్రాంతి, శివరాత్రి, నవరాత్రి ఒక్కొక్క దానికి ఒక భిన్నమైనటువంటి అర్థం ఉంటున్నాయి.
0: Each of these three, Sankranti, Shivaratri, Navaratri has got its own meaning.
1: Sankranti anaga,
0: Sankranti means
1: unnata sthitini pondeyatvanti yokka marganiki unnatamainatvanti yokka drushtini andistundi.
0: Sankranti gives you the nobler, higher vision and the path.
1: Deenine uttarayana kalamu annaru.
0: This is called the time uttarayana.
1: Anaga manavudu mangalakaramaina subhamaina chevamaina ఆనందమైన ఆహ్లాదమైన ఇలాంటి మార్గానికి పోవాలంటే ఉత్తరాయణ కాలంలో ఉత్తర దిశకు ప్రయాణం చేయటం.
0: బికాస్ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్ అండ్ టు హ్యావ్ ఆల్ దిస్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్ హీ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది నార్త్ ఉత్తరాయణ.
1: ప్రకృతి కూడాను ఉన్నత స్థితిని లోకానికి అందించే నిమిత్తం సూర్యుడు కూడాను ఉత్తర దిశకు ప్రయాణం అవుతుంటాడు.
0: ఇట్స్ ఆల్సో ది సన్ హూ మూవ్స్ టువర్డ్స్ ది నార్త్.
1: ఉత్తరం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ఉత్తర?
1: హిమాలయ పర్వతము అని.
0: There in the north you have Himalaya.
1: Himachalamu annaru.
0: That's called Himachala.
1: Anaga manasunu Himachalam vaipuna prayatnam chuchutamu prayanam cheyinchatamu.
0: Direct the mind towards Himachala.
1: Inaadu Himachalam ante Simla anukuntaru, adi kaadu.
0: Today we think Himachala is Simla. No.
1: Prachina kaalam nundi veda kaalam nundi kudanu deeniki Himachalam ani Ishwara prakastha sthanamunaku prabodhistu vacharu.
0: Since ancient times Himachala stands for the dwelling place.
1: Hima anaga emiti?
0: Then what's Shivaratri?
1: Mansu.
0: Hima is ice.
1: Deen roopam ettundi chaala parishuddhanga untadi tellaga untadi.
0: What is its form? It's white, bright.
1: Deenni muttite ye vidhanga untadi challaga untadi.
0: If it touches its ice cold.
1: Kabatti parishuddhamaina prashantamainatvanti hrudayamu Himachalamu.
0: Therefore Himachala is pure, peaceful, pious.
1: Hima achala managa emiti?
0: What is achala?
1: Sthiramuga undatamu.
0: That which is
1: steady. Chalinchakunda undatamu.
0: Motionless.
1: Bhraminchakunda undatamu.
0: Not deluded.
1: Sthiramuga undatamu.
0: Steadiness.
1: Kanukane pavitramaina prashantamaina nischalamaina hrudayamu Himachalamu. Mana drushtini Himachalam vaipuna maralchali. Idiye ee yokka sankranti yokka pradhanamainatundi yokka artham.
0: Therefore the inner significance of Sankranti lies in directing our mind towards Himachala that stands for all peace.
1: Ee chammachachulato uttara disanu chuttam kaadu.
0: Not looking towards the north with the physical eye.
1: Mana gnana drishti cheta
0: with the vision of wisdom.
1: Nityamai
0: for this
1: prashantamai
0: peaceful.
1: Parishilinchetvanti yokka atma tattvani manamu kontha varaku vicharinchali.
0: We should inquire the spirit clearly that investigates.
1: Antarmukhamuga avinchetvanti drushtike sankranti annaru.
0: Sankranti stands for directing or possessing in
1: one. Rendavadi Shivaratri.
0: The second one Shivaratri.
1: Aithe prati ratri kudanu chikattu koodi untuntadi.
0: However every night is full of darkness.
1: Kaani Shivaratri aneetvantidi idi chikattu kaakunda maha prejasuga untuntadi.
0: Shivaratri is not full of pitch darkness but full of light.
1: Ee vidhanga?
0: How?
1: Shivatvani smaristu
0: repeating Shivatvani
1: chintistu
0: thinking of the divine
1: ekatvamunu smaristu
0: thinking of unity
1: pavitramainatundi sthitini pondatam
0: attaining the state of sacredness.
1: Anaga suryunu 16 kadalu chandrunu 16 kadalu.
0: The sun has 16 aspects.
1: Ee 16 kadalu lopala ee Shivaratri dinamu 15 kadalu leenamai untuntadi.
0: In Shivaratri the 15 of the aspects of moon are united.
1: Unnadi okke kada.
0: Only one aspect.
1: ఈ 16 కళలు.
0: What are these 16?
1: దీనిని వేదము లోపల అనేక రీతిగా అర్థం కాని రీతిగా బోధించి మానవుల యొక్క బుద్ధికి భ్రమను కలిగించి ఇంకా చంచలత్వాన్ని అభివృద్ధిగా ఆవిస్తూ వచ్చింది.
0: This is taught in a varied way by Veda and then the mind is unsteady.
1: 16 కళలు అంటే వేరే ప్రత్యేకంగా ఏమి లేవు.
0: They are not separate.
1: రావణాసుడికి 10 తలలు అని చెప్పారు.
0: రావణ ఐ సపోజ్ టు హావ్ 10 హెడ్స్.
1: నిజముగా అతనికి 10 తలలే పుట్టి ఉంటే ఏ విధంగా నిద్రించేవాడు, ఏ విధంగా పండుకునేటువంటి వాడు, ఏ రీతిగా నడిచేటువంటి వాడు?
0: If Ravana has really is to have 10 heads, how can he sleep? How can he walk? How can he rhyme?
1: నాలుగు వేదములు ఆరు శాస్త్రములు చక్కగా తెలిసినటువంటి వాడు కనుక ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క తల, ఒక్కొక్క వేదం ఒక్కొక్క తల, ఈ పది కూడా నువ్వు పది తలలుగా బోధిస్తూ.
0: Therefore the 10 heads of Ravana are the 4 Vedas and 6 sacred texts.
1: ఇంకా 16 కళలు.
0: Then 16 కళలు.
1: ఈ 16 కళలు.
0: What are they?
1: మొట్టమొదట మానవుని యందు అరిషద్ గుణములు ఉంటున్నాయి.
0: First in man there are arishad varga six.
1: Kama, krodha, lobha, moha, mada, matsaryamulu.
0: The six are the greed, the anger, the lust, the avarice, hatred.
1: Deeniki manasu, buddhi, chittamu, ahankaramu. Ee naalugu cherithe padi ayipoyinayi.
0: With these six the 4 more are added, the mind, the intellect, the feeling and the ego.
1: Deeni kaakunda.
0: Not only this.
1: Satchakramulu ani cheptu vacharu.
0: Then they said 6 chakras.
1: Anaga manamu. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒక 10 చక్రములోని
0: రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేస్ టు ద టాప్ దేర్ ఆర్ 6.
1: ఇవన్నీ చేరినటువంటివే 16 కళలు.
0: ఆల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 16.
1: ఈ 16 కళలు ఎక్కడ ఉంటున్నాయి?
0: వేర్ ఆర్ దే?
1: మానవుని యందే ఉంటుండాలి.
0: దే ఆర్ విద్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే సర్వము మానవుని యందే ఉంటుండాలి.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ లైక్ దట్ యు విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాన్.
1: ఈనాటి మానవుడు సర్వశక్తిమయుడై కూడాను తాను ఏమీ తెలియనటువంటి వాడు, ఏమీ గుర్తించుకోలేనటువంటి అమాయకునిగా భ్రమిస్తున్నాడు.
0: Though man is all powerful, he goes by the feeling that is innocent and ignorant.
1: ప్రపంచాన్నంతా కూడాను అన్ని రకములుగా తీర్చిదిద్దేటువంటి వాడు మానవుడే.
0: He is only man who shapes the world.
1: బంగారుకు ఎవరు విలువిస్తున్నారు?
0: Who attaches value to gold?
1: కానీ ఈనాడు లోకంలో ఏది విలువైనటువంటిది అంటే బంగారు అంటున్నారు.
0: Today if you ask what is highly valuable, they say gold.
1: ఇంకా గొప్ప విలువైనటువంటిది ఏమిటంటే వజ్రము అంటున్నారు.
0: Still more valuable is diamond.
1: కాదు కాదు, వజ్రానికి విలువను అందించినటువంటి వాడు మానవుడే.
0: సర్టెన్లీ నాట్ మ్యాన్ అటాచ్
1: మట్టిలో పడి రాళ్లలో ఉంటుండి ఉండినటువంటి కాంతి లేనిటువంటి ఒక ఈ రాయిని తీసుకుని పోయి చక్కగా కోసి దానికి కాంతవంతమైనటువంటి ఒక తేజస్సును అందించి దానికి అనేక విలువలు కూడా అందిస్తున్నాడు మానవుడు.
0: That which is lying in the mud in the midst of the stone is brought and cut and polished.
1: మట్టిలో పడి కేవలము ఒక విధమైనటువంటి మట్టి ముద్దగా ఉండినటువంటి ఈ బంగారం తీసి దాన్ని పరిశుద్ధపరిచి దానిని అపరంజిగా మారుస్తున్నాడు మానవుడు.
0: ఇస్ ఓన్లీ మ్యాన్ హూ కలెక్ట్స్ దిస్ క్రూడ్ ఫామ్ ఆఫ్ గోల్డ్ రిఫైన్స్ అండ్ పాలిషెస్.
1: కనుక ఈ బంగారుకు డైమండ్ కు విలువ ఇచ్చేటువంటిది ఎవరు?
0: సో హూ ఇస్ ద వన్ హూ అటాచెస్ వాల్యూ టు గోల్డ్? హ్యూమన్ బీయింగ్.
1: కానీ అన్నింటికి విలువ ఇచ్చేటువంటి మానవుని విలువ ఈనాడు తరిగిపోయింది.
0: హౌఎవర్ ద మ్యాన్ హూ అటాచెస్ వాల్యూ హాస్ లాస్ట్ హిస్ ఓన్.
1: ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విలువ ఉంటుండాలి.
0: Each object has its value.
1: అదే విధంగానే మానవుని కూడా ఒక విలువ ఉంటుండాలి.
0: Likewise man too has value.
1: ఏమిటి దీనిని మానవతా విలువ అంటారు?
0: They are human values.
1: ఈ మూమెన్ వాల్యూస్ అంటే ఏమిటి?
0: What are they?
1: ఇంకా ప్రత్యేకంగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: We don't need to search.
1: అనేక మంది సత్య ధర్మ శాంతి ప్రేమలన్నింటి చిలక పలుకుల వలె పలుకుతారు, ఇవే హ్యూమన్ వాల్యూ అంటారు. ఇవి కాదు నిజమైన హ్యూమన్ వాల్యూస్.
0: People repeat like a parrot సత్య ధర్మ శాంతి ప్రేమ as human values. No.
1: మనస్సు వాక్కు కాయము ఈ మూడింటి యొక్క ఏకత్వమేమి నిజమైన మానవ విలువ?
0: ద ట్రూ హ్యూమన్ వాల్యూ లైస్ ఇన్ ద హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్
1: దీన్నే దీని హ్యూమన్ వాల్యూ అనేటువంటిగా చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ స్టేటెడ్ యాస్ హ్యూమన్ వాల్యూ.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. అతనే మహాత్ముడు.
0: ఈజ్ ఓన్లీ ద మ్యాన్ హూ అబ్జర్వ్ దిస్ యూనిటీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇలాంటి ఏకత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం మనం.
0: This principle of unity is forgotten.
1: మనం జీవితంలో నిత్య జీవితంలో బ్రతకాలనుకుంటే మనకు మూడు గుణములు అత్యవసరము.
0: In order to live, lead on our daily life, three are important.
1: పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి.
0: The three are important. One is the fear of sin, love of God and morality in society.
1: కనుకనే మానవుని యొక్క విలువ చాలా గొప్పదిగా చెప్తున్నారు.
0: So human value is very great, important.
1: అలాంటి మానవతా విలువను ఈనాడు మనం కోల్పోతున్నాం.
0: Today such human values are lost.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: మితిమీరిన కోరికలు కావటం చేతనే ఈ విలువను మనం కోల్పోతున్నాం.
0: It's only because of limitless desires we are losing human value.
1: ప్రపంచంలో ఏది విలువైనటువంటిది కాదు.
0: Therefore in this world
1: men are more valuable than all the wealth of the world.
0: Man is more valuable than all the wealth of the world.
1: ఇంత విలువైనటువంటి మానవుని యొక్క విలువను ఈనాడు మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: Such highly valuable human value is not known.
1: ఈ ప్రపంచాన్నంతా పాలించి రక్షించి పోషించేటువంటి వాడు భగవంతుడు అయినప్పటికీ ప్రాకృతికంగా భౌతికంగా లోకరీతిగా మానవుడే దీన్నన్నీ కూడా సరైన మార్గంలో తప్పిస్తున్నాడు.
0: Though it is not God is the master that governs, monitors, the entire world from the worldly point of view, from the physical point of view,
1: maha vipreetamaina shaktini sadhistu vachunnadu.
0: He acquires all sorts of faculties.
1: Chepala vale neetilo sancharinchatam nerchukuntunnadu manavudu.
0: Man knows how to swim like fish.
1: పక్షుల వలె ఆకాశంలో సంచరించడం నేర్చుకుంటున్నాడు మానవుడు.
0: మ్యాన్ నోస్ హౌ టు ఫ్లై లైక్ ఎ బర్డ్.
1: కానీ భూమిపై మానవుడిగా సంచరించడం నేర్చుకోవటం లేదు. ఇదే వచ్చింది పెద్ద రోగం.
0: ద బిగ్ డిసీజ్ ఇస్ దట్ ఇస్ నాట్ ఏబుల్ టు వాక్ ఆన్ ఎర్త్.
1: మానవుడు ప్రపంచంలో భూమిపై సంచరించేటువంటి వాడు.
0: మ్యాన్ ఇస్ ద వన్ హూ వాక్స్ ఆన్ ఎర్త్.
1: కానీ ఈ భూమిపై మానవుడిగా సంచరించడం నేర్చుకోవటం లేదు.
0: But he has not learned how to walk like
1: the
0: a human being.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Oh, mankind is
0: He has no cause.
1: దానిని చేసే నిమిత్తము, దానిని చూసే నిమిత్తము, దానిని అనుభవించే నిమిత్తమే ఈ నవరాత్రులు ప్రారంభమవుతూ వచ్చాయి.
0: ఓన్లీ టు బి టచ్ టు బి లెర్న్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ నవరాత్రి ఆర్ మెంట్.
1: నవరాత్రి అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై నవరాత్రి?
1: తొమ్మిది రాత్రులు అని పేరు.
0: నైన్ నైట్స్.
1: ఈ తొమ్మిది రాత్రులకు ఉండేటువంటి ఒక అంతరాత్రం ఏమిటి?
0: వాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
1: మన యందు నవగ్రహములు ఉంటున్నాయి.
0: We have within us the nine openings.
1: అనేక విధములుగా మనం విచారణ చేస్తే గ్రహములపైనే మనం ఆధారపడి ఉంటున్నాం.
0: If we inquire in different way, we rely on nine planets.
1: కానీ astrologers అంతా కూడా నవగ్రహములు అని చెప్తున్నారు, కానీ నిజంగా ఉన్నది రెండే గ్రహములు.
0: Astrologers refer to nine planets, but truly speaking, only two.
1: ఏంటి ఈ రెండు గ్రహములు?
0: What are they?
1: అదే రాగ ద్వేషము. ఈ రెండు గ్రహాలు మనకు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి.
0: వాట్ ఆర్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్లానెట్స్ దట్ మేక్ అస్ సఫర్? వన్ ఇస్ అటాచ్మెంట్, ద అదర్ వన్ ఇస్ హేట్రెడ్.
1: ఈనాడు పశువులు కూడా తింటున్నాయి, బ్రతుకుతున్నాయి.
0: అనిమల్స్ ఆల్సో ఈట్ అండ్ లివ్.
1: ఎప్పటికీ ఎంత అవసరమో అంతవరకు మాత్రమే అవి భుజించి ఆనందిస్తున్నాయి.
0: దే ఈట్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్ అండ్ ఆర్ హ్యాపీ.
1: కానీ మానవుడు అట్ట కాదు.
0: మ్యాన్ ఇస్ నాట్ లైక్ దాట్.
1: తాను తరతరములకు కూడా ఉండేటట్టుగా తీసుకుని అది దాన్ని అనుభవించాలని యోచిస్తున్నాడు.
0: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఫర్ జనరేషన్స్ టు కమ్.
1: మానవులకు అనేక విధములుగా ఇంకా బ్రతకాలని ఆశపడుతుంటాడు.
0: మ్యాన్ వాంట్స్ టు లివ్ మోర్ అండ్ మోర్.
1: తప్పు కాదు, బ్రతకవలసిందే.
0: నథింగ్ రాంగ్, వన్ హ్యాస్ టు లివ్.
1: పంచవర్ష ప్రణాళికలోని పెడుతుంటారు ప్రభుత్వము.
0: ద గవర్నమెంట్ థింక్స్ ఆఫ్ 5 ఇయర్ ప్లాన్.
1: కానీ ఈనాటి మానవుడు ఒక పంచవర్షం కాదు, 10 పంచవర్షములు వచ్చినా కూడా చక్కగా భుజించవచ్చు అనేటువంటి యొక్క దూరం లోపల అంత కూడా పెడుతున్నాడు.
0: మ్యాన్ వాంట్స్ టు హోర్డ్ సో మచ్ దట్ హీ కెన్ విల్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్ ఫర్ 5 ఇయర్
1: ప్లాన్. భారత దేశం లోపల దుర్భిక్షమునికి ఏమాత్రము కొరత ఇది లేదు, కారణం లేదు.
0: ఇన్ భారత్ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ డెత్.
1: కరువు కాటకాలు అనుకుంటున్నారు, కరువు కాటకాలకు అవకాశమే లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీథింగ్ లైక్ ఫ్యామిన్.
1: కానీ కూడబెట్టుకోవటమే పెద్ద కరువు కాటకం.
0: హోర్డింగ్ ఇస్ ద వన్ దట్స్ గోయింగ్ ఆన్.
1: ఏదో కొందరి దగ్గర మాత్రమే అది చేరిపోతుంటుంది, మిగతా కొందరి దగ్గర లేవటం లేదు. అదే కరువు కాటకాలకు మూల కారణం.
0: ద హోల్ థింగ్ ఈస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద ఫ్యూ పీపుల్. దట్స్ ద రీజన్ ఫర్ దిస్.
1: ఒక దగ్గర ఒక గుంత తవ్వాము.
0: హియర్ యు డగ్ ఎ పిట్.
1: ఆ గుంత తవ్వితే అది లోపలికి పోతుంది అది గుంత.
0: అండ్ pit will be deeper and deeper.
1: కానీ ఆ మట్టి అంతా దాని ప్రక్కనే గుట్టగా తయారవుతుంది.
0: But the very mud will make a mound.
1: కింది చూస్తే గుంత,
0: డౌన్ బిలో ద
1: పై చూస్తే గుట్ట.
0: అదర్ సైడ్ ద మౌండ్.
1: ఈ గుట్టకు గుంతకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వేర్ లైస్ ద డిఫరెన్స్?
1: ఈ గుంత మట్టి గుట్ట మట్టి, గుంత మట్టి గుంత మట్టి. ఈ గుట్ట మట్టిని గుంతలో వేస్తే రెండు సమానమైపోతాయి.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ ద మడ్ ఆఫ్ ద పిట్ దట్ ఫార్మ్ ద మౌండ్ అండ్ ది మడ్ ఆఫ్ ది మౌండ్ ఇస్ పుట్ హియర్.
1: ఇంత కూడా ధనం రాసుల మాదిరి చేరిపోతున్నాయి.
0: Therefore the money is accumulated in
1: ఒక ప్రదేశంలో గుంతల మాదిరి దిగిపోతున్నాయి.
0: And some are getting deeper into the
1: pain. ఇప్పుడు సామరస్యము సమత్వము ఈనాడు అత్యవసరము.
0: Today we need this coordination and integration.
1: ఈ సమత్వము సామరత్వం కూడాను కొంతవరకు మానవుడే సాధించాలి.
0: Coordination and integration ought to be achieved by man.
1: ఇది సాధించాలంటే నైతిక భావం అత్యవసరము.
0: He needs to have moral principles.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడా కేవలము ఏదో తన యొక్క పొట్టకూటి నిమిత్తమై ప్రాకులాడుతున్నట్టుగా భావిస్తుంటారు.
0: People feel that students are struggling to earn their livelihood.
1: ఇది కాదు విద్య.
0: It's not education.
1: ఎందుకంటే తన యొక్క జీవితానికి, తన యొక్క జగత్తుకు, తన యొక్క జన్మస్థానములకు తగినటువంటి సేవ చేయాలి.
0: The reason behind education is that you should serve the entire world and the society where he lives.

0: The true education has got these few ideals. The one, the virtues, the good intellect, the truth, and devotion, discipline, and duty. That is only education that teaches these objectives.
1: ఈ డిసిప్లిన్ అంటే ఏమో వారికి తెలియదు.
0: టుడే నో వన్ నోస్ డిసిప్లిన్.
1: ఈనాడు పశుపక్షి మృగాదులు కూడా లేనటువంటి యొక్క క్రూరత్వం అయినటువంటి హృదయాలు విద్యార్థుల్లో పెరిగిపోతున్నాయి.
0: అండ్ టుడే స్టూడెంట్స్ హ్యావ్ ద వికెడ్ హార్ట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ఎ బీస్ట్ అండ్ ఎ బర్డ్.
1: దాచుకునే స్వార్థము దోచుకునేటువంటి కఠినత్వము పశువులు కూడా లేదు.
0: ఈవెన్ ద అనిమల్స్ డోంట్ హ్యావ్ దిస్ క్వాలిటీ ఆఫ్ అమాసింగ్ అండ్ హైడింగ్.
1: కనుక ఈనాటి మానవుడి యందు ఈ యొక్క తుచ్చమైన భావాలు మితిమీరిపోతున్నాయి.
0: సో ఇన్ మ్యాన్ ద మీన్ ఫీలింగ్స్ ఆర్ మోర్ అండ్ మోర్.
1: దేశానికి సేవ చేయాలి.
0: వన్ షుడ్ సర్వ్ ఫర్
1: ది నవరాత్రులు అనేటువంటి దాంట్లో
0: విత్ దీస్ క్వాలిటీస్
1: నిత్యము ఒక్కొక్క దేవతను మనం ఆరాధన చేస్తూ రావాలి.
0: వీ హావ్ టు వర్షిప్ ఈచ్ ఆఫ్ ద డైటీస్.
1: భౌతికమైన వాంఛనతో కాదు.
0: ఇట్స్ నాట్ ద ఫిజికల్ సెన్స్.
1: నైతికమైన ఆధ్యాత్మికమైన వాంఛనతో చూడాలి.
0: వీ షుడ్ వ్యూ ఫ్రమ్ ద మోరల్ అండ్ స్పిరిచువల్ వ్యూ.
1: భౌతికం ఏ రీతినైనా కూడా ఏనాటికైనా కూడా మార్పు చెందేటువంటిది.
0: ద ఫిజికల్ వరల్డ్ ఎనీ డే ఇస్ ట్రాన్సియంట్.
1: ఇది దేహ నిమిత్తమే మనం ప్రాపలాడుతున్నాము.
0: వీ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
1: 9 చిల్లుల తోలి తిత్తియే గాని కాంతి కలిగిన వజ్ర ఘటము కాదు.
0: ఇట్ ఇస్ ద బాడీ of the skin with 9 openings, not the gem studded one.
1: Nimisha nimishamulaku neechurune kaani punugu javvajulu puttabo.
0: Minute to minute emits foul smell, not aroma and fragrance.
1: Kadapulona malamu kadamella emukalu narchi chooda paina muriku tholu.
0: There's fecal matter within and the bones around covered by the skin.
1: Kaani gitti vilavelainatundi dehame విలువైనటువంటి దానిని సంపాదిస్తుంటుండాలి.
0: However, the body that has no value is useful for paying the highly valuable.
1: విలువలేని ఇనుప పెట్టెలోన
0: in this almira which has no
1: value, విలువైన నగలు దాచినట్టుగా
0: just as we hide valuable
1: విలువలేని దేహమునందు
0: in this body
1: విలువైనటువంటి ఒక గుణములు దాచుకున్నాము మనం.
0: Highly valuable quality is present.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize this truth.
1: పెట్టెకు విలువలేదు.
0: The almira has no value.
1: ఆ పెట్టెలో ఉండేటువంటి ఒక సద్గుణములకు విలువ ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ద క్వాలిటీస్ జ్యువెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఐరన్ సేఫ్.
1: ఆ విలువైనటువంటి దానికి విలువైన పెట్టిన తెచ్చి పెట్టుకుంటున్నాం మనం.
0: ఓన్లీ ఫర్ ద వాల్యుబుల్స్ ద వాల్యూలెస్ ఐరన్ సేఫ్ ఇస్ మెంట్.
1: కనుక దేహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి దైవ మందిరంగా మనం విశ్వసించాలి.
0: వీ మస్ట్ హావ్ ఫుల్ ఫెయిత్ ద బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: మన యొక్క భావాలు ఈనాడు చదువు సంధ్యలకు ప్రవేశించిన తక్షణమే
0: అవర్ ఫీలింగ్స్ యాజ్ ద మూమెంట్ వీ టేక్ టు స్టడీ అండ్ లెర్నింగ్
1: అభిమానాలు
0: attachments
1: ahankaralu
0: ego
1: krodhamulu
0: anger
1: dveshamulu
0: hatred
1: ityadi durgunamulu chaduvukante mundugane aapada mastaka varaku jeehamulo praveshistunnayi.
0: These bad qualities they start moving top to toe before we learn.
1: Kani chaduvuki idi aa lakshanalu.
0: Adi the qualities of an educated man.
1: Chaduvuki gauravinchatam ledu.
0: They don't respect elders.
1: నాకంటే పెద్దలు ఎవరు లేరనేటువంటి అహంకార పడుతుంటాడు.
0: They are egoistic thinking that they are most
1: superior. విధేయతలు పూర్తి శూన్యమైపోయినాయి.
0: There's no behavior, values are not there.
1: తన దృష్టి అంతా కూడా ఒక చెడు దృష్టిగా పోవటం వల్ల జగత్తంతా కూడా చెడ్డగానే కనిపిస్తుంటాడు.
0: As his vision is wrong, he views the world wrong.
1: అక్కడ తప్ప ఇంకందరూ కూడా చెడ్డవారేని భావిస్తుంటారు ఈనాటి విద్యావంతులు.
0: The educated people consider everybody bad.
1: దీనికి చిన్న కథ కూడా చెప్తూ వచ్చాను.
0: There is a small story.
1: ఒకనాడు
0: one day
1: Krishna Duryodhana Arjuna pilchadu.
0: One day Krishna called Duryodhana and Arjuna
1: and Dharmajanu kuda pilchadu.
0: He called Dharmaja also.
1: Dharmaja mana rajyam lopala evaraina chedda varuntunnaremo chuchukunra annadu.
0: Krishna said to Dharmaja, Dharmaja, you find out a bad man in our kingdom.
1: Duryodhanaku cheppadu, Duryodhana మన రాజ్యంలో ఎవరైనా మంచి వారు ఉంటున్నారేమో చూసుకుంటా.
0: ఈ టోల్ దుర్యోధన, దుర్యోధన ఇన్ అవర్ కింగ్డమ్ ఇస్ దేర్ ఎనీ గుడ్ మ్యాన్.
1: ఒకవైపున ధర్మజుడు ఒకవైపున దుర్యోధనుడు రథంలో ఎక్కి రాజ్యమంతా సంచరించారు.
0: వన్ సైడ్ దుర్యోధన, అదర్ సైడ్ ధర్మజ వెంట్ ఆన్ దేర్ చారియట్స్ ఇన్ సర్చ్ ఆఫ్ దిస్ టు.
1: తిరిగి వచ్చారు.
0: దే రిటర్న్.
1: అడిగాడు దుర్యోధనుని,
0: ఈ ఆస్ దుర్యోధన,
1: ఎవరైనా మంచి వారిని చూచావా నాయన అన్నాడు.
0: డిడ్ యు కమ్ అక్రాస్ ఎ గుడ్ మ్యాన్?
1: ఎవరు మంచివారు కనిపించలేదు.
0: నన్ వాట్స్ ఎవర్.
1: ఏదో మంచివాడు అంటే నేనొక్కడేను అన్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ గుడ్ మ్యాన్, ఐ ఆమ్ ద ఓన్లీ గుడ్ మ్యాన్.
1: ధర్మజుని పిలిచి అడిగాడు.
0: దెన్ హీ సమన్
1: ధర్మజ, ఎవరైనా చెడ్డవారు ఉంటున్నారా?
0: ఈ సార్ ధర్మజ, ఆర్ దర్ ఎనీ బ్యాడ్ పీపుల్?
1: స్వామి, ధర్మరాజ్యంలో చెడ్డవారు ఉండడానికి అవకాశమే లేదు.
0: ఈ సార్ స్వామి, ఇన్ దిస్ రాజ్య ఆఫ్ ధర్మ
1: యథా రాజా తదా ప్రజా.
0: ఇన్ దిస్ రాజ్య ఆఫ్ ధర్మ యాజ్ ఇస్ ద కింగ్.
1: ఈ రాజ్యంలో చెడ్డవారు ఎవరు లేరు, అందరూ మంచివారే.
0: There are no bad people. All are good.
1: ఏదో అంతో ఇంతో చెడ్డ ఉంటే నా యందే ఉండవచ్చు అన్నాడు.
0: If there is any bad quality, it is in me only.
1: ఈ రెండింటి యొక్క అంతరార్థాలు ఏమిటి? యత్ భావం తత్ భవతి. వారి వారి భావాలను పురస్కరించుకుని వారికి మంచి చెడ్డలు నిర్ణయమైపోతూ వచ్చాయి.
0: Basing on their feelings, their good and bad depend.
1: దుష్టంత చెడ్డ దుష్టంత జగత్తు పైన పెట్టడం చేతనే దుర్యోధనకి అందరూ చెడ్డవాడే కనిపించాడు.
0: As the perspective of Duryodhana is bad, everything looks bad.
1: Alanti color glasses vesukunte alanti color le ganipistaru andariki.
0: As is the color of the class, so is the color of the
1: kaalu. Dharmajudu pavitramainatu drishtito prakrutini parishilinchadu, andaru manchi vare annaru.
0: Dharmaja observed with all sacred glasses, therefore he found good.
1: Ee vidhanga motta motta manamu srushtini marchadaniki meeru prayatnam cheyakandi.
0: Never make an attempt to change creation.
1: Motta motta mee drishtini marchukondi.
0: Change your vision first.
1: దృష్టిని మార్చినప్పుడు సృష్టి సర్వంగా మారిపోతుంది.
0: ఇఫ్ యూ చేంజ్ యువర్ విజన్ యూ ఫైండ్ ఎవ్రీథింగ్ క్లియర్.
1: సృష్టి భగవత్ సృష్టి.
0: క్రియేషన్ ఇస్ గాడ్.
1: మీ చేత కాదు మార్చడానికి.
0: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ యూ.
1: మీ దృష్టి కూడా భగవత్ దృష్టియే.
0: యువర్ విజన్ టూ ఇస్
1: కానీ మీ యొక్క విషయములు ఆ దృష్టిలో ప్రవేశించి ఒక చెడు దృష్టిగా మారిపోతున్నాయి.
0: యువర్ విజన్ ఇస్ డివైన్ బికాస్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్ ఇట్ బికమ్స్ మ్యాన్.
1: మీ ఆ కన్నులకు తొడుక్కున్నటువంటి గద్దాలు చాలా తప్పువి.
0: Therefore the glasses you have put on are wrong ones.
1: దానిని మార్చుకో.
0: You change them.
1: అప్పుడు అంతకుడు ఏకమైపోతుంది.
0: Then you will find everything.
1: ఒక రాజ్యం లోపల
0: one kingdom.
1: ఒక రాజుకు పెద్ద తలనొప్పి ప్రారంభమైంది.
0: A king developed a headache.
1: అనేక మంది డాక్టర్స్ అంతా పిలిపించాడు.
0: He called for all doctors.
1: తన నొప్పికి కారణం ఏమైనా తెలుసుకోమని దానికి తగినటువంటి ఔషధాన్ని అందించమని చెప్పి కోరాడు.
0: He wanted doctors to diagnose the reason for his headache and give the relief.
1: డాక్టర్స్ అన్ని ఇచ్చారు, పాపం కావాల్సిన అన్ని ఇచ్చారు.
0: Doctors gave lots of medicines.
1: కానీ వారితో నివారణ కాలేదు.
0: But he was not cured.
1: ఒక ఋషి ఆ గ్రామంలో ప్రవేశించాడు.
0: A sage entered in that village.
1: ఆయన చెప్పాడు.
0: He said,
1: రాజా, ఇది మందులు మాకులతో నియమేటువంటిది కాదు.
0: He said, oh king, you cannot have relief because
1: you ఎల్లప్పుడూ ఒకే రంగును చూస్తురా.
0: You just watch only one color continuously.
1: నీకు పచ్చని రంగు చాలా ప్రధానమైనటువంటిది కంటికి.
0: The green color is very good for the eye.
1: కనుక నీవు ఎక్కడ పోయినప్పటికీ పచ్చని రంగును చూస్తూ పో, కొంతకాలంలో నీ తల నొప్పి తగ్గిపోతుంది అన్నాడు.
0: So wherever you move about, you go for a green color, then you will have relief.
1: రాజుకు కావలసినంత ధనం ఉంటుండాలి.
0: The king is
1: ye bazaru kosina gani painters anta pilipinchi godalaku chetlaku anta pachana rangu vestu poyadu.
0: The king is rich enough. He summoned the painters and to put green paint everywhere.
1: Rajyamanta pachaga undetattuga chestunnadu papam.
0: He made the kingdom look green.
1: 10 dinala tarvata ee sanyasi mari andu aa gramamlo praveshinchadu.
0: At the 10 day stage stepped into the same village.
1: Aa sanyasulu chusetappatiki ee paint vese vaalu antam chuttu chuttukunnaru.
0: The moment celibate entered there, all painters
1: were there. Sanyasi, maa rajugaru anta pacharanga chudala, nee kuda pacharanga vestamu annaru.
0: All painters said, oh sage, our king wants to see the green color, we'll paint you green color now.
1: Kontha sep agandi, nenu rajunu chustanu annaru.
0: He said, wait,
1: enta telivi takku vaadavu neevu.
0: He approached the king and said, what a fool you are.
1: Neevu pachana rangu anni pachana rangu chudavani cheppanu.
0: I wanted you to watch green color.
1: Enta kotta rupayalanta kuda vyartham chesavu.
0: Why did you waste crores?
1: Annadu pachadalu vesukunte anta pachagane ganipistundi kada. Sulabhamlo poyetundi daniki inta vishayam pattukunnavu.
0: If you put on green glasses, it would have been enough. Why do you waste so much money?
1: Kalukane jagattanta cheddaga untundadi, violence ga untundadi ani aneka rakamuluga anyayam akram anacharam jarugutundadi. Manam deenin chuche badalu మన హృదయంలో మంచిని వేసుకుని మన దృష్టిని మంచి దృష్టిగా పెట్టుకుంటే అంతా మనకు మంచిగానే కనిపిస్తుంది.
0: Instead of saying the whole world is full of violence, injustice and tension, put on the glasses of good vision.
1: ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: Everything is a reflection of the inner being.
1: మన దృష్టిలో ఉండేటువంటిదంత ఏది మన లోపల ఉన్నటువంటి భ్రాంతిదే.
0: What all that we see is just illusion
1: of the ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore everyone must develop good thoughts.
1: కాన ఈ నవరాత్రులు ఎందు
0: బట్ ఇన్ దిస్ నవరాత్రి
1: రాక్షసత్వం అనేటువంటి మనలో ప్రవేశించినటువంటి రాక్షసత్వాన్ని నిర్మూలం గావించే నిమిత్తము
0: టు రిమూవ్ అండ్ టు కిల్ ద డెమోనిక్ క్వాలిటీ
1: కుంకుమార్చన చేస్తూ వచ్చారు.
0: ది గాన్ వర్షిపింగ్.
1: కుంకుమ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ కుంకుమ?
1: ఎర్రని రంగు ఉండేటువంటిది.
0: కుంకుమ ఇస్ రెడ్ ఇన్ కలర్.
1: ఇది రక్తములకు ఒక చిహ్నంగా తీసుకున్నారు.
0: ఇట్ స్టాండ్స్ అ సింబల్ ఫర్ బ్లడ్.
1: భగవంతునికి తన రక్తము తన దీన్ని భగవంతునికి దారబోసి
0: while offering blood to God
1: atan nunchi oka shantamaina kunti dinini manam pravesh pettukovalani uddeshamto kunkumarchanani prarambhincharu.
0: With the ambition to receive good from God, this kind of kunkumarchana is offered.
1: Ye mukha bhavam uchina, am I man or animal? Man ఆర్ అనిమల్, మ్యాన్ ఆర్ అనిమల్. ఈ విధమైనటువంటి ఒక చింతన చేసుకోవాలి. నేను పశువున మనిషిన, పశువున మనిషిన, పశువున మనిషిన, ఇదే మంత్రం అన్నాడు.
0: ఎవ్రీవన్ షుడ్ సీరియస్లీ థింక్, am I a man or
1: animal? దుర్భావం వచ్చేటప్పటికే నేను మనిషిన పశువున, ఈ భావం పశువుకు రావాల్సింది, నేను మనిషిని, ఈ భావం రాకూడదు అని తనలో తాను నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ పశుభావము తనలో ప్రవేశించకుండా ఉంటుంది.
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ ఎంటర్ ఇన్ ద మైండ్ వీ షుడ్ ఇమీడియట్లీ థింక్ am I man or animal?
1: కాబట్టి మానవుడు యందు పశుత్వము, దానవత్వము, మానవత్వము, దైవత్వము ఈ నాలుగు కూడా లీనమై ఉంటున్నాయి.
0: Therefore in man there is present demonic quality, the bestial nature, the human quality and the divinity, all the four.
1: మనస్సు, శరీరము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వము.
0: The human being is the combination of the three, the mind, the body and atma.
1: మనస్సు, ఆత్మను చింతించక కేవలం దేహమును మాత్రమే చింతించేటువంటిది ఇది పశుత్వము.
0: If the mind doesn't think of the spirit, if it goes by the body, it's animal quality.
1: దేహమును ఆత్మను స్మరించకుండా కేవలము ఒక బుద్ధినే మనగ దేహమునే స్మరించుకోవటము అది పశుత్వము.
0: To think of the body alone is the bestial nature.
1: కానీ మనసును మాత్రమే చింతిస్తూ దేహాన్ని ఆత్మను విస్మరించటం చేత ఇది దానవత్వంగా మారిపోతుంది.
0: To think of the mind not thinking of the body and atma is demonic quality.
1: మన శరీరమును త్యజించి నిరంతరము ఆత్మ చింతతో ఉండటమే ఇదే దైవత్వం అయిపోతుంది.
0: Giving up the feelings of the mind and the body and to think of the spirit is divinity.
1: కనుక మానవత్వము, దానవత్వము, దైవత్వము, పశుత్వము ఈ నాలుగును ఒక మానవుని ఎందే లీనమై ఉంటుండాలి.
0: Therefore the bestial nature, the demonic nature, the human quality, the divinity of man.
1: ఈ ప్రచారంలో ఆధ్యాత్మిక ప్రబోధంలో అంతర్ముఖంగా మనం విచారం చేస్తుంటే సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
0: If we inquire spiritually, everything is in man.
1: కనుక నీలో నీవు వెతుక్కో.
0: You search within.
1: నీలో నీవు చూచుకో.
0: You see yourself.
1: నీలో నీవు తెలుసుకో.
0: You know yourself.
1: అప్పుడే సర్వము తెలిసినటువంటి వాడు అవుతావు.
0: Then you'll know everything else.
1: విశ్వ విరాట స్వరూపాన్ని చూచాడు అర్జునుడు.
0: అర్జున సా ద కాస్మిక్ ఫామ్.
1: ఎక్కడో బయట చూడలేదు.
0: హాడ్ నాట్ సీన్ అవుట్సైడ్.
1: పర్వతమును, అడవులు, సముద్రము, లోకము సర్వం కూడా ఒక కృష్ణుని అందే చూచాడు.
0: అర్జున సా ద కాస్మిక్ ఫామ్, ద మౌంటైన్, ద వ్యాలీస్ అండ్ సీ విదిన్.
1: అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: ఒరే పిచ్చివాడా, సర్వము నీలోనే ఉంటుండాలి.
0: ద సిగ్నిఫికెన్స్ ఓ మ్యాడ్ మ్యాన్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యూ.
1: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. సర్వము నీ ఎందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ యూ.
1: నీవెందుకు ఇంకా బయట పోయి వెతుకుతున్నావు?
0: దెన్ వై డు యు సర్చ్ అవుట్సైడ్?
1: నీలోనే ఉన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఇస్ ఇన్ యూ.
1: నీవే భగవంతుడైనావు.
0: యు ఆర్ గాడ్.
1: కానీ భగవంతుని చూడాలంటే అరణ్యాలంతా తిరుగుతున్నావు.
0: స్టిల్ యు మూవ్ అబౌట్ ద ఫారెస్ట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: తల్లి అయినా నీకు కొంత దూరంగా ఉంటుంటాయి.
0: Your mother is a bit apart.
1: నీ యొక్క భార్య అయినా నీకు కొంచెం దూరంగా ఉంటాడు.
0: Your wife is at a distance.
1: నీ ఆత్మమిత్రుడైనా నీకు కొంచెం దూరంగా ఉంటాడు.
0: Your closest friend is apart.
1: భగవంతుడు నీలోనే ఉన్నాడు, నీకు దూరమే లేడు.
0: But God is within you, not at a distance.
1: అన్నిటికంటే సన్నిహితుడు.
0: He is nearest.
1: అన్నిటికంటే సమీపుడు.
0: He is closest.
1: అన్నిటికంటే ఆత్మీయుడు.
0: And he is nearest and closest.
1: బంధువు అతనే భగవంతుడు.
0: And your closest friend, that's God.
1: ఆపద్ బంధువు భగవంతుడే.
0: God is friend of
1: us. కనుక మనము భగవంతుని చింతను 10 దినములు చేసి,
0: having the divine thinking for 10 days,
1: హృదయం యొక్క అపవిత్రత దూరం కావించుకుని,
0: getting away from the unsacred things,
1: తన యొక్క దివ్యత్వాన్ని తాను ప్రతిష్ఠింప చేసుకునే నిమిత్తమై ఈ నవరాత్రులు ప్రారంభమైనాయి.
0: To install the divinity within himself, the navaratris are meant.
1: దీనికి ముందు రోజు ఆయుధ పూజ అంటున్నారు.
0: Prior to this there's an occasion, ఆయుధ
1: పూజ. మనకున్నటువంటి ఆయుధములు,
0: what is the ayudha?
1: అదే అస్త్రశస్త్ర శక్తులు.
0: They are the powers.
1: Shabda Brahma Mayi.
0: Shabda Brahma Mayi.
1: Chara Chara Mayi.
0: Chara Chara Mayi.
1: Jyotir Mayi.
0: Jyotir Mayi.
1: Vang Mayi.
0: Vang Mayi.
1: Nityananda Mayi.
0: Nityananda Mayi.
1: Paratpara Mayi.
0: Paratpara Mayi.
1: Maya Mayi.
0: Maya Mayi.
1: Sri Mayi.
0: Sri Mayi.
1: ఈ ఎనిమిది శక్తులు కూడాను మనం ఆనాడు పూర్తిగా ఏకం గావించి ప్రతిష్ట గావించుకోవాలి.
0: We should unify all the faculties and install.
1: ఇవే మానవుని యొక్క ప్రధానమైనటువంటి శక్తులు.
0: They are main parts.
1: ఈ పరమాత్మని యొక్క శక్తులే.
0: They are the divine powers.
1: కనుకనే ఎవరు పరమాత్మనిగా, నీవే పరమాత్ముడు.
0: Then who is God? You are God.
1: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేస్తూ వస్తుంటే తప్పక మనలో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక తత్వము ఆవిర్భవిస్తుంది.
0: When we investigate, inquire like that, the spirituality
1: will come out. మనం నిరంతరం బాహ్య పూజలు, బాహ్య ఆరాధనలు, బాహ్యమైనటువంటి యొక్క దీంతోనే మనం భగవంతుడు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు అని భిన్నమైనటువంటి భావంతోనే మనం అర్చన చేస్తున్నాం.
0: We have been worshipping all along, considering everything God is separate from you, with all
1: the external.
0: There is no reason whatsoever.
1: Mahayogi, ఒక దేవాలయంలో ప్రవేశించి తాను కొంత విశ్రాంతి తీసుకోవాలని పండుకున్నాడు.
0: A great sage wanted to have rest in a temple. There he
1: కాళ్ళు తీశాడు, శివలింగం పైన పెట్టాడు, హాయిగా నిద్రపోతున్నాడు.
0: He placed his feet on Sivalinga and was sleeping.
1: పూజారి వచ్చాడు.
0: The priest came in the
1: దంబార్ కూడా శివలింగం పైన పాదాలు పెట్టి నిద్రిస్తున్నావా, ఎంత మూర్ఖుడవు నీవు అని తిట్టాడు.
0: He said, what a wicked man, what a fool you are. You are resting your feet on Sivalinga.
1: Oyya, nena murkudu neeva.
0: He said, sir, am I fool or are you the fool?
1: Devunu paina kaallu petti pandukunto neeva murkudu nena ani mari poojari adigadu.
0: Then priest asked, you are the fool because you are keeping your feet on God.
1: Ayyogi cheppadu, nenu eppudu fool kaadu.
0: He said, I am never a fool.
1: Ekam satti prabhoda vadanti, nenu okate anetattu bhavunnalo undedi.
0: I got only one feeling.
1: Devudu nee sthanam ekkado naa paadalu teesi nuve pettamannadu.
0: You please keep my feet aside where there is no God.
1: ఆ దేవుని పైన పెట్టినటువంటి ఒక పాదం తీసి మరి ప్రక్కన పెట్టాడు, అక్కడ ఒక శివలింగం వచ్చింది. అక్కడ తీసి ఇంకొక పెట్టాడు, అక్కడ ఒక శివలింగం వచ్చింది. సర్వత్రా శివలింగమే.
0: When he lifted the feet and kept aside, there originated Sivalinga. He just took it away and kept aside, there Sivalinga again.
1: సర్వత్రా ఉంటున్నటువంటిది భగవంతుడే.
0: God is everywhere.
1: ఏకోహం బహుశాం.
0: So the one that manifests into many.
1: సర్వత్రా పాణిపాదం.
0: Yes, God is feet.
1: కనుక దేవుడు లేనటువంటి స్థానం ఎక్కడ ఉంది?
0: Where is the place where there is no God?
1: భిన్న భావములు దృష్టిలో ఉంచుకొని అది వేరు ఇది వేరు అనుకోవటం చేతనే దేవుడు వేరుగా నీవు వేరుగా కనిపిస్తున్నావు.
0: Because of diversified feelings you consider God separate from you.
1: అదే మనకు నిరంతరము చెప్తున్నటువంటి అంతర్వాణి యొక్క ప్రబోధ.
0: It's only the teaching of our inner voice.
1: So ఇది అంతర్వ సో అదే నేను, నేనే దైవం, నేనే దైవం. ఎంత ఆనందంగా ఇస్తుంది అది బోధ. 21,600 పర్యాయములు మన శ్వాసలో వచ్చేటువంటి యొక్క శబ్దము, నీవే దైవం, నేనే దైవం, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అంటుంటే నీవు లక్ష్యం చేసుకోకుండా పుస్తకాలంతా చదువుతున్నావు, ధ్యానాలంతా చేస్తున్నావు, జపాలంతా తిప్పుతున్నావు. ఎంత వేరితనం, నీదే వేరితనం, నాదే.
0: In your breathing process, there is this mantra of soham, inhalation, exhalation, repeated 21,600 times.
1: Per day,
0: you repeat it 21,600 times.
1: ఇలాంటి తత్వాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి.
0: We have to understand.
1: ఏ పని చేసినా కూడా భగవంతుని పని.
0: Whatever is done, that's God's work.
1: ఏ మాట చెప్పినా అది భగవంతుని మంత్రమే.
0: Whatever you speak, that should
1: be. ఏ పాదం పెట్టినా అది భగవంతుని ప్రదక్షిణే.
0: Whatever you go, it's a cambulation.
1: ఈ రకమైనటువంటి భావాన్ని మనం తీసుకుంటే ఎంత ఆనందంగా ఉండవచ్చు.
0: When you have such feeling, you'll be delightful, blissful.
1: కనుకనే మనము క్రమక్రమేణ ఇలాంటి పూజలంతా కూడా అంతర్భావంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: Gradually by these forms of worship, we should foster such a
1: form. ఇది కేవలం 10 దినములు మాత్రమే చేస్తే నవరాత్రులు కాదు.
0: Not merely performing worship for 10 days alone.
1: మనం నిత్య జీవితంగా కూడా దీన్ని ఆరాధిస్తూ రావాలి.
0: We have to exercise same worship throughout our lifetime.
1: మన జీవితం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు మానకుండా ఉంటుందాయో.
0: As we breathe until the last.
1: ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉండినంత వరకు కూడా దివ్యమైన భావాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: Till that moment we should install divine feelings within us.
1: కనుక ఈ విద్యార్థులు ఈనాడు కేవలము ఒక విద్యాభ్యాసం నందు కలిమి చలిమి బలం కోసమని పాటుపడుతున్నారు.
0: స్టూడెంట్స్ in this learning process they struggle for three: the wealth and the friendship and the strength.
1: Kalimi balamu chelimi undavasindi,
0: the strength and
1: kani annintini prakashimpa chesetundi gunamu kuda untundali.
0: But you need the quality, the character that shines these three.
1: Kalimi balamu manam sadhinchavasindi, kalimi balimi chelimi gunam, ee nalugintini manam sadhinchali.
0: Therefore what we have to accomplish today is the wealth, the strength and the friendship.
1: Ee gunam elanti gunamuga untundali.
0: What sort of quality?
1: దైవిక గుణముగా ఉంటుండాలి.
0: We should divine quality.
1: రాక్షస గుణంగా ఉంటుండకూడదు.
0: Not the other way.
1: పశు గుణంగా ఉంటుండకూడదు.
0: Not animal.
1: పశుపతి గుణంగా ఉంటుండాలి.
0: We should have the quality of God.
1: అప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
0: Then our life would be ideal.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రేమ స్వరూపులైన ప్రజలారా,
0: embodiments of love.
1: భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తి చేత అనేక విధములైనటువంటి యొక్క అంతర్బోధనలు బోధిస్తూ ఉంటుండాలి.
0: భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హస్ బీన్ టీచింగ్ స్పిరిచువల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: తన యొక్క స్వార్థమే కాకుండా లోక సమస్త సుఖినోభవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని కోరాలి.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ది హ్యాపీనెస్ ఆఫ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్, we should pray for the bliss of everybody.
1: అందరూ సుఖంగా ఆనందంగా ఉంటేనే మనకు సుఖం ఆనందం దిక్కుతుంది.
0: If all are happy and blissful, you too can be
1: happy. ఎవరికి సుఖం ఆనందం లేకుండా నాకు మాత్రమే ఉండాలంటే ఎట్లా నీకు ఆనందం లభ్యమవుతుంది?
0: If everyone is miserable, how can you be happy?
1: కనుక అందరి సుఖాన్ని కోరి నీ సుఖాన్ని నువ్వు కూడా కోరి దివ్యమైనటువంటి యొక్క భగవత్ చింతనలో కాలాన్ని సార్థకంగా గావించుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Therefore, we should pray for the welfare, the peace and prosperity of everybody and live for that. With this, Bhagavan brings his divine discourse to a close.
2: You just heard the divine discourse delivered by Bhagwan Baba on Vijayadashmi Day on the occasion of Dasara celebrations in Sai Ramesh Hall at Brindavan Ashram, Whitefield, Bangalore on the 14th of October, 1994. Bhagwan Baba said that the divine is omnipresent and is in everyone and in every object. This truth has to be realized from the message conveyed by the process of inhaling and exhaling that goes on in everyone 21,600 times in a day. Each act of respiration proclaims the message, Soham, I am He. With every breath, the message is proclaimed, I am God. Realizing this oneness, all actions should be done as an act of dedication to the divine. Therefore, it is essential to celebrate Dasara festival in this sacred spirit. It is not enough to do this for only 10 days during the Dasara festival, but it should become the rule all through one's life, even as one draws one's life breath till the end.

0: You were listening to a musical presentation by devotees from Kerala.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Swami says that patience, humility, obedience, courage, and following the path of truth are the desired qualities in a person rendering service. Bhagwan Baba says that the main function of service is to promote the oneness or unity. This divine droplet is taken from the discourse delivered on 22nd
3: November 1978. ఇంకొక సన్నివేశములో మనం సేవలు సల్పుతున్నటువంటి సమయంలో అనేక మంది అనేక విధములుగా మనకు సేవలకు కొంత అంతరాయములు కలిగించి అనేక విధములుగా మనము తూలనాడవచ్చు.
4: In another situation, while we do such service and give work for others, some people in that situation may in many ways ridicule you and make fun of you.
3: హేళన చేయవచ్చును.
4: They may also speak in a ridiculing
3: manner. పరిహాసము చేత మనల్ని పలకరించవచ్చును.
4: They may speak to you as if they are making fun of you.
3: ఇట్టి సమయమునందు మనము సహనమును కోల్పోరాదు.
4: In such situations we should not lose our patience.
3: వీరు నన్ను ఈ రీతిగా తోలనాడుతున్నారని మన సహనమును కోల్పోయి రుజుమార్గమును వీడి ధైర్యమును కోల్పోయి వారిపైన మనము విరుద్ధమైనటువంటి భావమును కూరినప్పుడు మనకు అనేక విధములైనటువంటి యొక్క అభిమానమును పెంచుకున్నటువంటి వారమే అవుతాం.
4: ఇఫ్ విత్ ది ఫీలింగ్ దట్ సమ్ పీపుల్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ అస్, ఇఫ్ వి లూజ్ కరేజ్, ఇఫ్ వి ట్రావెల్స్ మూవ్ అవే ఫ్రమ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇఫ్ యూ బికమ్ యాంగ్రీ, దెన్ ఇన్ మెనీ వేస్ వీ వుడ్ బి ప్రమోటింగ్ అటాచ్మెంట్, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఇన్ అవర్ మైండ్.
3: సేవకుడు కేవలము ఒక విధమైనటువంటి వినయ విధేయతలను ప్రకటించాలి కాని అహంకార ఆడంబరములు ఏమాత్రం కూడా నువ్వు ప్రకటించకూడదు.
4: వన్ హూ ఈజ్ అండర్టేకింగ్ సర్వీస్, ఏ సేవక షుడ్ ఆల్వేస్ ఎగ్జిబిట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్. హీ షుడ్ నెవర్ ఎగ్జిబిట్ అథారిటీ అండ్ పొజిషన్.
3: ఈ సేవ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది.
4: This kind of service will promote the oneness, the unity that is present in all human beings.
3: అహంకారము ఏకత్వంలో ఉండే అనేకత్వాన్ని అభివృద్ధిగా వింపజేస్తుంది.
4: On the other hand, ego promotes the diversity which is present in oneness.
3: కనుక బహుత్వాన్ని ఏకత్వంగా మార్చుకునేటువంటి ప్రయత్నమే సేవ యొక్క సంతత్వం అంతరార్థము. అంతేకాని ఏకత్వంలో ఉన్నటువంటి యొక్క అనేకత్వాన్ని మనము ప్రకటింపచేయటము సేవ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము కానేరదు.
4: The main function of service should be to bring the manifestation of diversity into unity, but it should not be one which shows diversity in unity where it exists.
3: కనుక మనము ఈ పరిస్థితుల యందు సేవ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించడం అత్యవసరము.
4: Thus, it becomes very necessary for us to recognize the inner meaning and function of service and perform such service.
2: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
5: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: మానవుని సమస్త సంపదలకు మూల కారణము వాక్కే.
1: ఫర్ ఆల్ ద వెల్త్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ ప్రాస్పెరిటీ హిస్ వర్డ్ ఈజ్ ద కాజ్.
0: జిహ్వాగ్రే వందన ప్రియ, సమస్త బంధములకు కూడాను వాక్కే మూల కారణము.
1: ఫర్ ఆల్ ద బాండేజెస్ ద స్పీచ్ ఈజ్ ద కాజ్.

0: मोक्ष प्राप्ति
1: ప్రతి మానవునకును బంధమునకు అనుబంధమునకు మోక్షమునకు మృత్యువునకు వాక్యే మూల కారణం.
2: ఫర్ మ్యాన్స్ బాండేజ్, ఫర్ హిజ్ అటాచ్మెంట్ అండ్ ఫర్ రిబెలేషన్ అండ్ ఫర్ డెత్ స్పీచ్ ఇస్ ద కాజ్.
0: జిహ్వాగ్రే
1: ఈ యొక్క జిహ్వను ఎంతయో మనము అదుపులో నిలుచుకోవాలి.
2: వి హావ్ టు కంట్రోల్ దిస్ టంగ్.
1: జిహ్వను ఎట్టి పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టుదమో మన యొక్క కీర్తి అపకీర్తులు కూడాను దానిని అనుసరించే ఉంటాయి.
2: యాజ్ ఇస్ ద టంగ్ సో ఈజ్ అవర్ ఫేమ్ అండ్ ఇల్ నేమ్.
0: జిహ్వాగ్రే
1: మన స్నేహము మన బంధుత్వము ఈ యొక్క జిహ్వ యొక్క పలుకుపైనే ఆధారపడి ఉంటుంటాయి.
2: యువర్ ఫ్రెండ్షిప్ అండ్ యువర్ గుడ్ విల్ ఆర్ డిపెండెంట్ ఆన్ హౌ యూ యూజ్ యువర్ టంగ్.
1: ఈ సమస్త సృష్టి అంతయు కూడాను మూడు కర్మలపైన ఆధారపడి ఉంటుండాలి.
2: ద ఎంటైర్ క్రియేషన్ రెస్ట్ ఆన్ త్రీ.
1: దానిని సృష్టి, స్థితి, లయము.
2: క్రియేషన్, ప్రిజర్వేషన్ అండ్ డిసొల్యూషన్ ఆర్ ద త్రీ.
1: ఈ మూడింటి యొక్క ఆధారం చేతనే ఈ జగత్తు నడచగలుగుతుండాలి.
2: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బై దీస్ త్రీ.
1: ఈ కర్మను ఆధారంగా ఉండినప్పుడు కర్మకు ఒక కర్త ఉండాలి కదా.
2: For every creation, there must be creator.
1: కర్తలేని కర్మ జగత్తులో కానరబోవు.
2: And without the creator, how can there be creation?
1: కనుక కర్త కర్మ ఈ రెండింటి యొక్క అనుబంధమే మన యొక్క ఫలితమునకు మూల కారణము.
2: The doer and the action done, that's how they are bound flow. That's how they are bound together.
1: కర్త ఎవరు?
2: Who is the doer?
1: ఈ కర్మ ఏమిటి?
2: What is the
1: దీని ఫలమేమిటి?
2: What is the reward?
1: అనేటువంటి మూడు విషయాలను చక్కగా మనం గుర్తించినప్పుడే సృష్టి యొక్క రహస్యము మనకు అర్థమవుతుంది.
2: When we inquire into these aspects, the secret of the creation will be unraveled to us.
1: భగవంతుని యొక్క లీలలను విమర్శించటము అతి సులభము.
2: It is easy to criticize the creation of God.
1: కాని అవగాహన చేసుకోవటము అత్యంత కష్టము.
2: But most difficult it is to understand him.
1: కనుక మనము అవగాహన చేసుకునేటువంటి విషయంలో మన జీవితాన్ని అంకితం గావించాలి.
2: Our life must be devoted to understand divinity.
1: కనుక ఇందులో మొట్టమొదటిది సృష్టి.
2: The first one is creation.
1: అనగా మానవత్వము లోపల దీనికి ఒక విధమైనటువంటి ఒక నిబంధనలు ఉంటున్నవి.
2: దర్ ఆర్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద కాండక్ట్ ఆఫ్ మ్యాన్.
1: ఒక వంతెన కట్టవలనన్న దీనికి అనేక మంది ఆధారమై ఉంటుండాలి.
2: ఫర్ బిల్డింగ్ ఎ బ్రిడ్జ్ మెనీ పీపుల్ ఆర్ నెసెసరీ.
1: ఒక చీఫ్ ఇంజనీర్ ఉండాలి.
2: You need a chief engineer.
1: Assistant engineer ఉండాలి.
2: Assistant engineer.
1: Junior engineer ఉండాలి.
2: Junior engineer.
1: Supervisor ఉంటుండాలి.
2: Superintendent.
1: ఇంకా junior engineers అంతా ఉంటుండాలి.
2: And other people are necessary.
1: ఇంతమంది చేరినప్పుడే ఈ యొక్క వంతెనను మనం నిర్మించడానికి వీలవుతుంది.
2: Only with all these people a bridge can be built.
1: కనుకనే ఈ జగత్ సృష్టికంతయు కూడాను మూడు ఆధారములుగా ఉండినటువంటి యొక్క సృష్టి, రక్షణ, లయము ఈ మూడింటికి మూడు ప్రధానులు ఉంటుండాలి.
2: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్ ఆల్సో దర్ ఆర్ త్రీ, ద ప్రిజర్వేషన్, ద క్రియేషన్ అండ్ ద డిసొల్యూషన్.
1: ఒక చిన్న రాష్ట్రమును పాలించాలనన్నా
2: ఫర్ రూలింగ్ ఎ స్టేట్
1: దీనికి ఎన్నో డిపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి.
2: మెనీ డిపార్ట్మెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
1: ఒక 30-40 మినిస్టర్స్ అంతా దీనికి నియమింపబడతారు.
2: అండ్ దర్ ఆర్ మెనీ మినిస్టర్స్.
1: ఒక చిన్న రాష్ట్రాన్ని పాలించాలనంటే ఇంతమంది పరిపాలకులు ఉండినప్పుడు ఇంత విశాలమైనటువంటి సృష్టిని పాలించవలనంటే కొంతమంది ఆధారకులు ఉండవలను కదా.
2: For ruling over a small state, some administrators are necessary. Similarly, should there not be a creator for reigning over the creation?
1: సృష్టి అనగా సమస్త పదార్థములను, సమస్త జీవులను, సమస్త నియమములను పాటింపచేసేటువంటిది ఈ సృష్టి యొక్క ఘనత.
2: The creation is the one that force that creates things and men and matter.
1: ఈ డిపార్ట్మెంట్ కు ఒకరిని నియమించింది దైవత్వము.
2: అండ్ అడ్మినిస్ట్రేటర్, ద చీఫ్ అడ్మినిస్ట్రేటర్ ఇస్ గాడ్.
1: అతని పేరే బ్రహ్మ.
2: అండ్ హీఈస్ బ్రహ్మ.
1: ఈ యొక్క సృష్టి పరిపాలన అంతా కూడాను అతని ఆధీనంలో ఉంటుంటది.
2: The entire department of administration is done by him.
1: ఇంకా పోషకత్వం కావాలి. కేవలము ఉత్పత్తి గావించినంత మాత్రమే నా దీనికి భద్రత ఉండదు, దానిని పోషించేటువంటి అధికారి కూడా ఉండాలి.
2: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ క్రియేషన్ ఇస్ డన్, సంబడి షుడ్ సస్టైన్ ఇట్.
1: అతనే విష్ణువు అన్నారు.
2: అండ్ హీఈస్ ద ప్రొటెక్టర్ విష్ణు.
1: అయితే ఈ పోషణత్వం జరిగిన తరువాత భిన్నమయ్యేటువంటి యొక్క పరిస్థితి కూడాను ఇందుకు కలగదు.
2: ఆఫ్టర్ సస్టెనెన్స్ దేర్ మస్ట్ బి డిజల్యూషన్ యాజ్ వెల్.
1: సృష్టి జరిగిన తరువాత అంత్యమనేటువంటిది ఉంటుంటది.
2: When there is creation, there must be dissolution as well.
1: ఈ అంత్యం యొక్క నియమములను గుర్తించి సరి అయినటువంటి యొక్క నియమములను పాటించి వారి యొక్క శక్తి సామర్థ్యములను పురస్కరించుకుని దానిని లయం గావించుకునేటువంటి యొక్క శక్తి ఒకటి ఉంటున్నది.
2: There is one force. According to the conduct and the behavior of the person, everything must be dissolved.
1: అదియే ఈశ్వరత్వము.
2: And that principle is called ఈశ్వరత్వం.
1: ఈ సృష్టి స్థితి లయములు యందు భాగములు వహించి, బాధ్యతలు వహించి, అధికారములు వహించి జగత్తును పరిపాలించేటువంటి యొక్క శక్తులు ఈ మూడు.
2: These are the triple principles that cause creation, sustenance and resolution.
1: అయితే ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ గా అందించారు.
2: They are divided into different departments.
1: అయితే ఈ మూడు డిపార్ట్మెంట్స్ కూడా ఒక్క అధిపతి ఉంటుండాలి.
2: There must be a chief administrator.
1: అనేక మందికి అనేక పదవులను అందిస్తూ ఒక చీఫ్ మినిస్టర్ అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు.
2: There is a chief minister who appoints other ministers.
1: ఏక ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు.
2: There is a prime minister.
1: కనుక ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడాను కేవలం పాలకులు మాత్రమే, మినిస్టర్స్ వంటి వాళ్లే.
2: Brahma, Vishnu and Maheshwar are just like ministers.
1: కాని వీరన్నిటిపైన కూడాను అధికార ఆధిపత్యము వహించినటువంటి వాడు దేవుడు.
2: There is a supreme authority over the three and he is God.
1: దానినే భారతీయులు భగవంతుడు అని పిలుస్తూ వచ్చారు.
2: That's how Indians call the supreme authority as Bhagavan.
1: అనేక మతముల వారు అనేక పేర్లతో దీన్ని పలుకుతూ వచ్చారు.
2: People of different creeds called him in different
1: ways. కానీ ఈనాడు జగత్తులో సర్వసాధారణంగా ప్రతి దానికి కూడాను గాడ్ అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాం.
2: Many people employ this word God.
1: అనగా ఈ మూడు ఆధిపత్యములు కూడాను తన హస్తమునందు ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
2: God is one who is the chief administrator of the three departments.
1: కనుకనే ఈ గాడ్ అనేటువంటి పదములకు మూడు అక్షరములు ఉంటున్నాయి.
2: This word God has three letters.
1: G-O-D, God.
2: G-O-D.
1: G anaga generation.
2: G means generation.
1: O anaga organization.
2: O means organization.
1: Inka D.
2: D is there.
1: D is a destruction.
2: And this is called destruction.
1: Kabatti, generation, organization, destruction. Ee moodinte yokka sammitamaina swaroopame God annaru.
2: God is the one who has a control over generation, organization and destruction.
1: కనుక దైవమత్న అనగా ఏమిటి? బ్రహ్మ దైవము, విష్ణువు దైవము, శివుడు దైవము అని అనుకుంటున్నాము. కాదు కాదు, వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి మాత్రమే అధిపతులు.
2: ఇట్ ఇస్ మిస్టేక్ అండ్ నోషన్ టు కాల్ బ్రహ్మ, విష్ణు అండ్ ఈశ్వర.
1: అందరిపైన కూడా ఆధిపత్యం కలిగినటువంటి వాడు దైవము.
2: And there is God with the supreme authority over the three. He
1: anusvarupame sarvatra vyapinchi untunnadu.
2: He is everywhere in the atomic form.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు
2: స్మాలెస్ట్ ఇన్ ద స్మాల్
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు
2: మోస్ట్ మ్యాగ్నిఫిసెంట్ ఇన్ ద
1: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
2: ఎటర్నల్ విట్నెస్ హీఈస్
1: ఆత్మయే అణువు అణువియే ఆత్మయగు
2: ఆటమ్ ఇస్ ద ఆత్మ అండ్ ఆత్మ ఇస్ ద ఆటమ్
1: కనుకని ఇతని పేరే ఆత్మ అని పేరు పెట్టవచ్చు
2: అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఆత్మ
1: ఇట్టి ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి
2: దిస్ ఆత్మ ఈజ్ ఆల్ పెర్వేసివ్
1: ఇట్టి అణుస్వరూపమైనటువంటి ఆత్మ
2: దిస్ అటామిక్ ఆత్మ
1: యావత్ సృష్టినంతకుడు పరిపాలన జరుపుతూ ఉండాలి దానికి తగినటువంటి యొక్క లక్ష్యంతో చూస్తూ ఉంటుండాలి
2: ఇట్ అడ్మినిస్ట్రేట్స్ ది ఎంటైర్ యూనివర్స్
1: ఇతనే సాక్షిభూతుడు
2: హీఈస్ నోన్ యాజ్ ఎటర్నల్ విట్నెస్
1: లైట్ వెలుగుతున్నాయి
2: ద లైట్ ఈస్ బర్నింగ్
1: కొంతమంది వింటున్నారు
2: యూఆర్ హియరింగ్
1: కొంతమంది నిద్రిస్తున్నారు
2: సమ్ఆర్ స్లీపింగ్
1: కొంతమంది వెళుతున్నారు
2: సమ్ఆర్ గోయింగ్
1: కొంతమంది వస్తున్నారు
2: సమ్ఆర్ కమింగ్
1: కొంతమంది ఎక్కడనో చూస్తున్నారు
2: సమ్ఆర్ లుకింగ్ ఎల్సెవేర్
1: ఎందరు ఎన్ని పనులు చేస్తూ ఉండినప్పటికీ ఈ పనులకు ఈ లైట్ కు సంబంధం లేదు
2: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ద లైట్ అండ్ ఆల్ ద యాక్టివిటీస్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్
1: లైట్ సాక్షిభూతము
2: ద లైట్ ఇస్ ఓన్లీ ఎ విట్నెస్
1: అదే విధంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు
2: ద సన్ ఇస్ షైనింగ్
1: ఈ సూర్య ప్రకాశం యొక్క దీనితో ఆధారం చేసుకుని అనేక మంది అనేక పనులు చేస్తున్నారు
2: బేసింగ్ దెమ్సెల్వ్స్ ఆన్ ద సన్ షైన్ మెనీ పీపుల్
1: మంచి పనులతో సూర్యునికి ప్రకాశం అధికం కాలేదు
2: By these activities, the splendor of the...
1: Yajjaparanato, Suruni ke matramukunu andhakaram praveshin chaledu.
2: The evil acts do not affect the sun.
1: Yavari karma varide.
2: Each one performs his own
1: action. Aite tanu, sachibhutuduga andharikini velugunandistunnadu.
2: There is time supremely...
1: Suruni lekapote yavari panulu kudanu yavari varu cheyaleru.
2: Without the sun, no activity can be performed.
1: Kavatti panulu cheyinche nimittamai sachibhutudai unnadu kani... ఫల నిమిత్తమే తాను సాక్షిభూతుడు కాదు
2: హీ దేర్ ఓన్లీ యాజ్ ఎ విట్నెస్ బట్ నాట్ రీపింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద పీపుల్
1: కనుక ఫలమును మాత్రము మనకు మనమే అనుభవించాలి
2: వీఆర్ ద ఎంజాయర్స్ ఆఫ్ అవర్ ఓన్ డీడ్స్
1: ఈ ఫలమును అనుభవించే నిమిత్తమై
2: ఫర్ ఎంజాయింగ్ దిస్
1: ఈ ఫలమును క్షమించే నిమిత్తమై
2: ఫర్ కాజింగ్ దిస్
1: ఈ ఫలమును దుర్ఫలములుగా మార్చే నిమిత్తమై
2: అండ్ ఫర్ మెయింటైనింగ్ ఇట్
1: దుష్ఫలములను సద్ఫలములుగా మార్చే నిమిత్తమై
2: ఫర్ టర్నింగ్ ఈవిల్ ఇంటూ గుడ్
1: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దీన్ని తరిగినటువంటి యొక్క మార్గమును అనుసరిస్తూ ఉంటారు
2: బ్రహ్మ విష్ణు అండ్ ఈశ్వర
1: అనే మనసును సంతృప్తిపరచాలంటే మనం ఏం చేయాలి
2: వాట్ షుడ్ వి డూ టు సాటిస్ఫై ద త్రీ
1: అది ఏ ఈనాడు మనం చేసినటువంటి పని
2: అండ్ దట్స్ వాట్ వి హావ్ డన్ టుడే
0: శ్రవణం
2: లిసనింగ్
0: కీర్తనం
2: చాంటింగ్
0: విష్ణు స్మరణం
2: రిమెంబరింగ్
0: పాద సేవనం
2: సర్వింగ్ ద ఫీట్
0: వందనం
2: Saluting.

0: సరెండరింగ్. ఈనాడు మనము ఆ ముగ్గురితో మనం ఒక స్నేహాన్ని సంపాదించుకోవాలి.
1: వి హావ్ టు బిఫ్రెండ్ ఆల్ ద గ్రేట్ త్రీ.
0: వారు మన స్నేహితులైనప్పుడు
1: అండ్ దే బికమ్ అవర్ ఫ్రెండ్స్.
0: మన బాధలు ఎన్నైనప్పుడు మనం తీర్చుకోవడానికి వీలవుతుంది.
1: అవర్ పెయిన్స్ కెన్ బి రిలీవ్డ్.
0: మినిస్టర్ మన ఫ్రెండ్ అయినప్పుడు మినిస్టర్ మన బంధువు అయినప్పుడు
1: రిలేటివ్
0: మన బాధలు ఎన్నైనా మనం సుఖంగా తీర్చుకోవచ్చు.
1: రిలీఫ్ కెన్ బి అబ్టైన్డ్.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: మనం తెలిసో తెలియకునో చేసినటువంటి కర్మల యొక్క ఫలితమును
1: the effects of our deeds
0: ee ministers yokka friends dwara anaga brahma vishnu maheshwaru yokka friendship dwara manam entaina kodanu vijayanni sadhinchavachu.
1: By befriending brahma vishnu maheshwara the reward can be easily obtained.
0: Vaari manasulanu prasannata gavinchukune nimittamai
1: you propitiate them.
0: భగవత్ నామస్మరణ అత్యవసరము.
1: ద చాంటింగ్ ఆఫ్ ద డివైన్
0: భగవత్ ధ్యానము అత్యవసరము.
1: మెడిటేషన్
0: భగవత్ జపము అత్యవసరము.
1: ప్రనన్స్
0: ఇవన్నీ కూడాను వారిని ప్రసన్నులుగా ఉంచుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి మార్గములే.
1: ప్రనన్స్ చాంటింగ్ అండ్ మెడిటేషన్ ఆర్ మెంట్ టు ప్లీజ్ దెమ్.
0: అయితే ఈ ప్రాకృతమైనటువంటి మినిస్టర్స్ కును
1: దిస్ ఓల్డ్ మినిస్టర్
0: విశ్వవ్యాపకమైనటువంటి దైవత్వమునకును
1: అండ్ ఫర్ డివినిటీ
0: ఎందుకు ఈ పోలిక
1: అండ్ వై దిస్
0: ఎందుకు ఈ గుర్తులు
1: వై దిస్ కంపారిజన్.
0: ఈ విశ్వమంతా కూడాను అనేక విధములైనటువంటి గుర్తులతో ఏర్పడినటువంటిది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ మేడ్ ఆఫ్ సైన్స్ అండ్ సిగ్నేచర్స్.
0: మీకు తెలుసు బాగా,
1: యు నో ఇట్ వెరీ వెల్.
0: మనం ఎక్కడైనా ప్రయాణమై వెళుతూ ఉంటే
1: ట్రావెలింగ్
0: రోడ్డు లోపల పోలీసు వాళ్ళు నిలిచి ఉంటారు. సర్కిల్స్ లోపల
1: ద పోలీస్ పీపుల్ స్టాండ్ దేర్.
0: ఒకడు ఇట్ అంటాడు, మరొకడు పోమంటాడు.
1: దే మేక్ సైన్స్ అండ్ అలో ద ట్రాఫిక్.
0: ఇదే విధంగానే కారులో మనం ప్రయాణం చేస్తుంటే
1: ట్రావెలింగ్ బై కార్
0: కొన్ని సిగ్నల్స్ అంతా ఉంటుంటాయి.
1: ద సిగ్నల్స్ దే సీ
0: వచ్చేటువంటి వారికి వెళ్ళు వెళ్ళు అని చెప్తుంటాము.
1: ద పీపుల్ కమింగ్ ఆర్ సెంట్ అవుట్.
0: లేకపోతే ఏదైనా బంప్స్ జంప్స్ అంతా ఉండినప్పుడు కొంచెం చేయి చేస్తుంటాం, గుర్తులతో చూపుతాం.
1: అండ్ దేర్ ఇస్ ద సైన్స్ మేడ్ బై ద హ్యాండ్ టు వాలంటీర్.
0: ఇప్పుడు పోవడానికి వీలు కాదు, ఎదురుగా ఒక లారీ వస్తుంటాదన్నప్పుడు నిలుపు అని చెప్పి ముక్కుకు సైకి చేస్తాం.
1: ఆన్ కమింగ్ లారీ హాస్ టు బి స్టాప్.
0: ఈ సిగ్నల్స్ అంతా కూడా ఎందుకోసం ఉండాలి?
1: వై దీస్ సిగ్నల్స్?
0: లోక పరిపాలన నిమిత్తమై ఉంటుండాలి.
1: టు ఫెసిలిటేట్ ఈజీ
0: ట్రావెలింగ్. సిగ్నల్స్ లేకపోతే జగత్ సంరక్షణ జరగదు.
1: Without the signal, the world cannot be
0: sustained. అంతవరకు మనం పోనక్కర్లేదు.
1: We cannot go to that extent.
0: మనం చిన్న చిన్న పాఠశాలలో మనం విద్యను అభ్యసించే సమయం లోపల
1: or studying in a small school.
0: చిన్న పిల్లలంతకూడను
1: small children.
0: ఒక బాత్రూమ్ పోవాలనుకుంటే
1: when they want to go to a bathroom,
0: బాత్రూమ్ పోవాలని అడగడు.
1: They don't say openly, sir.
0: ఇట్లు చూపుతాడు.
1: They raise a little finger. That is the sign they make.
0: ఇంకా దాహం అవుతుంటే నీరు త్రాగాలని చెప్పి పెద్దగా అడగడు.
1: When thirsty, they don't say openly.
0: Sir.
1: And they raise their thumb.
0: ఈ విధంగా కొన్ని గుర్తులను ఆధారం చేసుకుని
1: విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సైన్స్
0: ఈ విధంగా తమ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటుంటారు.
1: దే క్యారీ ఆన్ దర్ యాక్టివిటీస్.
0: కనుకనే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ
1: బ్రహ్మ ద సుప్రీం క్రియేటర్
0: కాలకర్మ కారణ కర్తవ్యాలను పురస్కరించుకుని
1: అకార్డింగ్ టు టైమ్ ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్
0: ఎవరికి ఏ జన్మంలో ఏమి చేసినటువంటి యొక్క తత్ఫలితమో దాన్ని అనుసరించి
1: అకార్డింగ్ టు ద
0: వారికి ఆ డిపార్ట్మెంట్ లోపల వారి వారి స్థాయిని తగినట్టుగా నడుపుతుంటాడు.
1: హీ మెయింటైన్స్ ది ఎంటైర్ క్రియేషన్.
0: వారి వారికి తగినటువంటి ప్రమోషన్లు అందిస్తుంటాడు.
1: హీ గివ్స్ ప్రమోషన్ అకార్డింగ్లీ.
0: అంతేకాకుండా
1: నాట్ ఓన్లీ దట్
0: కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా మారుస్తుంటాడు.
1: ద షఫలింగ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆల్సో.
0: ఇదే ఆ సృష్టికర్త యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: అండ్ దట్ ద సుప్రీం డ్యూటీ ఆఫ్ ద సుప్రీం క్రియేటర్.
0: ఈ విధమైనటువంటి యొక్క కర్తవ్యాలను పురస్కరించుకొని
1: according to the creation
0: brahmatattvam anetundi vyapinchipoyindi.
1: The principle of the brahma is all
0: anaga brahma anagana vyaptakamayikuntundi.
1: Brahma means all pervading one.
0: Ilanti vyaptakatvamto koodinatundi brahmatattvamu
1: this principle of brahma which is all
0: sarvatra untundadi.
1: It is there everywhere.
0: ఇంక విష్ణు అనగా ఏమి దీని అర్థము?
1: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
0: అది కూడా సర్వవ్యాపకత్వమే.
1: ఇట్ ఇస్ ఆల్సో ఆల్ పర్వేజ్.
0: విష్ణుత్వం కూడా సర్వవ్యాపకత్వమే.
1: ఇట్ ఇస్ ఆల్సో ఆల్ పర్వేజ్.
0: ఎక్కడ ఈ సృష్టి ఉందో
1: అక్కడనే
0: ఈ రక్షణ కూడా ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ ద ప్రొటెక్టర్ టూ.
0: కనుక బ్రహ్మముని చోటు విష్ణువు కూడా ఉంటుంటారు.
1: వేర్ దేర్ ఇస్ బ్రహ్మ దేర్ ఇస్ విష్ణు యాజ్ వెల్.
0: ఎక్కడ రక్షణ కలిగిందో అక్కడ కూడా శిక్షణ ఉంటుండాలి.
1: వేర్ దేర్ ఇస్ ప్రొటెక్షన్ దేర్ ఇస్ పనిష్మెంట్.
0: శిక్షించేటువంటి విధానంలో ఈశ్వరుడు కూడా అక్కడ ఉంటుండాలి.
1: టు ఇన్ఫ్లిక్ట్ పనిష్మెంట్ ఈశ్వర.
0: కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనగా మూడు కూడా త్రిమూర్తాత్మక స్వరూపములే.
1: దే ఆర్ ద ట్రిపుల్ ట్రినిటీ.
0: ఈ త్రిమూర్తాత్మక స్వరూపమైనటువంటి దివ్యత్వము
1: ది డివినిటీ
0: ఏకత్వమైనటువంటి దైవత్వమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
0: కనుక ఈ ముగ్గురు కూడాను తమ తమ డిపార్ట్మెంట్స్ ఉండేటువంటి యొక్క దోషములను మంచిని సరైన రీతి లోపల ఉంచి ఇది భగవంతునికి అందించేటువంటి విధానము.
1: These three, they assess the department and surrender it to God.
0: ఆ దైవత్వం ఎక్కడ ఉంటుండాలి?
1: Where is divinity?
0: దైవత్వం కూడాను సర్వత్రా ఉంటుండాలి.
1: Divinity is also everywhere.
0: సర్వత పాణిపాదం.
1: Feet are everywhere.
0: సర్వతోచి శిరోముఖం.
1: Head is everywhere.
0: సర్వత స్తుతిమల్లోకి.
1: Ears are everywhere.
0: సర్వ మావృతిష్ఠతి.
1: He is seated everywhere.
0: ఎక్కడ చూచినప్పుడు ఈ దైవత్వం ఉంటుండాలి.
1: Wherever you see is there.
0: కానీ ఇట్టి రహస్యాన్ని మనం గుర్తించుకోలేక,
1: failing to understand the secret,
0: దైవమును అనేక విధములుగా మనము ప్రార్థిస్తూ ఉంటాము.
1: We pray to God in different ways.
0: దైవ ప్రార్థనలు కాదు.
1: It is not prayer divine.
0: పరిపాలకులు ప్రార్థించేటువంటి విధానమే.
1: We are only praying to the administrator.
0: పరిపాలకులు,
1: these administrators,
0: దీని యొక్క స్థితిగతులను పురస్కరించుకుని
1: according to your
0: దైవానికి రికమెండ్ చేస్తారు.
1: They recommend your case to Supreme God.
0: కనుకనే దైవము నిరంతరము సాక్షిభూతుడు.
1: God is eternal witness.
0: అతనికి ఒక గుణము లేదు.
1: He has no attribute.
0: ఒక రూపము లేదు.
1: No form.
0: ఏ రూపమైనా ధరించవచ్చును.
1: He can acquire any form.
0: కానీ గుణరహితుడైనటువంటి భగవంతుడు గుణమునందు కూడాను ఉంటున్నాడు.
1: Attributeless God enters into attributes as well.
0: గుండ మట్టిలో పుట్టింది.
1: To understand the secret,
0: దైవమును అనేక విధములుగా మనము ప్రార్థిస్తూ ఉంటాం.
1: We pray to God in different ways.
0: దైవ ప్రార్థనలు కాదు.
1: It is not prayer divine.
0: పరిపాలకులు ప్రార్థించేటువంటి విధానమే.

0: ఫర్ ఎనీ ఫామ్.
1: కానీ గుణరహితుడైనటువంటి భగవంతుడు గుణమునందు కూడా ఉంటున్నాడు.
0: ఎట్రిబ్యూట్లెస్ గాడ్ ఎంటర్స్ ఇంటూ ఎట్రిబ్యూట్స్ యాజ్ వెల్.
1: గుండె మట్టిలో పుట్టింది.
0: What is born in the mud?
1: కానీ మట్టికి ఒక ఆకారం లేదు.
0: But mud has no form.
1: కానీ మట్టితో చేరినటువంటి కుండకు ఆకారం ఉంటుంది.
0: The pot comes out of the mud.
1: మట్టిలో కుండ లేదు.
0: In earth there is no pot.
1: కానీ కుండ యందు కూడా మట్టి ఉంటుంది.
0: But in the pot there is the mud.
1: కాబట్టి దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి.
0: Divinity is everywhere.
1: ఆకారము నిరాకారం నందు కూడా ఉంటుండాలి.
0: The form and the formless.
1: గుణము నిర్గుణమునందు కూడా ఉంటుండాలి.
0: Attribute and the attributeless.
1: కాబట్టి దైవము ఏ విధంగా మీతో వస్తున్నది?
0: And how does he conduct himself?
1: చిత్తము.
0: The heart.
1: ఈ చిత్తం అనేటువంటిదే చిత్రగుప్తుడు అన్నారు.
0: చిత్రగుప్త ఇస్ అసోసియేటెడ్ విత్ ద చిత్త.
1: అనగా మనలో గుప్తముగా ఉండినటువంటి చిత్తమునే చిత్రగుప్తుడు అన్నాడు.
0: There is a secret heart within us and is a chitra gupta.
1: మనము చేసినటువంటి మంచి చెడ్డలన్నీ కూడాను ఆ చిత్తములో హత్తుకుని పోతుంటాయి.
0: Secretly they are recorded by this heart.
1: ఆ హత్తుకున్నటువంటి యొక్క విషయములను
0: the imprinted things
1: రూపరూపములో అందిస్తూ
0: he gives them a form.
1: తద్వారా మన ఫలితములు మనకు చేకూరుస్తున్నాడు.
0: And thereby we reap the consequences of our acts.
1: దైవము లేని దానిని అందించడానికి వీలు కాదు.
0: God cannot change it.
1: ఉన్నదాన్ని సృష్టించడానికి వీలు కాదు.
0: హీ కెనాట్ డిక్రియేట్.
1: ఇవి రెండిటికి సృష్టికి లయమునకును పోషణకును కేవలం డిపార్ట్మెంట్స్ వేరువేరే ఉంటున్నాయి.
0: హీ గివ్స్ ద ఎంటైర్ అథారిటీ టు ద ఎసెన్షియల్ అడ్మినిస్ట్రేటర్.
1: ఈ విధమైనటువంటి ధర్మమును పరిపాలన చేస్తూ రావటం చేతనే
0: యాజ్ హి రైచియస్లీ అడ్మినిస్ట్రేట్స్
1: భగవంతుడు ధర్మస్వరూపుడు అన్నాడు.
0: హీ ఇస్ కాల్డ్ ఎంబాడీమెంట్ ఆఫ్ రైచియస్నెస్.
1: ఒకదానిలో ఒకటి చేరడానికి వీలు కాదు.
0: దేర్ కెనాట్ బి
1: బ్రహ్మ చేస్తున్నటువంటి దాంట్లో దైవం దీంట్లో ఇంటర్వ్యూ కాదు.
0: దేర్ కెనాట్ బి ఇంటర్ఫియరెన్స్.
1: ఇంటర్వ్యూ కాదు.
0: దేర్ కెనాట్ బి ఇంటర్ఫియరెన్స్.
1: ఈ రక్షణలో ఇంటర్వ్యూ కాదు.
0: ఇన్ ప్రొటెక్షన్ దేర్ నో ఇంటర్ఫియరెన్స్.
1: ఈ పోషణలో ఇంటర్వ్యూ కాదు.
0: ఇన్ సస్టెనెన్స్ నో ఇంటర్ఫియరెన్స్.
1: అలాంటి సాక్షిభూతుడు కనుకనే ఇతనికి ధర్మస్వరూపుడు సత్యస్వరూపుడు అన్నారు.
0: యాజ్ హీ ద విట్నెస్ హీ ఇస్ కాల్డ్ ఎంబాడీమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ.
1: ఈనాటి వారు
0: పీపుల్ టుడే
1: అన్నింటిలోనే ఇంటర్వ్యూ అవుతుంటారు.
0: ఓవర్లాపింగ్ ఎవ్రీవేర్ ఇంటర్ఫియరెన్స్.
1: వ్యవహారాల్లో కూడా ఇంటర్వ్యూ అవుతుంటారు.
0: ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఇంటర్ఫియరెన్స్.
1: కనుకని ఇది అధర్మ పాలన అన్నారు.
0: అండ్ దట్స్ వై ద
1: అధర్మ పాలన అన్నారు.
0: అంటు అడ్మినిస్ట్రేషన్
1: కనుక దైవ పాలనకు ఈ లోక పాలనకు ఎంతో వ్యత్యాసం.
0: దేర్ ఇస్ వరల్డ్ డిఫరెన్స్ బిట్వీన్ డివైన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వరల్డ్లీ అడ్మినిస్ట్రేషన్.
1: కనుకనే రాముణ్ణి కూడాను రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
0: రామ వాజ్ ఎంబాడీమెంట్ ఆఫ్ ధర్మ.
1: ధర్మస్వరూపమే దైవత్వము.
0: ఇస్ ద వెరీ ఇన్కార్నేషన్ ఆఫ్ ధర్మ.
1: సత్యస్వరూపమే దైవత్వము.
0: ఇన్కార్నేషన్ ఆఫ్ ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఏక ఆకారమును మనం పూజించలేకపోయినప్పటికీ
0: ఈవెన్ దో వి కాంట్ వర్షిప్ ఆల్ ద ఫామ్.
1: సత్యాన్ని పాటించండి.
0: అబ్జర్వ్ ట్రూత్.
1: ధర్మాన్ని అనుసరించండి.
0: అబ్జర్వ్ రైచియస్నెస్.
1: సత్యం వద ధర్మం చర అని బోధించింది.
0: అబ్జర్వ్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
1: కనుక ప్రతి విషయం నందు కూడాను దైవత్వం అనేటువంటిది కొన్ని పాలక వర్గం పైన ఆధారపడి ఉంటుంటుంది.
0: Divinity administrates the three departments.
1: Aithe ikkada inkoka chinna rahasyanni manam gurtinchali.
0: A subtle secret for all of you.
1: Srushtiki sambandhinchina vishayamlo Brahma tho manamu kontha varaku sambandha bandhavyanni kaliginchukovali.
0: We have to establish connection with God.
1: Rakshana nimittamai Vishnu tho manam sambandha bandhavyanni kaliginchukovali.
0: For protection we must connect ourselves with Vishnu.
1: Nagara nimittamai Shivunitho manam sambandha bandhavyanni kaliginchukovali.
0: For destruction we must connect with Shiva.
1: అయితే మన యొక్క హృదయము దైవ భావంతో సంపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి స్థితి లోపల డైరెక్ట్ గా మనం దైవంతోనే సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకోవాలి.
0: ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ ప్యూర్ అండ్ సఫ్యూజ్ విత్ డివినిటీ యూ క్యాన్ కనెక్ట్ యువర్సెల్ఫ్ విత్ గాడ్ స్ట్రెయిట్ అవే.
1: ఈ హోమ్ డిపార్ట్మెంట్ కు మనం పోనక్కర్లేదు.
0: నీడ్ నాట్ గో టు హోమ్ డిపార్ట్మెంట్.
1: ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు మనం పోనక్కర్లేదు.
0: నీడ్ నాట్ గో టు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్.
1: డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోవచ్చు.
0: యూ కెన్ గో డైరెక్ట్లీ టు గాడ్.
1: ఇది కూడా ఒక విధమైనటువంటి అధికారం ఉంటుంటాడు.
0: అండ్ దట్ సుప్రీమ్ అథారిటీ.
1: అధికారం మనకి ఎట్ట వస్తుంది?
0: హౌ కెన్ వి గెట్ ఇట్?
1: అది ఏ శరణాగతి.
0: అండ్ దట్ ఈస్ సరెండర్.
1: ఆ శరణాగతి తత్వమే డైరెక్ట్ కనెక్షన్. హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: సరెండర్ ఫెసిలిటేట్ డైరెక్ట్ కనెక్షన్ విత్ గాడ్.
1: ఇప్పుడు చేసేటువంటి భజనలు, సాధనలు, జపములు, తపములు ఇవన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్ కు మాత్రమే కనెక్షన్ ఉంటుంటాయి.
0: ఫైనాన్స్, మెడిటేషన్ అండ్ జప ఆర్ కనెక్టెడ్ విత్ ద డిపార్ట్మెంట్.
1: కనుకనే దైవ రహస్యం అనేటువంటిది చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంటాయి.
0: ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్ ఆర్ మిస్టీరియస్ అండ్ మిస్టిఫైయింగ్.
1: అందుకోసమనే వ్యాసుడు చెప్పాడు.
0: వ్యాస సెడ్,
1: చిత్రంబులు
0: మిస్టీరియస్,
1: త్రైలోక్య పవిత్రంబులు
0: సీక్రెట్,
1: ప్రజలాల విత్తంబులు తన్మిత్రంబులు, మునిజన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అన్నాడు. విచిత్రమైనటువంటివిగా ఉంటుంది.
0: ద స్టోరీస్ ఆఫ్ గాడ్ ఆర్ మోస్ట్

0: wonderful, mystifying, glorious and grand.
1: ఈ సామాన్యులకు అర్థం కాదు.
0: Ordinary people cannot understand this.
1: ఎందుకు స్వామి ఇట్లా చేస్తున్నాడే?
0: Why Swami does like this?
1: ఇట్లా చేశాడే? ఎందుకు ఈ విధమైన బాధలు గురి అయిపోయాడు? అనేక రకములుగా మనం మాట్లాడుతుంటాం.
0: People wonder why Swami
1: భస్మాసురునికి వరం ఇచ్చాడు.
0: He gave a boon to భస్మాసుర.
1: ఈశ్వరుడు.
0: ఈశ్వర.
1: అందించేది అతని సృష్టి.
0: Because he was the creator.
1: అతని కోరినంత మాత్రం అందించాడు.
0: వాట్ ఎవర్ భస్మాసుర వాంటెడ్ వాజ్ గ్రాంటెడ్.
1: ఇచ్చిన తక్షణమే దాన్ని పొందినటువంటి భస్మాసురుడికి కృతజ్ఞత లేకపోయింది.
0: బట్ భస్మాసుర హ్యాడ్ నో గ్రాటిట్యూడ్ టు ఈశ్వర.
1: ఇచ్చినటువంటి ఈశ్వరుని తలపై చేయబెట్టడానికి పోయాడు.
0: హీ వాంటెడ్ టు బర్న్ హిమ్ డౌన్ ఈశ్వర హింసెల్ఫ్.
1: కానీ ఈశ్వరత్వం లోపల రక్షకత్వం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఇన్ ఈశ్వర.
1: కనుకనే ఈశ్వరుడు తిరిగి విష్ణు దగ్గరకు పోయాడు.
0: ఈశ్వర హ్యాడ్ టు రన్ టు విష్ణు.
1: దీన్ని రక్షించేటువంటి బాధ్యత అతనిదే ఉంటుంది.
0: విష్ణు హ్యాస్ ద పవర్ టు
1: ఈ ఫైల్స్ అంతా అక్కడికి పంపించాడు.
0: సో హీ వెంట్ దేర్.
1: అక్కడ విష్ణువు రక్షించడానికి పూనుకున్నాడు.
0: విష్ణు వాంటెడ్ టు
1: కండెమ్. అయితే అక్కడ ధర్మ విరుద్ధము కానటువంటి రక్షణ జరగాలి.
0: బట్ దే షుడ్ బి రైచియస్ ప్రొటెక్షన్.
1: దీన్ని ఏ రీతిగా శిక్షించాలి?
0: హౌ టు పనిష్ హిమ్?
1: ఈ విధంగా శిక్షిచ్చేస్తే ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరములకు విరుద్ధమవుతుంది.
0: ఇఫ్ యూ వుడ్ పనిష్ ఇన్ ఎనీ వే, ఇట్ వుడ్ గో అగైన్స్ట్
1: తన రక్షణ కూడా విరుద్ధమవుతుంది.
0: ఇట్ గో అగైన్స్ట్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్.
1: కనుకనే అక్కడ విష్ణువు ఒక చక్కని ఒక డ్రామా నటించాడు.
0: విష్ణు స్టేజ్ ఎ డ్రామా దే.
1: ఏమిటి ఆ డ్రామా?
0: వాట్ ఆర్ ద డ్రామా?
1: చక్కని అందమైనటువంటి స్త్రీగా రూపొందాడు, మోహినిగా రూపొందాడు.
0: ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ ఇంటూ మోహిని.
1: ఈ మోహినిని చూసే తలకి భస్మాసురుడికి మనసు చెలించింది.
0: హి వాజ్ ఎంచాంటెడ్ సీయింగ్ మోహిని.
1: ఆ మోహిని వెంటబడ్డాడు.
0: హి రన్ ఆఫ్టర్ మోహిని.
1: అప్పుడు మోహిని చెప్పింది.
0: మోహిని సెడ్ టు హిమ్,
1: నేను చేసినటువంటి రీతిగా నీవు చేసినప్పుడే నిన్ను నేను వరిస్తాను అని చెప్పింది.
0: ఇఫ్ యూ డూ యాజ్ ఐ డూ ఐ విల్ వెడ్ యూ, షీ సెడ్.
1: కనుక ఏమైనా నేను చేయడానికి సిద్ధమే అనుకున్నాడు.
0: ఐ యామ్ ప్రిపేర్డ్ టు డూ ఎనీథింగ్.
1: ఎందుకు? విచక్షణ జ్ఞానము లేనటువంటి భస్మాసురుడు.
0: హీ హాడ్ నో డిస్క్రిమినేషన్.
1: వివేక జ్ఞానము లేని భస్మాసురుడు.
0: హీ హాడ్ నో డిస్క్రిషన్.
1: కృతజ్ఞత లేనటువంటి భస్మాసురుడు.
0: హీ హాడ్ నో గ్రాటిట్యూడ్.
1: కృతజ్ఞుడైనటువంటి భస్మాసురుడు.
0: హీ వాస్ అన్గ్రేట్ఫుల్.
1: ఈ యొక్క అన్నిటికీ అంగీకరించాడు.
0: హీ యాక్సెప్టెడ్ ఎవ్రీ ఆఫర్.
1: సరే, ఈ మోహిని ఆడింది అటు ఇటు.
0: మోహిని డాన్స్డ్ ఎంచాంటింగ్లీ.
1: ఆ ఆడినట్టుగా తాను ఆడాడు.
0: హీ ఆల్సో డాన్స్.
1: తర్వాత పైన తీసింది.
0: అండ్ ద హ్యాండ్స్ వర్ లిఫ్టెడ్.
1: ఇట్ పెట్టుకుంది.
0: దే వర్ రెస్టెడ్ ఆన్ ద హ్యాండ్.
1: తాను పెట్టుకున్నాడు.
0: అండ్ హీ ఆల్సో
1: భస్మం అయిపోయాడు.
0: అండ్ దేర్ హీ వాస్ బర్న్ టు
1: యాష్. తన హస్తమే తనను భస్మం కావించి.
0: హిస్ ఓన్ హ్యాండ్ బర్న్ హిమ్ డౌన్.
1: కనుకనే ఇక్కడ రక్షకత్వం కూడాను ధర్మ విరుద్ధం కానటువంటి రీతిలో రక్షణ జరుగుతూ వచ్చింది.
0: ప్రొటెక్షన్ వాజ్ ఆఫర్డ్ ఇన్ ఏ వెరీ రైషియస్ వే.
1: కనుక భగవత్ తత్వం ఏంటో ఎవరిది ఎవరికి ఏ విధంగా ఉంటుండాలనేటువంటిది వారి శాసనంలోనే ఉంటుంటారు.
0: ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ ఆర్ వెరీ
1: కనుకని శాస్త్ర వచనం ఇతిహి శాస్త్రం అన్న. శాస్త్రం అనగా ఏమిటి? శాసించినది.
0: స్క్రిప్చర్ ఇస్ ద వన్ దట్ డిక్టేట్స్ అండ్ కమాండ్.
1: ఈ శాసనకు విరుద్ధంగా పోకూడదు.
0: వన్ షుడ్ నాట్ గో కాంట్రరీ టు.
1: ఈనాటి మానవులందరూ కూడా శాసనానికి విరుద్ధంగా పోతున్నారు.
0: పీపుల్ గో కాంట్రరీ టు ద డిక్టేషన్.
1: ఒక స్మాల్ ఎగ్జాంపుల్ మీరు నిత్య జీవితంలో చూస్తారు.
0: స్మాల్ ఎగ్జాంపుల్ యూ సీ ఇన్ ద వరల్డ్లీ లైఫ్.
1: పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ అనేటువంటి అంతా కూడా ఒక నియమాన్ని ఒక శాసనంగా తీసుకుంటారు.
0: ద పోలీస్ డిపార్ట్మెంట్ లేస్ డౌన్ ట్రాఫిక్ రూల్స్.
1: ఒక సర్కిల్ లో ఉంటుంటారు.
0: ఎస్ ఎ సర్కిల్.
1: అక్కడ కీప్ లెఫ్ట్ అని పేజ్ రాసింటారు.
0: ఎస్ ఎ బోర్డ్.
1: పోలీసు వారు నియమించినటువంటిది.
0: లే డౌన్ విత్ ద పోలీస్.
1: పోలీస్ డిపార్ట్మెంట్ లోపల అధికారి నియమించినటువంటిది.
0: లే డౌన్ విత్ అథారిటీ.
1: నేను నియమించినటువంటిది కదా ఇది.
0: థింకింగ్ దట్ హీ హాస్ లేడ్ ఇట్ డౌన్.
1: ఈ అధికారంలోకంతా హెడ్ ను కదా.
0: సిన్స్ ఐ యామ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్.
1: తను కీప్ రైట్ పోవడానికి వీల్లేదు.
0: హీ కెనాట్
1: కీప్ లెఫ్ట్ లోనే పో.
0: హీ కెనాట్ గో రైట్. హీ హాస్ టు గో లెఫ్ట్ ఓన్లీ.
1: అదే విధంగా భగవంతుడు నియమించినటువంటి దాన్ని తాను కూడా ఆ యొక్క మార్గంలోనే ప్రవేశించాలి.
0: God himself has to follow the path he has laid down.
1: కనుకనే కొన్ని కొన్ని సందర్భములు యందు భగవంతుడు శాంతమును వహించి.
0: In certain context, God is peaceful.
1: ప్రసన్నుడై.
0: Propitious.
1: ఈ యొక్క కాలకర్మ కాలం కలిసి వచ్చేంత వరకు కాచి ఉంటాడు.
0: He waits for the conjoining of time, place and circumstance.
1: అంత మాత్రం చేత భగవంతునికి శక్తి లేదని మనం భావించరాదు.
0: You should not call him powerless.
1: అంత మాత్రం చేత భగవంతుడు చేయలేకపోయాడని భావించరాదు.
0: You should not call him helpless one.
1: భగవంతుడు ఏమైనా చేయవచ్చును.
0: He can achieve anything.
1: ఏమైనా చేయవచ్చును అని చెప్పిన అన్ని చేయడానికి వీలు కాదు.
0: He can perform anything, but he won't do.
1: దాని నియమానుసారంగా ఉంటుండాలి.
0: Rules and regulations.
1: దాన్ని చేసి ఇతరులకు దానిని అందించాలి.
0: He does and makes people do it.
1: భగవంతుడు ఎలాంటి వాడంటే
0: God is.
1: ఏదో ఒక ఇంగ్లీష్ లెక్చర్ చెప్పి వారికి పాఠం బోధించేటువంటి వాడు కాదు.
0: He's not like a lecturer who teaches English and goes out.
1: ఏదో మ్యాథమెటిక్స్ అంతా కూడా బోర్డు పైన రాసి దీని లెక్కలు పూర్తి చేయండి అని చెప్పేటువంటి వాడు కాదు.
0: Not like the mathematics teacher who writes down the
1: sum. ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచర్స్ అంతా పోయి ఒక లాబొరేటరీలో కూర్చొని ఈ యొక్క కెమికల్స్ అంతా కలిపి దీని రిజల్ట్ చేయండి. చెప్పేటువంటి వాడు కాదు.
0: నాట్ లైక్ ద సైన్స్ టీచర్స్ హూ టీచ్ అండ్ సింప్లీ.
1: భగవంతుడు ఫిజికల్ ఇన్స్ట్రక్టర్.
0: గాడ్ ఇస్ లైక్ ఎ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్.
1: భగవంతుడు నిన్ను శిక్షిస్తాడు.
0: గాడ్ పనిషెస్ యూ.
1: భగవంతుడు నిన్ను హింసిస్తాడు.
0: హీ ఇన్ఫ్లిక్ట్స్ పెయిన్ ఆన్ యూ.
1: ఇది భగవంతుడి యొక్క పనులు కాదు.
0: దట్ ఈస్ నాట్ ద వర్క్ ఆఫ్ గాడ్.
1: హింసించేది భగవంతుని యొక్క లక్షణం కాదు.
0: వాయలెన్స్ నాట్ పార్ట్ ఆఫ్
1: శిక్షించేది భగవంతుని యొక్క లక్షణం కాదు.
0: పనిష్మెంట్ నాట్ పార్ట్ ఆఫ్ గాడ్.
1: ఈ శిక్ష హింస నీ కర్మల యొక్క ఫలితమే.
0: పనిష్మెంట్ ఇస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్.
1: కనుకనే నీవు చేసేటువంటి దానికి నీవే దీనికి కర్త.
0: యాజ్ యూఆర్ ద డూయర్ యూఆర్ ద ఎంజాయర్ టూ.
1: తాను కర్మ ఫలితమును అందించేటువంటి యొక్క భోక్త.
0: God only grants the consequences.
1: కరుకని కర్మ ఫలమును అందించేటువంటి వాడికి
0: the one who gives
1: ఏ విధమైనటువంటి యొక్క ఇది సంబంధము ఉండదు.
0: The one who grants these is no way
1: runner ఉంటుంటాడు.
0: There is a post runner.
1: అతను ఒక జాబును తెచ్చి ఒక ఇంటిలో ఇస్తాడు. ఇంకొక జాబును తెచ్చి మరొక ఇంటిలో ఇస్తాడు. మొదటి ఇంటిలో ఇచ్చినటువంటి వారు గుల్లని ఏడుస్తారు.
0: ద పీపుల్ ఇన్ ద ఫస్ట్ హౌస్ దే లామన్.
1: రెండో ఇంటిలో ఇచ్చినటువంటి వారు పక్కన నవ్వుతారు.
0: దే లాఫ్ లౌడ్లీ విత్ జాయ్.
1: ఏడ్చడానికి నవ్వడానికి పోస్ట్ రన్నర్ ఆ కారణము.
0: ఈ ద పోస్ట్ రన్నర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రైమ్.
1: కాదు, ఆ కవర్ లో ఉన్నటువంటి మ్యాటర్ దానికి ఆ దుఃఖానికి.
0: మ్యాటర్ ఇన్ ద ఎన్వలప్ ఇస్ ద కాజ్ ఫర్ క్రైమ్ అండ్ ఎంజాయ్.
1: వాని పేరుతో వచ్చినటువంటి వాని అడ్రస్ తో వచ్చినటువంటి జాబు వానికి ఇచ్చాడు.
0: ద అడ్రస్ ఆన్ ద కవర్
1: వీని అడ్రస్ తో వచ్చినటువంటి జాబు వీనికి ఇచ్చాడు.
0: లెటర్స్ ఆర్ గివెన్ ఓవర్.
1: ఈ జాబుల్లో ఉన్నటువంటి యొక్క విషయముల యొక్క ఫలితములే కానీ ఈ యొక్క పోస్ట్ రన్నర్ యొక్క ఫలితం కాదు.
0: ద పోస్ట్ రన్నర్ ఇస్ నో కనెక్టెడ్ విత్ ద మ్యాటర్.
1: అదే విధంగానే భగవంతుడు ఒక సాక్షిభూతుడు.
0: సిమిలర్లీ గాడ్ టు ఇస్
1: ఎవరి ఫలితమును వారికి అందిస్తుంటాడు.
0: ఈ రూప్ ద కాన్సిక్వెన్సెస్.
1: ఒకవేళ అది బాధకరమైనప్పుడు
0: దర్ ఇస్ ఎ పెయిన్.
1: ఆ భగవంతుని మనస్సును ప్రసన్నులు గావించుకునేటువంటి రీతిగా మనం ప్రార్థించినప్పుడు తానే ఆ డిపార్ట్మెంట్ ఇచ్చి క్యాన్సిల్ చేయిస్తాడు.
0: If you propitiate God with intense prayer,
1: ఆ
0: స్వాతంత్రం
1: భగవంతునికి ఉంటుండాలి.
0: And that commandment he has got.
1: సృష్టి స్థితి లయము ఈ మూడు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులోని.
0: క్రియేషన్ ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రక్షన్.
1: నాలుగో పవర్ ఒకటి ఉంటుండాలి, తిరోదాయకము అన్నారు. అనగా ఏమిటి? ఈ మూడింటి పైన అధిపతిగా ఉంటుంటాడు.
0: There is another power, the grace.
1: అతనే దైవము.
0: అండ్ ఈస్ గాడ్.
1: ఈ మూడింటిని కూడా క్యాన్సిల్ చేయొచ్చును.
0: హీ కెన్ క్యాన్సిల్ ఆల్ ద త్రీ.
1: ఏ విధంగా?
0: హౌ హీ కెన్ క్యాన్సిల్?
1: అది కూడాను ఒక విధమైనటువంటి యొక్క రూపమే మార్పు చేయటం కాదు.
0: విదౌట్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఫార్మ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిన్న బాటిల్ లోపల ఒక మందు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ మెడిసిన్ ఇన్ ఎ బాటిల్.
1: దీని యొక్క పవర్ అంతా కూడాను 1932 అని వేసింటారు.
0: దే సే ద పవర్ విల్ లాస్ట్ 1932.
1: కానీ ఆ బాటిల్ మన ఇంటి లోపల 1945 వరకు మన ఇంట్లో ఉంటుండాలి.
0: ద బాటిల్ ఇస్ దేర్ ఇన్ ద హోమ్ టిల్ 1942.
1: చూస్తే మందేమో ఉంటుండాలి దానిలో.
0: మెడిసిన్ ఇస్ దేర్
1: కానీ ఎక్స్పైర్ అయిపోయింది.
0: బట్ ఇట్ ఎక్స్పైర్డ్.
1: అనగా ఆ మందు పని చేయకుండా పోయింది.
0: ద మెడిసిన్ హాస్ బికమ్ ఇన్ఎఫెక్టివ్.
1: అదే విధంగానే భగవంతుడు
0: సిమిలర్లీ
1: నీ కర్మలు ఉండినప్పటికి దాని పవర్ ను ఎక్స్పైర్ చేసేటువంటి అధికారం
0: అతనికి.
1: ఎలాంటి దాన్ని కూడా నువ్వు తాను ఎక్స్పైర్ చేయగలరు.
0: యూ కెన్ క్యాన్సిల్ అండ్ ఎక్స్పైర్ ఎనీథింగ్.
1: అది దైవత్వం యొక్క దివ్యత్వము.
0: అండ్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ గాడ్.
1: దానిని సృష్టించవచ్చు.
0: యూ కెన్ క్రియేట్.
1: సృష్టించిన దానిని పోషించవచ్చు.
0: యూ కెన్ ప్రొటెక్ట్.
1: పోషించిన దానిని లయం గావించవచ్చు.
0: యూ కెన్ డిజాల్వ్.
1: ఈ మూడింటి యొక్క అధికారము ఆ గాడ్ లో ఉంటుండాలి.
0: అండ్ హి హస్ ద సుప్రీం అథారిటీ ఓవర్ ది త్రీ. దట్స్ వై
1: ఈ విధమైనటువంటి యొక్క జనరేషన్ ఆర్గనైజేషన్ ఇంకా డిస్ట్రక్షన్ ఈ మూడింటి యొక్క అధికారి దైవత్వము.
0: సుప్రీం అథారిటీ ఓవర్ ద త్రీ.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం పొందే నిమిత్తమై
0: అటైన్ ది డివినిటీ
1: శరణాగతి చెయ్యాలి.
0: యు మస్ట్ హావ్ సరెండర్.
1: శరణాగతి అయినప్పుడే
0: వెన్ యు సరెండర్
1: ఈ దైవత్వంకు డైరెక్ట్ గా మనకు సంబంధం ఏర్పడిపోతుంది.
0: యు కెన్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డైరెక్ట్లీ.
1: ఈ శరణాగతి కాకుండా ఉండినంత వరకు
0: యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ సరెండర్
1: మిగిలిన డిపార్ట్మెంట్స్ కంతా పోయి కాలం వ్యర్థమైపోతుంది.
0: యు వేస్ట్ యువర్ టైమ్ గోయింగ్ టు డిఫరెంట్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్.
1: కనుక కాలం వ్యర్థం చేయటం మంచిది కాదు.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: కాలం భగవత్ స్వరూపము,
0: ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: కాలమే దైవ స్వరూపము,
0: ఎంబాడిమెంట్ ఆఫ్
1: గాడ్. కాలకాల ప్రబన్నానాం కాలాక్రిమిని కలిసి కాలము కాయాన్ని మింగుతూ ఉంటుండాలి.
0: టైమ్ స్వాలోస్ ద బాడీ.
1: కానీ కాలాన్ని మింగేటువంటి వాడు భగవంతుడు.
0: బట్ గాడ్ స్వాలోస్ టైమ్ యాజ్ వెల్.
1: అట్టి భగవంతునికి మనం శరణాగతి కావాలి.
0: టు దట్ గ్రేట్ గాడ్ వి మస్ట్ సరెండర్.
1: ఈ శరణాగతి అయినప్పుడు
0: ఎన్ని సరెండర్
1: కొన్ని సమయంలో సమయ సందర్భానుసారంగా
0: అకార్డింగ్ టు టైమ్ అండ్ కాంటెక్స్
1: స్థాన బలము చేతను
0: అకార్డింగ్ టు పవర్ ఆఫ్ ద ప్లేస్
1: పదవీ బలము చేతను
0: బట్ స్టేటస్
1: కొన్ని దురవస్థలకు గురి అవుతాడు.
0: యు ఆర్ సబ్జెక్టెడ్ టు పెయిన్.
1: ఇది ఒక చిన్న ఉదాహరణము.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రామలక్ష్మణులు సీతాన్వేషణ నిమిత్తమై
0: రామాయణ లక్ష్మణ
1: దండకారణ్యంలో ప్రయాణమై పోతున్నారు.
0: దే వర్ గోయింగ్ టు దండకారణ్య ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
1: అలసిపోయారు, ఒక చెట్టు కింద కూర్చున్నారు.
0: దే వర్ టైర్డ్ అండ్ రెస్టెడ్ అండర్ ఎ ట్రీ.
1: కూర్చున్నప్పుడు తక్షణమే ఉన్నట్టుగా లేచి లక్ష్మణుడు, అన్నా నేను ఈ అవస్థలకు నేను గురి కాదు.
0: లక్ష్మణ స్టూడ్ ఆన్ అన్ సడన్ అండ్
1: నేను ఈ బాధను సహించలేను.
0: ఐ కాంట్ ఎండ్యూర్ ద పెయిన్.
1: కాలంకు తగినట్టు భోజనం కానీ కాలం తగినటువంటి నీరు కానీ మనకు చిక్కటం లేదు.
0: ఐ డోంట్ గెట్ ఫుడ్ ఇన్ టైం.
1: ఆహార పానీయం లేకుండా నా శరీరం నేను కుంగి చేసుకుంటున్నాను.
0: ఐ వీకెండ్ మై బాడీ బ్రదర్.
1: నేను అయోధ్యకు వెళ్తాను.
0: ఐ విల్ గో టు అయోధ్య.
1: ఒక క్షణమైన నేను ఇక్కడ ఉండను.
0: ఫర్ ఎ మోమెంట్ ఐ వాంట్ టు స్టే హియర్.
1: ఈ దుర్భావంలో అతను ఆవిర్భవిస్తూ వచ్చాడు.
0: ఆల్ ద ఈవిల్ థాట్స్ స్ప్రాంగ్ అప్ ఇన్ హిమ్.
1: రాముడు పక్కును నవ్వాడు.
0: రామ లాఫ్డ్ అండ్ సెడ్
1: సోదరా
0: బ్రదర్ మైన్
1: మనం వెళ్దాం తర్వాత.
0: విల్ గో, విల్ డిస్కస్ ఆఫ్టర్వర్డ్.
1: నేను తర్వాత మాట్లాడతానని చెప్పాడు.
0: ఐ విల్ డిస్కస్ విత్ యు లేటర్ అబౌట్ ఇట్.
1: పూరము రాములే నా తండ్రి.
0: ప్రీవియస్లీ
1: రామ సన్నిధియే నా పెన్నిధి.
0: రామ ఇస్ ఎవ్రీథింగ్.
1: రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేను.
0: ఐ కాంట్ లివ్ ఇన్ అయోధ్య.
1: తల్లిదండ్రులైనా నేను త్యజించగలను కానీ రాములు నేను త్యజించి ఉండలేను.
0: ఐ కెన్ ఫర్సేక్ మై పేరెంట్స్ బట్ నాట్ రామ.
1: లక్ష్మణుడుకు ఈ దుర్బుద్ధి పుట్టడానికి కారణం ఏమిటి?
0: వెన్ హీ సెడ్ సో మచ్ బట్ హీ హాడ్ ద ఈవిల్ థాట్ ఇన్ హిమ్.
1: కేవలం దేహభ్రాంతి కలగడానికి కారణం ఏమిటి?
0: వై ఫర్ బాడీ డెలిషన్.
1: దేహాభిమానం అభివృద్ధి కావడం చేసుకోవడానికి కారణం ఏమిటి?
0: వై హీ బికమ్ బాడీ మైండెడ్
1: కొంచెం దూరం తీసుకుని వెళ్లి కింద కూర్చున్నారు.
0: దే వెంట అనదర్ ట్రీ.
1: సత్యమే లక్ష్మణుడికి పశ్చాత్తాపం వచ్చింది.
0: లక్ష్మణ బికేమ్ రిపెంటెంట్.
1: రియలైజ్ చేశాడు.
0: రియలైజ్
1: కాడు గట్టిగా పట్టుకున్నాడు.
0: క్లంగ్ టు ద ఫీట్.
1: అన్నా
0: బ్రదర్
1: నేను అన్న మాటలను క్షమించు.
0: పార్డన్ మీ బ్రదర్.
1: ఎందుకు నా ఈ దుర్బుద్ధి ప్రవేశించిందో నాకు తెలియటం.
0: ఐ డోంట్ నో వై హీ విల్ థాట్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద కాజ్
1: అని ప్రశ్నించేటప్పటికీ అప్పుడు రాములు చెప్పాడు.
0: అండ్ రామ సెడ్ టు హిమ్.
1: లక్ష్మణ, ఆ యొక్క ప్రదేశం అంతా కూడాను శూర్పణకు సంచారం చేసినటువంటి ప్రదేశము.
0: లక్ష్మణ, దట్ వాజ్ ద ప్లేస్ వేర్ శూర్పణఖ రూమ్.
1: వృక్షం కింద శూర్పణఖ విశ్రాంతి తీసుకునేటువంటి ఒక స్థానం.
0: శూర్పణఖ రెస్టెడ్ అండర్ ద ట్రీ దేర్.
1: కనుక ఆ యొక్క దుర్గుణములంతా కూడా అక్కడ కొంతవరకు వాతావరణంలో కలిసిపోయి ఉన్నాయి.
0: ద ఈవిల్ థాట్స్ ఆఫ్ శూర్పణఖ
1: శబ్దం కూడా విద్యుత్ శక్తిగా ఆ యొక్క స్థలం లోపల వైబ్రేషన్ గా నిలిచిపోతుంటాయి.
0: ఎవరీ సౌండ్ వైబ్రేట్స్ అండ్ రెస్ట్.
1: కనుక నీ ఆ ప్రభావము నీలో ప్రవేశించి నీకు ఇలాంటి దుర్భావం పుట్టింది.
0: ద ఈవిల్ ఎఫెక్ట్ ఆఫ్ శూర్పణఖ
1: వదిలితివేని నీకు సద్భావం వచ్చింది.
0: When you left the place, you became good.
1: అదే విధముగానే మనం కొన్ని కొన్ని స్థానములు యందు కొన్ని కొన్ని సంఘములతోనూ చాలా మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
0: Should be very alert about places and friends.
1: దుస్సంగముతో మనం దూరంగా ఉంటుండాలి.
0: Be away from bad company.
1: దుర్గుణములంతా కూడా సంచరించేటువంటి ప్రదేశం నుంచి మనం దూరంగా ఉండాలి.
0: Be away from a evil place.
1: ఎందుకంటే మంచి కాని చెడ్డ కాని ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది.
0: Good and bad creates vibration.
1: ఇది డివైన్ వైబ్రేషన్.
0: There is a divine vibration.
1: అది డెమన్ వైబ్రేషన్.
0: అండ్ దట్ ఇస్ డెమన్ వైబ్రేషన్.
1: కనుకనే ఆ రాక్షస వైబ్రేషన్ కును దివ్యమైనటువంటి వైబ్రేషన్ కును మనం కొంత వ్యత్యాసం చూసుకోవాలి.
0: సీ ద డిఫరెన్స్ బిట్వీన్ డివైన్ వైబ్రేషన్ అండ్ డెమానిక్ వైబ్రేషన్.
1: కనుక సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చలతత్వం, నిశ్చలతత్వ జీవనం. సత్సంగం అనేటువంటి చాలా అవసరము.
0: నోబుల్ కంపెనీ ఈజ్ మోస్ట్ అసెన్షియల్.
1: మంచి వారితో మనం స్నేహం చేయాలి.
0: బిఫ్రెండ్ గుడ్ పీపుల్.
1: మంచి వారితో మనం సంబంధం ఏర్పరచుకోవాలి.
0: జాయిన్ దెమ్.
1: మంచి వారితోనే మనం జీవితం అంకితం గావించుకోవాలి.
0: గుడ్ పీపుల్ యూ లివ్.
1: కనుక దైవం ఎంతటి అనుగ్రహవంతుడు అయినప్పటికీ,
0: ఈవెన్ దో గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ గ్రేస్,
1: ప్రవర్తన ఎందుకు కొన్ని దోషములు ఉంటుంటాయి.
0: ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ బిహేవియర్.
1: మన ప్రవర్తన సక్రమమైన రీతిగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడు
0: యువర్ కాండక్ట్ ఈస్ గుడ్.
1: దైవానుగ్రహం డైరెక్ట్ గా మనకు వచ్చి చేరిపోతుంది.
0: డివైన్ గ్రేస్ డిసెండ్స్ డౌన్ డైరెక్ట్లీ ఆన్ యూ.
1: ఎక్కడో ఉన్నాడు అని చెప్పి అనుకుంటాము.
0: We think that God is elsewhere.
1: ఏనాడు కూడాను దైవమాని పిలిచలేనటువంటి వాడు కూడాను,
0: the one who never called God,
1: దైవాన్ని స్మరిస్తాడు తెలియకుండా,
0: he remembers him without
1: knowing సమయం లోపల.
0: Once upon a time,
1: మీకందరికి తెలుసు,
0: you know it very well,
1: మన భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ ఉండేటువంటి వాడు.
0: నెహ్రూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.
1: ఆయనకి ఈ ఆధ్యాత్మికం అంటే ఏమి గిట్టదు.
0: హీ డిడ్ నాట్ లైక్ స్పిరిచువాలిటీ.
1: ఈ దైవం అంటే కూడా ఏమి అతనికి అర్థం కాదు.
0: డిడ్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్.
1: అతను పెరిగినటువంటి వాతావరణం అట్లాంటిది.
0: హీ ఇస్ అట్మాస్ఫియర్.
1: ఒకానొక సమయం లోపల మధురకు వెళ్లాడు.
0: హీ వెంట్ టు మధుర.
1: మధురకు వెళ్లేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేస్ పోద్బలంతో అతన్ని మీనాక్షి టెంపుల్ కు తీసుకెళ్లారు.
0: ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ టుక్ హిమ్ టు మీనాక్షి టెంపుల్ దేర్.
1: ఎందుకంటే ఎంత పెద్దవాళ్ళైనా కానీ ఎంపీ ఎమ్మెల్యే మాటలు వినక తప్పదు.
0: హీ హాడ్ టు లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎంపీ.
1: వాళ్ళ బలం కావాలి.
0: అండ్ నీడెడ్ ద సపోర్ట్.
1: తమ లేకపోయినప్పటికీ వారి ప్రోద్బలంతో టెంపుల్లో ప్రవేశించాడు.
0: అన్విల్లింగ్లీ విత్ దేర్ ప్రాంప్టింగ్.
1: ఈనాటి మనలో ఉండేటువంటి భారతీయుల్లో ఉన్నటువంటి బలహీనతలు ఏమిటంటే టెంపుల్ గురించి ఊరికే వర్ణించగలం.
0: ద వీక్నెస్ ఆఫ్ ఇండియన్స్ ఈజ్ దే డౌన్ గ్రేడ్ టెంపుల్స్.
1: ఆమె వచ్చ స్థలంపై ఉన్నటువంటి యొక్క పచ్చల పథకము మా కోట రూపాయలు అని చెప్పారు.
0: ద ఎంపీ సాట్ ద గ్రీన్ స్టోన్ ఆన్ హర్ బ్రెస్ట్ కాస్ట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్.
1: చెవుల్లో ధరించినటువంటి రత్నములు కమ్మలు చాలా విలువైనటువంటివి అన్నారు.
0: ద ఇయర్ డైమండ్స్ ఆర్ ప్రైస్లెస్ దే సెడ్.
1: ఇవంతా విన్నాడు నెహ్రూ.
0: నెహ్రూ లిసన్ టు ఇట్.
1: అది వినేటప్పటికి ఈ విలువైనటువంటి రాళ్లను తీసుకుపోయి విలువలేని రాళ్లపైన ఎందుకు అలంకరించారు అన్నాడు.
0: అండ్ హీ సెడ్ వై దిస్ వాల్యుబుల్ స్టోన్స్ ఆర్ కట్ ఆన్ ద వాల్యులెస్ స్టోన్.
1: ఇదంతా విగ్రహం వాల్యులెస్ స్టోన్.
0: ద ఐడల్ ఇస్ ద వాల్యులెస్ వన్.
1: ఇవంతా వాల్యుబుల్ స్టోన్స్.
0: అండ్ ది జెమ్స్ ఆర్ వాల్యుబుల్.
1: ఈ వాల్యుబుల్ స్టోన్స్ అంతా వాల్యులెస్ స్టోన్ పైన ఎందుకు మీరు అలంకరించారు?
0: వై హస్ సెట్ వాల్యుబుల్ స్టోన్స్ ఆన్ ద వాల్యులెస్ స్టోన్?
1: అక్కడ నుంచి వస్తున్నాడు.
0: హి కేమ్.
1: ఆ తలుపు చూడలేదు ఆయన.
0: హి డిడ్ నాట్ సీ ద డోర్.
1: కడప తగిలింది.
0: And he fumbled.
1: Kal potu potu paddipoyadu.
0: He fell down.
1: Oh my God.
0: Oh my God, he said.
1: Athaniki teliyakundane vachindi oh my God ani.
0: Unknowingly uttered God.
1: Hey God kaadu my God annadu.
0: And he said oh my God.
1: Akkade manam chakkaga vicharinchali.
0: And there he inquired.
1: Prati okkari kudunu God unnadu.
0: Everybody believes in God.
1: నా దేవుడు అని అంటుంటారు.
0: మై గాడ్ అండ్ మై గాడ్ యు సే.
1: కనుకనే అప్రయత్నంగా కూడాను ఈ దైవత్వ మనలో నుంచి ఆవిర్భవిస్తుంటారు.
0: అన్నోయింగ్లీ ఇట్ కమ్స్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద కాజ్?
1: ప్రతి మానవుని ఎందు ఉండేటువంటిది దైవత్వమే.
0: ఇన్ నేట్ ఇన్ ఎవ్రీబడి ఇస్ గాడ్.
1: ఆ దైవత్వం అనేటువంటిది మనకు తెలియకుండానే వస్తుంటది.
0: విదౌట్ నోయింగ్ ఇట్ కమ్స్ అవుట్.
1: ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాస్ ఎన్ ఎమినెంట్ స్కాలర్.
1: ఆ పండితుడు
0: that scholar
1: goppaga shastramulu vedamulu upanishadulu itihasamulu puranamulu chakkaga varninchi vyakhyanam gavinchi tadilakanta akudunu chakkaga inspire ayyetattuga cheppetunti vaadu.
0: He was teaching the shastras inspiringly to the people.
1: Hindulo ee brahmulanta cheraru.
0: The brahmins gathered together.
1: Ilanti panditulu mana andhra pradesh lo ledu ra annaru.
0: Such an eminent scholar is not then andhra pradesh.
1: Athane venta oka koduku ostunnadu.
0: He has had a son also.
1: ఈ కొడుకు ఈ పండితులు చాలా గొప్ప గొప్ప వారు మహా విద్వాంసులు అనుకున్నారు.
0: దే థాట్ దట్ ద స్కాలర్ అండ్ హిస్ సన్ వర్ గ్రేట్ పీపుల్.
1: ప్రతి దినం ఒక్కొక్క పండితుని ఇంటికి భోజనానికి పిలిచేటువంటి వారు.
0: దీస్ టూ వర్ ఇన్వైటెడ్ అట్ ఎవరీ హోమ్.
1: భోజనం చేసేటువంటి వారు.
0: దే యూజ్డ్ టు ఈట్.
1: అందరికీ అంత గొప్పవారిని మీరెవరు, ఏ కులస్తులు, ఏ జగ, ఏ తెగ అని అడగడానికి భయం వేసేటువంటిది.
0: ద బ్రాహ్మిన్స్ హ్యాడ్ నో కరేజ్ టు ఆస్క్ అబౌట్ హిస్ కాస్ట్ అండ్ హిస్
1: గోత్రాలు సూత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అడగడానికి కొంచెం భయపడేటువంటి వారు.
0: దే వర్ ఫ్రైటెన్డ్ టు ఆస్క్ అబౌట్ ద గోత్ర అండ్ ద లీనియేజ్.
1: ఒక గొప్ప పండితుడు ఇంటిలో వచ్చి
0: ద టూ వెంట
1: మనము అతన్ని మన ఇంటికి భోజనానికి పిలిచాలనే అని భార్యతో చెప్పాడు.
0: అనదర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు ఇన్వైట్ దీస్ టూ.
1: కానీ మనకు ఒక బిడ్డ ఉంటుండాలి.
0: వీ హ్యావ్ ఎ డాటర్.
1: ఆ పండితుడికి ఒక కొడుకు ఉంటున్నాడు.
0: అండ్ హీ హస్ ఎ సన్.
1: అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే మనం ఎంత అదృష్టవంతులమో.
0: హీ సన్ అండ్ అవర్ డాటర్ ఆర్ మ్యారీడ్ టు
1: ఈ సంబంధాన్ని మనం ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాడు.
0: కనెక్ట్ అవర్ సెల్స్. హీ సెట్ టు హిస్ వైఫ్.
1: కానీ గోత్రం మనకు సరిగా ఉంటాదో లేదో.
0: బట్ వాట్ అబౌట్ ద గోత్ర?
1: గోత్రం మనకు సరిగా ఉంటాదో లేదో.
0: లీనియేజ్
1: అని ఈ విధంగా సందేహిస్తూ వచ్చారు.
0: దే వర్ డౌట్ఫుల్ టు ఆస్క్ హిమ్.
1: వారే చెప్పింది.
0: వైఫ్ టోల్డ్ హిమ్
1: మీరు ఊరుకో ఉండండి, నేను అన్ని కనుక్కుంటానని.
0: హీ కీప్ క్వైట్, ఐ విల్ డూ ఎవ్రీథింగ్. హీ సెడ్
1: చక్కగా బొబ్బట్లు చేసింది.
0: They prepared obbattus.
1: ఈ ఒబ్బట్లంతా కూడా చక్కగా మంచి నెయ్యి వేసి
0: దే కెప్ట్
1: ఆ పండితుడి ఇంటికి వచ్చేటప్పటికి చక్కగా వడ్డించింది ఆకుల్లో.
0: She actually prepared the food and gave it to him.
1: Obbattu nei tinte tamo kuda ekkuvaipothundi.
0: When you eat obbattlu
1: and tea,
0: you will become very drowsy.
1: Swami, meer vishranti teeskochunu mana intilone parupu vesi pettamo pandukondi annaru.
0: They asked him to, she asked him to sleep.
1: Ayana pandukunnadu.
0: He slept.
1: పండుకునేటప్పటికి చక్కగా గొరక తీసి నిద్రపోతున్నాడు.
0: He was snoring terribly.
1: ఒక గరటి కాల్చింది ఈ ఇల్లాలు.
0: She actually heated a rod.
1: ఆ అరికాలి పైన వాత పెట్టింది.
0: And then she kept it on the leg.
1: వాత పెట్టేటప్పటికి
0: when she scorched him like that,
1: అతనికి అసహజంగా
0: unknowingly
1: సహజమైనటువంటి స్థితి లోపల
0: unknowingly
1: ఉన్నటువంటి భావం వెలుగుచ్చింది.
0: The feeling came spontaneously.
1: ఆ కాలం తట్టి అల్లా.
0: He said Allah.
1: ఒరే ఇతను మహమ్మడన్ రా అనుకున్నారు అప్పుడు.
0: దెన్ అండర్స్టూడ్ హి వాజ్ ఎ మహమ్మడన్.
1: చూసారా, కల్పితమైనటువంటి దానిలో వచ్చేటువంటిది ఒకటి, సహజమైనటువంటి దానిలో వచ్చేటువంటిది సహజమే సత్యము.
0: దిస్ ఇస్ ద వరల్డ్ డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ అండ్ అన్నాచురల్.
1: కనుక మనలో నుంచి సహజమైనటువంటిది రావాలంటే దైవత్వమే.
0: డివినిటీ ఇస్ న్యాచురల్ టు
1: మ్యాన్. ఎస్ నో అనేటువంటిది కల్పితం లే.
0: ఎస్ అండ్ నో ఆర్టిఫిషియల్.
1: కనుక ఈనాడు కల్పితం లోపల మన జీవితాన్ని అంతా కూడా కల్మషం చేస్తున్నాము. స్వభావం పైన
0: ఇన్నేట్ నేచర్
1: ఆధారపడాలి.
0: డిపెండ్ ఆన్ ద ఇన్నేట్ నేచర్.
1: అది దైవత్వము.
0: అండ్ ఇన్నేట్ నేచర్ ఇస్ గాడ్.
1: స్వభావము ఆత్మభావమే స్వభావము.
0: స్వభావ ఇట్ ఈస్ కాల్డ్ ఆత్మిక్ ఫీలింగ్.
1: ఆత్మభావంతో కూడా అంటే ఆధ్యాత్మికం అత్యవసరము.
0: ఫర్ ఆత్మిక్ ఫీలింగ్ స్పిరిచువల్.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ స్పిరిచువాలిటీ?
1: జపమో ధ్యానమో యోగమో తపమో ఇవంతే కాదు ఆధ్యాత్మికము.
0: పెనెన్స్ అండ్ మెడిటేషన్.
1: ఆధ్యాత్మికం అనగా మానవుని అందు శేషించి ఉండినటువంటి ఈ యొక్క పశు లక్షణాన్ని వదిలిపెట్టి దివ్య లక్షణాన్ని అభివృద్ధి పరచుకోవటమే.
0: ఎక్స్టెన్షన్ ఆఫ్ ది యానిమల్ క్వాలిటీస్ ఇస్ కాల్డ్ స్పిరిచువాలిటీ.
1: కనుక మీరందరికీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వారు
0: Those people who entered
1: మనలో ఉన్నటువంటి పశుత్వాన్ని దూరం చేసుకోవాలి,
0: డిస్టెన్స్
1: దివ్యత్వాన్ని పెంచుకోవాలి,
0: అండ్
1: అది నిజమైన ఆధ్యాత్మిక.
0: ఫాస్ట్ ద డివినిటీ ఇన్ యూ.
1: ఎన్ని దినములు మనం సాధన చేస్తున్నప్పటికీ
0: వాట్ ఆర్ మేబీ
1: మనలో ఉన్నటువంటి పశు లక్షణాలు మనం పోవటం లేదు.
0: యానిమల్ ఇన్స్టింక్ట్
1: ఆధ్యాత్మిక వ్యక్తం అవుతుంది.
0: ఆర్ నాట్ గాన్.
1: తరుణం దూషించటము,
0: తరుణం
1: నిందించటము,
0: తరుణ
1: ఆశాస్పదం గావించటము,
0: రిడిక్యూల్ దెం,
1: ఈ విధమైనటువంటి దాంట్లో ఉండటం చేత ఇది పశు లక్షణాలుగా ఉంటుంటాయి.
0: అండ్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యానిమల్ యాక్టివిటీస్.
1: అన్నిటి యందు దైవత్వం ఒకటి ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్ ఇన్నేట్ ఇన్ ఎవరీ వన్.
1: అందరి యందు ఈ అణుశక్తి ఉంటుండాలి.
0: అటామిక్ పవర్ ఇస్ దేర్.
1: అందరినీ మనం గౌరవించాలి.
0: రెవరెన్స్ ఎవరీవన్.
1: అందరినీ మనం ప్రేమించాలి.
0: లవ్ ఎవరీవన్.
1: మనం డ్యూటీ లోపల మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: అండ్ దట్ హౌ వి హావ్ టు చార్జ్ అవర్ డ్యూటీ.
1: ఇది మానవుని ప్రధానమైనటువంటి యొక్క ధర్మం.
0: అండ్ దట్ ఇస్ ద సుప్రీం డ్యూటీ ఆఫ్ మ్యాన్.
1: కనుక మీరు జపములు చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, భజన చేస్తున్నారు,
0: చేసినప్పటికీ
1: ఇవి కేవలం ఒక డిపార్ట్మెంట్ కు మాత్రమే చేరిపోతున్నాయి.
0: దీస్ గో టు డిపార్ట్మెంటల్ హెడ్స్ ఓన్లీ.
1: కాదు, డైరెక్ట్ గా దైవానికి చేరేటట్టుగా.
0: దే మస్ట్ గో స్ట్రెయిట్ టు గాడ్.
1: అది ఏ శరణాగతి.
0: అండ్ దట్ ఈస్ సరెండర్.
1: ఇది గావించినటువంటి వాడే లక్ష్మణుడు.
0: లక్ష్మణ వన్ హు

0: ఓ రామా, నా సర్వస్వము నీవే.
1: రామా, యు ఆర్ మైన్. ఎవ్రీథింగ్ ఆఫ్ మైన్ ఇస్ యువర్స్.
0: నేను నీ యొక్క శరణాగతిని.
1: ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ.
0: నీ చేతిలో పనిముట్టును.
1: ఐ యామ్ ఇన్స్ట్రుమెంట్.
0: నీ ఆజ్ఞకు సిద్ధమైనటువంటి వాడను.
1: ఐ ఓబే యువర్ కమాండ్.
0: నీ శరణాగతి చేశాడు.
1: అండ్ హి సరెండర్డ్ లైక్ దట్.
0: అరణ్యానికి వెళ్లిన తర్వాత,
1: వెన్ దే వెంట్ టు ద ఫారెస్ట్,
0: రాముడు అలసిపోయి,
1: రామ వాస్ టైర్డ్,
0: లక్ష్మణ ఒక పర్ణశాలను నియమించు అన్నాడు.
1: బిల్డ్ ఏ కాటేజ్, హి సెడ్.
0: ఎక్కడ నా అన్న అన్నాడు.
1: వేర్ బ్రదర్, ఐ షుడ్ బిల్డ్ ఏ
0: కాటేజ్. నీకు ఇష్టమొచ్చిన చోట ఒక పర్ణశాలను నియమించు అన్నాడు.
1: వేర్ ఎవర్ యు లైక్ యు బిల్డ్ ఏ కాటేజ్.
0: కూలిపోయాడు లక్ష్మణుడు.
1: హి ఫెల్ డౌన్ దేర్.
0: ఇంత కఠినమైనటువంటి మాటలు నేను వినవలసి వచ్చా కదా.
1: వై ఐ హర్డ్ సచ్ స్టర్న్ వర్డ్.
0: ఏ నా దురదృష్టము.
1: వై మై మిస్ఫార్చ్యూన్.
0: ఏ కర్మ ఫలము నాది.
1: వాట్ డిడ్ ఐ డూ టు డూ దిస్
0: అని విచారిస్తూ కూర్చున్నాడు.
1: హి లామెంటెడ్.
0: రాముడు దగ్గరికి వెళ్లి,
1: రామ వెంట్ టు హిమ్.
0: ఎందుకు నీవు ఇంత ఆపోహలు పడుతున్నావు?
1: వై డి మిస్ అండర్స్టాండ్
0: మీ. నేనేమి అనరాని మాటలు అనలేదే.
1: ఐ టోల్డ్ యు టు డూ ఇట్.
0: నీవెందుకు ఇంత అవస్థ పడుతున్నావు?
1: వై ఆర్ రిపెంటెంట్
0: అని అడిగేటప్పటికి చెప్పాడు.
1: వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ లక్ష్మణ,
0: నేను ఏనాడో శరణాగతిని అయిపోయినాను.
1: Long ago, I surrendered myself to you.
0: ఇష్టం వచ్చిన చోటు ఒక పర్ణశాల నియమించమన్నావు. అది అంతకంటే కఠినం కావాలనా?
1: యూ టాక్ అబౌట్ మై విల్లింగ్నెస్. దేర్ ఇస్ నో మై
0: విల్లింగ్నెస్.
1: I don't have will of my own.
0: ఇష్టమే ఉంటుంటే ఇంక శరణాగతికి అర్థమే ఉంటుంది.
1: When I have will of my own, very surrender.
0: ఏ ఇష్టము లేదు.
1: I don't have any will.
0: ఇష్టమే నా ఇష్టం.
1: Your will is my will.
0: అప్పుడు ఈ సత్యాన్ని గుర్తించి రాముడు,
1: రామ రియలైజ్ ద ట్రూత్.
0: నువ్వు బాధపడకు. ఈ స్థానంలో నీవు పర్ణశాలని.
1: డోంట్ బి పెయిన్ లక్ష్మణ ఆన్ దిస్
0: స్పాట్. సూక్ష్మమైనటువంటి వాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ వాస్ సో సటిల్ మైండెడ్.
0: కనుకనే
1: దట్స్ వై
0: త్యాగరాజు కూడా ఒకనాడు చెప్పాడు.
1: త్యాగరాజు
0: ఈ కష్టములను భరించుకోలేక, బాధలను సహించుకోలేక, రామును నిందిస్తూ వచ్చాడు.
1: హీ స్కోల్డెడ్ రామ.
0: నేను సర్వము నా రాముడే అని చెప్పి నన్ను విశ్వసించాను.
1: ఐ గేవ్ ఎవ్రీథింగ్ టు యూ రామ.
0: కానీ రామ,
1: రామాని
0: నన్ను బాధల నుంచి తప్పించలేకపోయావు కదా.
1: యూ కుడ్ నాట్ టేక్ మీ అవే ఫ్రమ్ డిస్ట్రెస్ అండ్
0: నాలో భక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ డివోషన్.
0: నీలో శక్తి లేదా?
1: ఆర్ యూ డోంట్ హ్యావ్ పవర్.
0: దీన్ని ఏదో ఒకటి నిర్ణయం చేసుకోవాలి అని.
1: డిసైడ్ దేర్ ఆన్, హి సెడ్
0: అన్నాడు. కొంతవరకు నీలో శక్తి లేకపోవడం చేతనే నా బాధలు తీర్చలేకపోతున్నావు అన్నాడు.
1: రామా, సిన్స్ యూ ఆర్ పవర్లెస్, యూఆర్ నాట్ ఏబుల్ టు రిలీవ్ మీ ఆఫ్ మై పెయిన్.
0: తర్వాత యోచించుకున్నాడు.
1: హి రీజన్డ్ వెల్.
0: ఇది నా దోషమే.
1: క్షేమాన్ మీ, ఇట్ ఇస్ మై మిస్టేక్.
0: శక్తి లేకపోతే,
1: ఇఫ్ యూ హ్యావ్ నో పవర్,

0: బాధపడ్డాడు. స్వామి నీ శక్తి ఎంత గొప్పదో, నీ శక్తియే లేకపోతే లక్ష్మీదేవి వల్లచునా ప్రపంచమంతా లక్ష్మీ లక్ష్మీ లక్ష్మీ అని ఆమె వెంటబడిపోతుంటే ఆమె నీ వెంటబడిపోతుండాలి.
1: గాడ్ ఇస్ లక్ష్మీ విచ్ ఇస్ మచ్ మచ్ సాఫ్ట్ ఆఫ్టర్ ఇస్ ఆఫ్టర్ యూ.
0: నీలో శక్తి లేకపోతే ఆమె నీ వెంట వస్తుందా?
1: హడ్ బిన్ పవర్లెస్ షీ వుడ్ లవ్ యూ.
0: లక్ష్మణుండు కొలచునా
1: వుడ్ లక్ష్మణ వర్షిప్ యూ.
0: సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి ప్రొక్కునా
1: వుడ్ ద సటిల్ మైండెడ్ భరత
0: రామ శక్తి ఎంతో గొప్పరా.
1: మోస్ట్ ఇమెన్స్ ఇస్ అవర్ పవర్ రామ.
0: ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇండిస్క్రైబుల్ రామ.
0: అదే విధంగానే సాయి శక్తి ఎట్టిది అని ఇప్పుడు ఎవరు చెప్పగలరు? అర్జెంటీనా నుంచి పిలిచిస్తున్నారా? ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారా? వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళ, మేధావులు ఏ శక్తి లేనటువంటి వాళ్ళ, ఏ విధమైన ధర కనుక వస్తువాదనాలు లేనటువంటి వీళ్ళందరూ రావడంలో ఏమి దీని యొక్క అర్థము?
1: హూ కెన్ మెజర్ ద గ్లోరీ ఆఫ్ సాయి అండ్ ద పవర్.
0: ఇందులో ఈ శక్తి లేకపోతే వీళ్ళందరినీ ఎవరు ఆహ్వానం చేస్తున్నారు?
1: హాస్ దేర్ బీన్ నో పవర్? వై దీస్ పీపుల్ కమ్ టు మీ? వై దే కమ్?
0: ఈ ఒక్క దాంట్లో స్వామి యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: రియలైజింగ్ స్వామీస్ ప్రిన్సిపుల్ దే కమ్. రియలైజ్ దిస్ ఆల్ ఆఫ్ యూ.
0: కనుక దైవత్వం అనేటువంటి దాన్ని గుర్తించాలనుకుంటే మనం ఎంతో పెద్ద శాస్త్రాలు చదవనక్కర్లేదు.
1: నీడ్ నాట్ రీడ్ స్క్రిప్చర్స్ టు అండర్స్టాండ్ గాడ్. ఉపనిషత్తులు
0: పఠించనక్కర్లేదు.
1: నీడ్ నాట్ రీడ్ ద ఉపనిషత్స్.
0: ఒక్క దృశ్య కల్పితమైనటువంటి దీంట్లోనే మనం అర్థం చేసుకోవాలి.
1: ఇన్ వన్ థింగ్ యూ కెన్ అండర్స్టాండ్.
0: కనుక దైవత్వం అనేటువంటిది
1: డివినిటీ
0: అట్టి దీన్ని ఎవరు కూడా నువ్వు వర్ణించడానికి వీలు
1: కెనాట్ బి డిస్క్రైబ్ బై ఎనీబడీ.
0: అది వర్ణనాతీతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఇండిస్క్రైబుల్.
0: అటువంటి దైవత్వాన్ని నమ్మి మన కష్టములు ఎందుకు అని, సుఖములు ఎందుకు అని, దుఃఖములు ఎందుకు అని దైవ విశ్వాసాన్ని కోల్పోకుండా
1: ఇన్ పెయిన్ అండ్ ప్లెజర్ వి షుడ్ నాట్ లూజ్ ఫెయిత్.
0: మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: వి మస్ట్ బి నియర్ హిమ్.
0: అది ఏ చెప్పాను అప్పుడప్పుడు.
1: ఐ టోల్డ్ యూ ఆఫ్టెన్
0: పట్టినా పట్టేదో పట్టనే పట్టితివి, పట్టిన గిడ దాకా అట్టే ఉండు.
1: హావింగ్ గ్రాస్ వాట్ ఆట్ టు బి గ్రాస్ డోంట్ లీవ్ ఇట్ టిల్ యూ విన్.
0: కోరినదేదియో కోరనే కోరితిని కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: Having desired what ought to be desired, don't leave it till you win.
0: Adiginadeyo adagane adigi teri adiginadiraka viduvakundu.
1: Having asked what ought to be asked,
0: adiginadeyo talachane dalchitivi talupu teeriduraka povakundu.
1: Having thought what ought to be thought, don't leave it till you win.
0: Poru padaleka thanaina provavaliyu.
1: He must help you.
0: Vadalu teriyaka neevaina adugavaliyu.
1: Or you must ask him.
0: Antiye kaani tirigipovuta bhaktula deeksha kaadu.
1: You should not retrace your steps. Don't retrieve.
0: తానైనా అనుగ్రహించాలి.
1: యూ మస్ట్ గ్రేస్ యూ.
0: నీవైనా దేహాన్ని మర్చిపోవాలి.
1: ఈ
0: రెండూ జరిగేంత వరకు వదలకూడదు.
1: టిల్ యూ గెట్ గ్రేస్ డోంట్ గివ్ అప్.
0: కానీ ఈనాడు అట్టి డిటర్మినేషన్ లేకుండా ఉంటుండాలి. ప్రతిజ్ఞలు లేకుండా ఉంటుండాలి. పార్ట్ టైం డివోషన్ గా జరిగిపోతుంటుండాలి. కనుక నేను పార్ట్ టైం శాలరీని ఇస్తున్నారు.
1: Since you have part-time devotion, you will get part-time reward. Part-time
0: worker ki full pay ekistaru.
1: Can a part-time worker can get a full-time reward?
0: Full-time work chahi, full-time salary.
1: Full-time devotion and full-time grace. Not only that.
0: Inka vaadiki pension, ugishanu, anni vidhanu istuntuntaru.
1: Your pension, gratuity, other things are also given.
0: Alanti daivatvanni manamu, chakkaga manamu, drudamainatti vishwasamto pattali.
1: That great God must be worshipped with deep faith. అది
0: పట్టడానికి ఈ వయసు విద్యార్థులు ఈ వయసు చాలా ఉన్నతమైనటువంటి
1: ఎవరి యూత్ ఎవర్ టైమ్
0: ఎలాంటి దానికి మనం ఏమాత్రం కూడా చెలించకూడదు.
1: డోంట్ బి వెవరింగ్.
0: చెలించని దృష్టిని భ్రమించని మనసును మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: అన్ వెవరింగ్ అన్ ఫ్లెంచింగ్ ఫెయిత్ అండ్ లుక్ యూ షుడ్ కల్టివేట్.
0: ఈ ఫెయిత్ ఉండినప్పుడే
1: when you have firm faith,
0: నీకు తగినటువంటి ఒక శక్తి నీకు లభిస్తుంది.
1: You will be empowered.
0: రాత్రంతా భజన చేశారు.
1: Night long he chanted.
0: కేవలం ఇది అఖండ భజన్ అనుకుంటున్నాము.
1: విసే అఖండ భజన్
0: కాదు, ఇది ఖండ భజన.
1: ఇట్ ఇస్ ఓన్లీ డివైడెడ్ భజన్.
0: ఖండ భజన,
1: ఖండ భజన్
0: అనగా ఒక పార్ట్,
1: ఓన్లీ పార్ట్ టైం భజన్.
0: అఖండం కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ఫుల్ టైం.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి వచ్చి చేరినటువంటిదే ఫుల్ సర్కిల్.
1: ద వన్ దట్ కమ్స్ బ్యాక్ టు ద
0: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే.
1: That is full. This is full.
0: కాని ఇక్కడ ప్రారంభమైపోయి ఇక్కడి నుంచి పోతే మధ్యలో పెద్ద లోయ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ షార్ట్ టైమ్ ఇంటర్వెల్.
0: అది సెమీ సర్కిల్.
1: అండ్ దట్ ఇస్ సెమీ సర్కిల్.
0: పార్ట్ టైం డివోషన్.
1: ఇట్ ఇస్ ఓన్లీ పార్ట్ టైం డివోషన్.
0: కాబట్టి ఫుల్ టైం కావాలి మనము.
1: వి మస్ట్ హావ్ ఫుల్ టైం డివోషన్.
0: పూర్ణమద పూర్ణమిదం.
1: Full, it should be perfect.
0: Nirantaramu sarvada sarvakaleshu sarvatra harichintanam.
1: In all times and in all places.
0: Ye painaina chesko nee bhagavat karyamga bhavinchu.
1: Whatever you do,
0: ye maatalaina maatadu bhagavat maatalga bhavinchu.
1: Every
0: నీ ఆఫీసులో నువ్వు చేసుకో, ఇది భగవత్ పనులుగా నీవు భావించు.
1: ఎవరి వర్క్ ఇస్ డివైన్.
0: నీ వ్యాపారంలో నీవు మునుగు, ఇది భగవత్ వ్యాపారంగా భావించు.
1: మేక్ బిజినెస్ డివైన్.
0: అన్నింటి ఎందుకు నువ్వు భగవత్ భావం పెట్టుకోవాలి.
1: డివినైజ్ ఎవ్రీథింగ్.
0: అది ఏ అఖండ భజన.
1: అండ్ దట్ ఈస్ కాల్డ్ అఖండ భజన్.
0: ఇలాంటి నిరంతరం కూడాను సమయం చిక్కినప్పుడంతా కూడాను దైవ చింతన చేయడానికి ప్రారంభించండి.
1: Whenever there is time, think of
0: దైవాన్ని మర్చితే ఇంక జగత్తులో మనకు ఏది లేదు.
1: If you leave
0: సర్వము దైవమే,
1: everything is God.
0: నీవు దైవమే,
1: you are God.
0: ఇలాంటి స్థితిని నీవు సంపాదించుకోవడానికి
1: that supreme status you strive for.
2: భజన బినా సుఖ శాంతి నహీ.

हरि भजन दिनाथ सुहासिनहि हरि भजन दिनाथ

0: into 3 times. That's the right answer. 5 points goes to Raga team. Let's have a quick glance towards the scoreboard, and we have the scores are like this. This is the end of the first episode. Let's have a quick glance towards the scoreboard, and here we are.
1: We have Raga team leading with 72 points, followed by Bhava team, 62 points. Shruti comes next with 42 points. Last but not the least, Tala with 37.
0: Thank you.
2: So dear listeners, that was the Radio Sai Bhajan Antakshari session. And this is the first episode you heard. This is another episode, very interesting episode, and that's coming up in the future episodes of Radio Sai Bhajan Classroom. We hope you enjoyed this special session. Please do send us your feedback. As always, you can write to listener@radiosai.org. Thank you so much. Saram.
3: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 28th July 2016 as part of Thursday Live from Prashanthi Nilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagawan Sri Satya Sai Baba.
5: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक
6: 3 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
7: भूमिका। श्रीमद् भगवद गीता की प्रवचन श्रृंखला के इस द्वितीय प्रवचन में भगवान बाबा गीता के एक श्लोक अहम त्वा सर्व पापेभ्यो मोक्षिष्यामि माशुचह का विस्तार से विश्लेषण करते हैं। श्री कृष्ण के वचनों को उद्धृत करते हुए स्वामी कहते हैं कि जो व्यक्ति भगवान की शरण में आकर उनके प्रति पूर्ण आस्था रखता है, ऐसे व्यक्ति के समस्त पापों का परिहार हो जाता है। यही निष्ठापूर्ण भक्ति की उत्कृष्टता है। भगवान जो तीन कालों, गुणों और अवस्थाओं से परे हैं, उसकी महानता को जान पाना सामान्य अल्पज्ञ भक्तों के लिए असंभव है। परंतु जो भक्त अपने समस्त कर्मों को भगवान के कर्म मानकर कर्तव्य पालन करता है, उसके लिए भगवान सुलभ प्राप्य हैं। इस द्वितीय प्रवचन में स्वामी इन्हीं तथ्यों का विश्लेषण अत्यंत सरल उदाहरणों के माध्यम से करते हुए युवाओं में गीता के प्रति श्रद्धा की भावना जागृत करते हैं।
8: अहम् त्वा सर्व पापेभ्यो मोक्षयिष्यामि माशुचः। ये मानवुडु नन्नु शरणागति नुंडि नन्नु आश्रयिंचि उंडिनु अट्टिवानि सकल पापमुलनु पारद्रोलि ब्रह्मप्राप्तिनि अंदिंतुनु अनि गीताचार्युडु चेप्पिनटुवंटि वाक्यं। मुक्तुलैन वारु ఈ స్తుతి పదమును హృదయం నందుంచుకొని తమ యొక్క భక్తి ప్రపత్తులను అభివృద్ధిగా ఉంచుకుంటూ తగిన ప్రయత్నం చేయాలి।
7: అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మాశుచః। గీతాచార్య ने कहा, जो मेरा आश्रय ग्रहण कर मेरी शरण में आएगा, मैं उसके सारे पापों को दूर कर उसे ब्रह्म पद की प्राप्ति कराऊंगा। जो मोक्ष पाने के इच्छुक हैं उन्हें इस वाक्य को अपने हृदय में सुरक्षित कर पूर्ण भक्ति एवं प्रपत्ति की भावनाओं को बढ़ाने के प्रयत्न करने चाहिए।
8: भगवंत शक्ति अनंतमैनటువంటి మానవుని యొక్క శక్తి అల్పమైనటువంటిది అనంతములైన ఈ భూమండలమునందు అనేక విధులైనటువంటి యొక్క దృశ్య కల్పితమైనటువంటి ఈ ప్రపంచములో అనేక గోళములు మనకు గోచరమవుతుండాలి. దీనిని భూతాకాశం అని కూడా చెప్పబడుతూ వచ్చింది. ఈ స్థూల జగత్తునందు సమస్త మండలం కూడా చేరి ఉండటం చేత ఇది బ్రహ్మాండమని కూడా పిలువబడుతూ వచ్చింది. ఈ భూతాకాశం అనేటువంటిది భగవంతుని యొక్క శక్తిలో ఒక అంశము మాత్రమే. ఈ మండలం అంతా కూడాను భగవంతుని యొక్క పాదము చే ఆవరింపబడినటువంటి కనుక భగవంతుని యొక్క ఘనత్వమును మనము భగవంతుని యొక్క విశ్వస్వరూపమును గుర్తించటము అసాధ్యము.
7: भगवान की शक्ति अनंत है, मानव की शक्ति अल्प है। इस दृश्य कल्पित भूमंडल से देखने पर इस अनंत आकाश में अनेक ग्रह दीख पड़ रहे हैं, इसे ही भूताकाश कहते हैं। इस स्थूल जगत में सभी मंडलों के होने के कारण इसे ब्रह्मांड कहा गया है। यह भूताकाश ईश्वर की शक्ति में एक अंश मात्र है। यह समस्त भूमंडल भगवान के एक चरण से ढक दिया गया, अतः भगवान के अनंत और विश्व रूप को पहचान पाना असंभव है।
8: वेद नंदुकुण अत्यधिष्ठ दशांगुण मनार अनग भगवंत ब्रह्मांडमंता निंदिनप्पटिकी इंका पद इंचुलु अधिकंगाने उंटुन्नाडु ब्रह्मांडमुनकु अनि दीनि योक्क अर्थम इदि केवलमु భగవంతుని యొక్క ఘనస్వరూపాన్ని చాటే నిమిత్తమై ఈ విధంగా భక్తులు ప్రబోధించి ఉండవచ్చునే కాని భగవంతుడు లేని స్థానం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖము సర్వత శృతి మరొక సర్వమావృతిస్తుంది. ఎక్కడ చూసినప్పటికీ అండపిండ బ్రహ్మాండములందు కూడా తన యొక్క అణుస్వరూపుడే ఘనస్వరూపుడే ప్రకాశిస్తున్నాడనేటువంటి యొక్క తత్వాన్ని భక్తి యోగము ప్రబోధిస్తూ వచ్చింది.
7: वेदों में अत्यतिष्ठत दशांगुलम कहा गया है। इसका अर्थ ईश्वर समस्त ब्रह्मांड में व्याप्त होकर उससे 10 अंगुल अधिक व्याप्त है। ईश्वर के अनंत स्वरूप का वर्णन करने के लिए भक्तों ने ऐसा वर्णन किया होगा, परंतु यथार्थ में कहीं ऐसी जगह ही नहीं है जहां ईश्वर न हो। भक्ति योग यह उपदेश देता है कि ईश्वर इस समस्त अंड पिंड ब्रह्मांड में अणुस्वरूप और घन स्वरूप में व्याप्त है।
8: कनुक मोट्टमोट ई विश्वम योक्क तत्वानि मनं गुर्तिंचडानिकि प्रयत्निंचालि. लक्षणमैन दूरं नुंडुन्नटुवंटि चंद्रमंडलं कानी कोटमैन दूरं नुंडुन्नटुवंटि सूर्यमंडलं कानी कोटानु कोट दूरं नुंडुन्नटुवंटि योक्क नक्षत्रमंडलं कानी ఈ సమస్త మండలము కూడా చేరినటువంటి యొక్క మండలమును దీనిని భూమండలము అన్నారు. దీనిని భూతాకాశం అని కూడా పిలుస్తూ వచ్చారు. ఇది స్థూల స్వరూపమునకు సంబంధించినటువంటిది. ఇంత పెద్ద భూతాకాశము అగమ్య గోచరమైనటువంటిది, అప్రమాణమైనటువంటిది, అపురూపమైనటువంటి యొక్క భూమండలము చిత్తాకాశములో ఎక్కడో ఒక భాగంగా చిన్నదిగా కనిపిస్తూ వస్తుండదు. ఈ చిత్తాకాశమే సూక్ష్మమైనటువంటి మనో ఆకాశం, సూక్ష్మమైనటువంటిది. ఈ ఆకాశములో ఈ భూతాకాశము ఎక్కడో అణుమాత్రంగా ఉండినట్టుగా కనిపిస్తుంది.
7: అత సబ్సే పహలే విశ్వకే తత్వకు సమజ్నే కా ప్రయత్న కర్నా చాహియే. లాఖో మీల్ కి దూరీ పర్ స్థిత్ చంద్రమండల్, करोड़ों मील की दूरी पर स्थित सूर्यमंडल, असंख्य करोड़ों मील की दूरी पर स्थित तारामंडल, सभी मंडलों से युक्त इस मंडल को ही भूमंडल कहा गया। इसे ही भूताकाश कहा गया है। यह स्थूल स्वरूप है। इतना बड़ा भूताकाश अनंत अगोचर और माप से परे है। अत्यंत अद्भुत यह भूमंडल चित्ताकाश का एक छोटा सा अंश है। यह चित्ताकाश ही अत्यंत सूक्ष्म मनोआकाश है। यह अत्यंत सूक्ष्म है, इसमें भूताकाश एक अणु के बराबर है।
8: महास्वरूपाल धरी चित्ताकाशम చిదాకాశమునందు అణుమాత్రంగా రూపొందుతూ ఉంటుండాలి. ఈ చిదాకాశమే కారణస్వరూపమైనటువంటిది. భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం మూడింటి యొక్క స్వరూప స్వభావాన్ని వర్ణాతీతమైనటువంటి. కనుకనే వేదం కూడా ఎదో వాచ నిరత్తంటే అప్రాప్య మనసాకహ, మనస్సుతో వర్ణించడానికి కానీ వాక్కుతో నిన్ను స్మరించడానికి కానీ సాధ్యం కాదు. ఇలాంటి యొక్క భగవతత్వాన్ని నీవు ఏ రీతిగా గుర్తించగలవు అని ప్రశ్నిస్తూ వచ్చింది. భూతాకాశం స్థూలం, చిత్తాకాశం సూక్ష్మం, చిదాకాశం కారణం. ఈ మూడు ఆకాశములకు ఆవరణ ఉన్నటువంటి యొక్క భగవతత్వమునే గుర్తించడానికి ప్రయత్నించాలి. దీనిని మహాకారణ స్వరూపము అన్నారు.
7: మహాస్వరూప్ కు ధారణ కియా హువా యహ చిత్తాకాశ చిదాకాశ మే ఏక్ అణు కే సమాన్ హై. यह चिदाकाश ही कारण स्वरूप है, अतः भूताकाश, चित्ताकाश और चिदाकाश इन तीनों के स्वरूप और स्वभाव वर्णन के परे हैं। इसीलिए वेद ने कहा, यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह, अतः मन से और वाणी से इसका वर्णन करना असंभव है। ऐसे ईश्वरीय तत्व को तुम कैसे पहचान सकोगे? भूताकाश स्थूल है, चित्ताकाश सूक्ष्म है, चिदाकाश कारण है। इन तीनों से परे स्थित ईश्वरीय तत्व को जानने का प्रयत्न करना चाहिए। इसे ही महाकारण स्वरूप कहा गया है।
8: इति अगम्यम अगाधमैनटुवंटि ओक स्वरूप स्वभावान्नि सामान्यमैनटुवंटि मानवुलु गुर्तिंचडं असाध्यम्। इंत త్రిలోకములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి, త్రిగోణములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి, త్రికాలములకు అధిపతి అయినటువంటి భగవంతుణ్ణి అల్పజ్ఞమైనటువంటి యొక్క మానవత్వం గుర్తించడము ఇది అసాధ్యము. కనుకనే దీనికి సులభమైనటువంటి ఉపాయము భక్తి యోగములో ప్రబోధిస్తూ వచ్చింది. మద్భక్త కృతం ఇది మొట్టమొదటి. మత్పరం మద్భక్తం, మద్భక్త పరం మద్కర్మ పరం అనగా ఏంటి? అన్ని కర్మలు కూడాను నాకు సంబంధించినటువంటి వారిని ఆచరించు. ఏ కర్మలు చేసినప్పటికీ ఈ భూతాకాశములు అన్ని నాకు సంబంధించినటువంటివి. నాకంటే అన్యమైనటువంటి కర్మలు ఈ జగత్తులో కానరావు. కనుక నీవు ఏ కర్మలు చేసినప్పటికీ ఇవి నాకు సంబంధించినటువంటి కర్మలుగా నీ ఆచరించు అని మొట్టమొదట భక్తి యోగం బోధిస్తూ వచ్చింది.
7: ऐसे अनंत अगोचर और अर्थात तत्व के स्वरूप और स्वभाव को जानना सामान्य मानव के लिए असंभव है। तीनों लोकों के स्वामी इस ईश्वर को, तीनों गुणों के स्वामी इस ईश्वर को, तीनों कालों के स्वामी इस ईश्वर को इन अल्पज्ञ मानवों के लिए जान पाना असंभव है। भगवद गीता का उपदेश है कि इसके लिए सरल मार्ग भक्ति योग ही है। मत भक्त कृतम यह सबसे पहले है, मत परम, मत भक्तौ, मत भक्त परम, मत कर्म परम अर्थात सभी कर्मों को मेरे ही मानकर उनका आचरण करो। तुम जो भी कर्म करोगे इस भूताकाश में वे सब मुझसे ही संबंधित हैं। मुझसे अन्य कोई कर्म इस जगत में दिखाई नहीं पड़ेंगे। अतः तुम जो भी कर्म करोगे उन्हें मुझसे ही संबंधित मानकर करो, यही भक्ति योग का उपदेश है।
8: मत परम ना कोसम रुचि नी कोसम का रुचि చేస్తుండె నీవు నీవు నీవు అనుకుంటున్నావు. నీవు ఎవరు? నీ యందు అనుస్వరూపుడై ఆత్మస్వరూపుడై ప్రకాశించేటువంటిది నేనే. ఆత్మస్థానం నుంచే నేను నేను నేను అనేటువంటి పదము ఆవిర్భవిస్తూ వచ్చింది. కనుక నేను అనేటువంటి పదము ఈ దేహమునకు సంబంధించినటువంటిది కాదు, ఈ ఆత్మకు సంబంధించినటువంటిది. ఆత్మ యొక్క రియాక్షన్ ఆత్మ యొక్క రిఫ్లెక్షన్ ఆత్మ యొక్క రీసౌండ్ కనుకనే ఈ నేను అనేటువంటి పదము దేహంలోకి కానీ మనసులోకి కానీ బుద్ధిలోకి కానీ ఇంద్రియములకు కానీ సంబంధించినటువంటిది కాదు. దృష్టి దేహ మనోతత్వములకు అతీతమైనటువంటి యొక్క నేను అనేటువంటి యొక్క పదము ఆత్మకు సంబంధించినటువంటిది.
9: మత్పరం మేరే లియే హి తుమ్ కరో, తుమ్ జో కుచ్ కర్ రహే హో వహ్ స్వయం కే లియే నహీ. తుమ్ బార్ బార్ తుమ్ కహ్ రహే హో तो तुम कौन हो? अणुस्वरूप और आत्मस्वरूप के रूप में तुम में जो प्रकाशमान है वह मैं ही हूं. आत्मा के स्थान से ही मैं का शब्द उत्पन्न हो रहा है. अतः शब्द मैं का संबंध इस शरीर से नहीं है, यह आत्मा से संबंधित है. यह आत्मा की ही प्रतिक्रिया है, यह आत्मा का ही प्रतिबिंब है, आत्मा की ही प्रतिध्वनि है. अतः यह शब्द मैं न तो शरीर से, न मन से, न बुद्धि से और न ही इंद्रियों से संबंधित है. शरीर और मानसिकता से परे इस शब्द मैं का संबंध आत्मा से है.
8: आत्मतृप्ति निमित्त में आचरिस्तुन्नाव रहस्यानि गुर्तिंचुकोलेक ఏదో బాహ్యమైనటువంటి దేహమే నేను భావించి ఈ మాయలో మునిగి కేవలం నాది నేను నా వారు అనేటువంటి యొక్క ప్రాంతిలో నీవు కొట్టుకుని పోతున్నావు. కనుక ఏది చేసినప్పటికీ నా తృప్తి నిమిత్తమే నీవు చేస్తున్నావు, ఆ పదమే నీవు ఆచరిస్తున్నావు, నీవు నా ఏజెంట్గా నీవు ప్రవర్తిస్తున్నావు. కనుక ఇది మత్పరం, నా కోసమే నువ్వు ఆచరిస్తున్నావు. ఈ సత్యాన్ని నీవు గుర్తించుకో.
9: తుమ్ జో కుచ్ భీ కర్ రహే హో वह आत्मा की संतुष्टि के लिए कर रहे हो. इस रहस्य से अनभिज्ञ रहते हुए माया में डूबकर इस बाह्य शरीर को ही मैं मानकर मेरा मैं मेरे अपने कहते हुए भ्रम में बहे जा रहे हो. जो कुछ भी कर रहे हो मेरे ही संतुष्टि के लिए कर रहे हो, मेरे ही अधीन रहकर कर रहे हो. तुम मेरे एजेंट के रूप में काम कर रहे हो. मत परम मेरे लिए ही तुम आचरण कर रहे हो, इस सत्य को तुम याद रखो.
8: मत भक्त ఈ భక్తుడు అనేటువంటి దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ప్రధానంగా గుర్తించాలి. భక్తి అనేటువంటిది ప్రేమతత్వములకు ప్రతిబింబం. ఈ ప్రేమతత్వం అనేటువంటిది కేవలము ఆత్మస్థాయి నుండి ఆవిర్భవించేటువంటిది. ఆత్మకు ప్రతిఫలమే ప్రతి పేరే ఈ యొక్క ప్రేమ. అంతేకాని ప్రేమ అనేటువంటిది ఈ లౌకిక సంబంధమైనటువంటి దీనికి ఏమాత్రం సమన్వయం చేసినటువంటిది కాదు. కనుక ఈ ప్రేమతత్వం అనేటువంటి దానిని భక్తిపూర్వకంగా మనం భావిస్తూ వచ్చాం. ఏది చేసినప్పటికీ హృదయం నుండి రావాలి ఈ యొక్క ప్రేమతత్వం.
9: మద్భక్త శబ్ద భక్త మే నిహిత రహస్య కో విశేషత జాన్నా చాహియే. భక్తి ప్రేమ తత్వ కా ప్రతిబింబ హై. यह प्रेम तत्व आत्मा से उत्पन्न होता है. आत्मा के नाम और प्रतिफलन ही यह प्रेम है. प्रेम कदापि लौकिक नहीं है. अतः इस प्रेम तत्व को ही भक्ति के रूप में भावना कहते हैं. जो कुछ भी करते हैं वह प्रेम तत्व हृदय से निसृत होना चाहिए.
8: ఏం చెప్పినా అన్ని కూడా భగవత్పరమైనటువంటిగా మనం భావించుకుంటూ రావాలి. దీనినే సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అన్నారు. సర్వస్థ ఎందు నేను ఈ దేహ నిమిత్తమై ఆచరిస్తున్నానని నీవు గ్రహించవచ్చు. కానీ నిద్రావస్థ ఎందు ఎవరి నిమిత్తమై నీవు నిద్రపోతున్నావు? కేవలం నీ నిద్రావస్థ చేత దేహము కొంతవరకును విశ్రాంతిని పొందవచ్చు, మనస్సు శాంతిని అందుకోవచ్చు. ఈ శాంతి విశ్రాంతులు ఎవరి నిమిత్తం? కనుక ఇక్కడ ప్రేమ ఆత్మ అనేటువంటి నేను అనేటువంటి తత్వ నిమిత్తమై నీవిన్ని కర్మలు ఆచరిస్తున్నావు. కనుక మనం భోజనము కాని నిద్ర కాని ఆనందము కాని భోగభాగ్యములు కాని అన్ని కూడాను ఆత్మ నిమిత్తమై మనం ఆచరిస్తున్నాం.
9: తబ్ జో కుచ్ కియా జాయ్ విచారా జాయ్ కహా జాయ్ సబ్ ఈశ్వర్ కే అధీన్ హీ హోంగే. ఇసీ కో सर्व कर्म भगवत प्रीत्यर्थम कहा गया है. जागने की स्थिति में तुम भ्रमित हो सकते हो कि तुम देह के लिए कर रहे हो, परंतु निद्रा की स्थिति में तुम किसके लिए सो रहे हो? नींद के कारण तुम्हारा देह कुछ आराम पा सकता है, मन शांति प्राप्त कर सकता है। ये शांति और आराम किसके लिए हैं? यहां प्रेम और आत्मा के रूप में विद्यमान मैं के लिए इतने कर्म कर रहे हो। अतः भोजन, नींद, आनंद, सुख भोग इत्यादि हम आत्मा के लिए कर रहे हैं।
8: दीनि मैत्रेय की बोधिंचे समय लोपल तन भक्त अनेक विधमुलुगा दीनि योक्क सन्निहित संबंध बांधव्यानि निरूपिस्तू वच्चाडु। ఎవరి నిమిత్తమే నీవు ప్రేమిస్తున్నావు? నన్ను భార్య నిమిత్తమే భర్త భార్యను ప్రేమించటం లేదు, భర్త నిమిత్తమే భార్యను భర్త ప్రేమిస్తున్నాడు, తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలని మనం భావిస్తున్నాము, కాదు కాదు, తల్లి నిమిత్తమే తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తుండాలి, గురువు శిష్యుణ్ణి ప్రేమిస్తున్నాడు అన్నారు, శిష్యుడి నిమిత్తమై గురువు ప్రేమించడం లేదు, గురువు నిమిత్తమై గురువు శిష్యుణ్ణి ప్రేమిస్తున్నాడు. కానీ ఈ సాధన వర్గంలో కూడినటువంటి యొక్క మానవుల యొక్క తత్వము ఈ రీతిగా ఉంటుంటాడు. భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు, కేవలం భగవంతుని నిమిత్తం కాదు, భక్తుల నిమిత్తమై భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు. అయితే ఇక్కడ చిన్న రహస్యాన్ని మనం గుర్తించాలి. భగవంతుడు భక్తులను ప్రేమిస్తున్నాడు, కానీ ఈ విషయంలో విరుద్ధంగా ఉంటుండాలి. భగవంతుడు భగవంతుని నిమిత్తమై భక్తులను ప్రేమించడం లేదు, భక్తుల నిమిత్తమై భగవంతుని ప్రేమిస్తున్నాడు. కారణమేమనగా తనకు అవ్యక్తుడు, అతనికి ఏమి తన అనేటువంటి యొక్క పర అనేటువంటి భేదం లేదు. ఎక్కడ వ్యక్తిత్వం అనేటువంటిది స్వార్థం అనేటువంటిది ఒక తేరాడుకుంటారో ఆ స్థాయి ఎందు మాత్రమే ఇది స్వార్థం అనేటువంటిది నేను నువ్వు అనేటువంటి భావములు ఇక్కడ గోచరిస్తూ వస్తుంటాయి.
9: इसी तथ्य को पति अपनी पत्नी मैत्रेयी को अनेक प्रकार से समझा रहा है। तुम किसके लिए मुझसे प्रेम कर रही हो? पत्नी के लिए पति पत्नी से प्रेम नहीं कर रहा है, पति स्वयं के लिए पत्नी से प्रेम कर रहा है। हम विचारते हैं कि मां बेटे से प्रेम करती है, नहीं नहीं, मां स्वयं के लिए बेटे से प्रेम करती है। कहते हैं कि गुरु शिष्य से प्रेम करता है, शिष्य के लिए नहीं बल्कि गुरु स्वयं के लिए शिष्य से प्रेम कर रहा है। मानव का स्वभाव कुछ ऐसा ही होता है। भक्त भगवान से प्रेम करते हैं परंतु ईश्वर के लिए नहीं, केवल स्वयं के लिए भक्त भगवान से प्रेम कर रहे हैं। लेकिन यहां हमें एक छोटे से रहस्य को समझना है। भगवान भक्त से प्रेम कर रहा है, यहां की स्थिति उक्त नियम के विपरीत होती है। भगवान स्वयं के लिए नहीं बल्कि भक्तों के लिए भक्तों से प्रेम कर रहा है। इसका कारण भगवान अव्यक्त है, उसके लिए अपना पराया जैसे अंतर नहीं है। जहां व्यक्तित्व और सु स्वयं के लिए शिष्य से प्रेम कर रहा है, मानव का स्वभाव कुछ ऐसा ही होता है। भक्त भगवान से प्रेम करते हैं परंतु ईश्वर

0: इसका कारण भगवान अव्यक्त है, उसके लिए अपना पराया जैसे अंतर नहीं है। जहां व्यक्तित्व और स्वार्थ जैसे तत्व होते हैं, उस स्तर पर तुम और मैं जैसी भेद भावनाएं दिख पड़ती हैं। भगवान में अपना पराया जैसी भेद भावनाएं रत्ती भर भी नहीं है।
1: कंकर मत कर मकुटम, मत तप मत पर मत भक्त अनेक उनकी तत्व रू इन भक्तों को संबंधी उपासन वर्ग को एंतो तोडपड़े అయితే ఈ మానవుని యొక్క శక్తి సామర్థ్యములు అల్పమైనటువంటి అయినప్పుడు దీని యొక్క తత్వం మనం ఏ రీతిగా గుర్తించాలి? ఒక్క వ్యక్తికి ఏదో కొంత గాలి కావాలనుకుంటే ఒక ప్యాన్ చేతిలో పెట్టుకుని అన్ని విధాలా శ్రమపరిచే కూడాను కించిట్టేనా గాలి తనకు చోకటం లేదు. జుంజు మాంసమే వీచినప్పుడు సముద్రం కూడాను అలలుగా బయలుదేరి ఉప్పెని కూడాను బయలుదేరుతుంది. చెట్టు వేళ్ల వరకు కూడా కూలిపోతుంది. ఇంత పెద్ద గాలిగా వస్తుంది. ఇది ఎవరి శక్తి? మానవుడు వీచుకునేటువంటి యొక్క ఫ్యాన్ గాలి అల్పమైనటువంటిది. వీరి శక్తి చాలా తుచ్చమైనటువంటిది. కానీ భగవశక్తి హిందు మార్గము ఇది చాలా అఖండమైనటువంటిది. మానవుడు ఒక బావి నుండి నీరు తోరినప్పుడు లేక పంప్ సెట్లు పెట్టి కొట్టినప్పుడు ఏదో కొంతవరకు నీరు మాత్రమే వానికి ప్రాప్తిస్తుంది. కుంభవర్షమే కురిసినప్పుడు నదులు ఊర్లు కూడా ఏకమైపోతాయి. అది భగవశక్తి. ఈ పంప్ శక్తి మానవ శక్తి. ఒక గృహంలో మనకు వెలుతురు రావాలన్నా ఒక తైలపు గొట్టి దీపము లేక ఒక ఎలక్ట్రిక్ బల్బు మనం వేసుకుంటాము. ఆ యొక్క లైట్ తో మనం ఆ గృహమును మాత్రమే మనం సరిదిద్దుకుంటాము. కానీ సూర్యోదయమే అయిందంటే సర్వత్రా కూడా ప్రకాశము అడవి ఎందు, గుట్ట ఎందు, చెట్టు ఎందు, ఇంటి ఎందు సర్వత్రా కూడా ప్రకాశము ప్రసరిస్తూనే ఉంటుంటారు. ఇది దైవశక్తి. దీపము మానవుడి వ్యక్తిత్వం యొక్క శక్తి. ఇంత శక్తి కలిగినటువంటి అఖండ శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని ఈ అల్ప శక్తితో కూడినటువంటి మానవుడు ఏ రీతిగా చేరడానికి వీలవుతుంది?
0: మత్ కర్మ కృతం మత్ పరం మత్ భక్త, ये शब्द और तत्व भक्त से संबंधित हैं। ये उपासना में अत्यंत सहायक हैं। मानव की शक्ति और सामर्थ्य के अल्प होने पर इसके तत्व को कैसे पहचाना जा सकता है? हवा की अपेक्षा में एक व्यक्ति के हाथ में पंखा धरने मात्र से जरा सी भी हवा नहीं आ रही है। बवंडर के उठने पर समुद्र में ऊंची लहरें उठती हैं, बाढ़ सी आ जाती है, पेड़ जड़ से उखड़ जाते हैं, तेज हवा चलती है। यह किसकी शक्ति है? मानव के पंखा झलने पर जो हवा आती है वह अत्यंत अल्प है, इसकी शक्ति अत्यंत तुच्छ है। परंतु ईश्वर की शक्ति बवंडर के रूप में अत्यंत शक्तिशाली होकर बहती है। जब मानव कुएं से पानी निकालता है अथवा कोई पंप सेट लगाकर पानी खींचता है तो उसे थोड़ी सी मात्रा में पानी प्राप्त होता है, परंतु जब मूसलाधार वर्षा होती है तब नदियां और गांव सब एक हो जाते हैं। यह ईश्वरीय शक्ति है और यह पंप सेट मानव की शक्ति। घर में उजाला चाहने पर हम एक दिया जलाते हैं या बिजली का बल्ब जलाते हैं और उसी के प्रकाश में घर के काम निपटाते हैं। परंतु जब सूर्योदय होता है तब सर्वत्र प्रकाश फैल जाता है। जंगल में, चट्टानों पर, पेड़ों पर, घर में सर्वत्र प्रकाश फैलता है। यह दैवी शक्ति है और छोटा सा दिया मानव की शक्ति। ऐसी अनंत शक्ति संपन्न दिव्यता तक अल्प शक्ति युक्त मानव कैसे पहुंच सकता है?
1: दीनिके शरणागति यन्नार अहं त्वां सर्व पापेभ्यो मोक्षयिष्यामि माचुच अहं त्वां नेनु नी यొక్క दुःखमुलनु నీ యొక్క పాపములను పరిహారం చేసి నా స్థానమైనటువంటి యొక్క బ్రహ్మపదమును నీకు అందిస్తానన్నాడు. దీనికి చక్కని ఉదాహరణ సర్వ దృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంటే కూడాను భూతాకాశం. ఈ భూతాకాశం మనస్సు లోపల కేవలం సూక్ష్మాకాశంగా కూడాను చిత్తాకాశంగా రూపొందింది. ఈ సూక్ష్మరూపము ధరించినటువంటి యొక్క చిత్తాకాశములో చిరాకాశమైనటువంటి కారణతత్వం రూపొందుతూ వచ్చింది. ఈ కారణతత్వంలో అణుస్వరూపుడై ఆత్మస్వరూపుడైపోయి అణువురణీయానం ఆటోమయీయాన్ అనేటువంటి తత్వంతో ఈ కారణస్వరూపంలో లీనమై ఉంటున్నాడు దైవత్వం.

0: ఇది అఖండ విశ్వ స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి భక్తుడు తన హృదయాకాశములో బంధించి ఉంటున్నాడు.
1: ఇసీ కే లియే శరణాగతి కహా గయా హై. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా శుచః. భగవాన్ నే కహా, మే తుమ్హారే సభీ దుఃఖో ఔర్ పాపో కో దూర్ కర్ మేరా స్థాన్ జో బ్రహ్మపద్ హై ఉసే తుమ్హే దూంగా. ఇస్కే లియే ఎక్ అత్యంత సుందర ఉదాహరణ్, యహ సమస్త దృశ్య కల్పిత జగత్ భూతాకాశ హై. యహీ భూతాకాశ మన్ మే సూక్ష్మాకాశ హై జిసే చిత్తాకాశ కహా గయా హై. యహీ జబ్ ఔర్ భీ సూక్ష్మ రూప్ ధారణ కర్తా హై తో వహీ చిదాకాశ కే నామ్ సే కారణ తత్వ హోతా హై. ఇసీ కారణ తత్వ మే అణుస్వరూప్ ఆత్మస్వరూప్ హోకర్ అణోరణీయాన్ మహతో మహీయాన్ కే రూప్ మే విలీన్ హోకర్ ఈశ్వర్ విద్యమాన్ హై. ఐసే అనంత స్వరూప్ ఈశ్వర్ కో భక్త్ నే అప్నే హృదయాకాశ మే కైద్ కర్ రఖా.
0: దీనిని ఒకానొక సమయం లోపల నారదుడు నారాయణను సందర్శించడానికి వెళ్లాడు. అప్పుడు నారాయణుడు, నారద, నా యొక్క భూతాకాశం యొక్క రహస్యాన్ని గుర్తించావా అని ప్రశ్నించాడు. ఈ పంచభూతములు, పంచేంద్రియములు, పంచచుక్కులు, పంచ ప్రాణములు, ఈ పంచభూతములు కూడా ఏ రీతిగా ఉంటున్నాయి, ఇందులో ఏవి చాలా అధికమైన సృష్టిని అని ప్రశ్నించాడు. శబ్దస్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ అంతా కూడా ఉంటున్నాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇందులో ఏ యొక్క భూతము గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుండాలన్నాడు. అప్పుడు నారదుడు యోచించాడు, స్వామి భూమి చాలా గొప్పది అన్నాడు. ఎంత గొప్పది అని ప్రశ్నించాడు నారాయణుడు. ఇది చాలా తప్పు. మూడు భాగములు జలంతో నిండినటువంటిది ఇది. మూడు భాగములు జలంతో నిండినటువంటి భూమి అనేక విధములుగా ఒక్క భాగమే కనిపిస్తూ ఉంటుండాలి. చిన్న పెద్ద భూమిని నీరు మృంగి ఉంటుండాలి. కనుక మింగబడినటువంటిది గొప్పనా, మింగినటువంటిది గొప్పనా అన్నాడు. జలం గొప్పది స్వామి, మింగబడి మింగింది కనుక ఇది చాలా గొప్పది అన్నాడు. అయితే నారద, ఇంత గొప్పదైనటువంటి ఈ జలము అగస్త్యుడు ఒక్కతూరి అపోహం తీసుకున్నాడే, కాబట్టి అగస్త్యుడు గొప్పవాడా, జలం గొప్పదా అని. అవునవును, అగస్త్యుడే గొప్పవాడు స్వామి అన్నాడు. ఇంత గొప్ప అగస్త్యుడైనటువంటి వాడు ఆకాశంలో ఒక నక్షత్ర స్వరూపుడై ఉంటున్నాడు కనుక ఆకాశం గొప్పదా, అగస్త్యుడు గొప్పవాడా అన్నాడు. ఆకాశం గొప్పది, ఆకాశం గగనం శూన్యం, అనంతమైన ఆకాశం చాలా గొప్ప స్వామి అన్నాడు నారదుడు. భూమి ఆకాశము రెండు చేసేటువంటి దాన్ని భగవంతుడు ఒక్క పాదం క్రింద తీసుకున్నాడు కాబట్టి భగవంతుని పాదమే గొప్పగా ఉన్నప్పుడు భగవంతుని ఎంత గొప్పవాడో యోచించుకోమన్నాడు. అతని పాదమే అంత గొప్పదిగా ఉండేటప్పుడు అతని ఆకారం ఇంకెంత గొప్పది. ఇంత గొప్ప భగవంతుణ్ణి భక్తుడు హృదయమంతంలో బంధించినాడు కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా.
1: ఏక్ బార్ నారద్ నారాయణకే దర్శన్ కర్నే గయే. తబ్ నారాయణ్ నే నారద్ సే పూచా, నారద్ క్యా తుమ్నే మేరే భూతాకాశ కే రహస్య కో పహచానా? నారాయణ్ నే యహ భీ పూచా కి యే పంచభూత, పంచేంద్రియ, పంచ ప్రాణ సబ్ కైసే హై, ఇన్మే సే కౌన్ సే సర్వాధిక మహత్వపూర్ణ హై? యే తత్వ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఆది సే యుక్త హై. భూమి, జల్, అగ్ని, వాయు, ఆకాశ. నారాయణ్ నే పూచా కే ఇన్మే సే కౌన్ సా భూత మహాన్ రూప్ ధారణ కియే హువే హై. కుచ్ విచారనే కే బాద్ నారద్ నే కహా, స్వామి భూమి మహాన్ హై. నారాయణ్ నే పూచా కైసే మహాన్ హై? జల్ తీన్ భాగ్ హై ఔర్ ధర్తీ కా ఏక్ హీ భాగ్ దిఖాయీ పడ్ రహా హై. ఇత్నీ బడీ ధర్తీ కో జల్ నే నిగల్ లియా హై. నారాయణ్ నే పూచా, నిగల్నే వాలా మహాన్ హై యా జో నిగలా గయా హై వహ మహాన్ హై? నారద్ నే కహా, స్వామి జల్ మహాన్ హై క్యోంకి ఉస్నే ధర్తీ కో నిగల్ లియా హై. నారాయణ్ నే పూచా, నారద్ ఇత్నీ మహాన్ జల్ రాశి కో అగస్త్య నే ఏక్ ఘూంట్ మే నిగల్ లియా, ఫిర్ జల్ మహాన్ హై యా అగస్త్య మహాన్? నారద్ నే కహా, హాన్ హాన్ అగస్త్య హీ మహాన్ హై. నారాయణ్ నే కహా, ఇత్నా మహాన్ అగస్త్య ఏక్ తారే కే రూప్ మే ఆకాశ్ మే హై, ఫిర్ ఆకాశ్ మహాన్ హై యా అగస్త్య మహాన్ హై? నారద్ నే కహా, అనంత ఆకాశ్ హీ మహాన్ హై. నారాయణ్ నే కహా, ధర్తీ ఔర్ ఆకాశ్ కో భగవాన్ నే ఏక్ పైర్ కే తలే రఖ్ దియా, जब भगवान का पैर ही इतना महान है तो फिर विचारो कि वह भगवान और कितना महान होगा, उस भगवान का स्वरूप और कितना महान होगा। इतने महान भगवान को भक्त ने अपने हृदय में कैद कर लिया है, फिर भगवान महान है या भक्त?
0: కనుక భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాశము ఒక భక్తుని ఎందు మాత్రమే ఉంటుండాలి. బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినా కూడా ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు. అందులో భగవంతుని ప్రేమ పాశము చేత బంధింపబడతాడు. కనుకని భగవంతుని యొక్క ప్రేమ తత్వము అన్నింటికంటే గొప్పది అని ఈ యొక్క భక్తి మాత్రమందు చక్కగా వర్ణిస్తూ వచ్చింది. పెద్ద అనంతమైనటువంటి సముద్రంలో అనుమాత్రమైనటువంటి చుక్క, నీటి చుక్క మనం అర్థంలో ఉంచుకున్నప్పుడు ఈ నీటి చుక్క అల్పంగా గోచరిస్తుంది. కానీ ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది. కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కూడా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఇది ఏకత్వంగా పొందిపోతుంది. భక్తి ఏకత్వాన్ని చేర్చేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క మార్గమే భక్తి మార్గం.
1: भगवान को बंदी बना सकने का प्रेम पाश भक्त में ही है। बंदी बनाए जाने पर शक्ति चाहे जैसी भी क्यों न हो अपनी स्वतंत्रता खो देती है। ईश्वर भी प्रेम पाश से बंदी हो जाता है। अतः यह भक्ति मार्ग उपदेश देता है कि भगवान का प्रेम तत्व सबसे महान है। अनंत समुद्र से अणु के बराबर एक बूंद को जब हम अपनी हथेली पर रखते हैं तब वह हमें अत्यंत अल्प सा प्रतीत होता है, परंतु जब इस अल्प से प्रतीत होने वाली बूंद को समुद्र में मिला दिया जाता है तो वही अनंत रूप धारण करती है। मानव के अल्प तत्व को अनल्प ईश्वरीय तत्व से जोड़ने पर वही ब्रह्मवित ब्रह्मैव भवति में रूपायित होता है। एकता तक पहुंचाने का एकमात्र मार्ग भक्ति मार्ग है।
0: అఖండ స్వరూపుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండమాయకుడైనటువంటి యొక్క దైవత్వం యొక్క దీనిని మానవులు సులభంగా అర్థం చేసుకోవటం లేదు. బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు. కానీ ఈనాటి మానవుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఒక గ్రామ పెద్ద, ఒక స్టేట్ మినిస్టర్, ఇంకొక స్టేట్ ఏదైనా ఇలాంటి అల్పగుడైనటువంటి వారికి చేతులు కట్టి అనేక విధములుగా వినయ విజయతో వారిని ఆశ్రయిస్తున్నాము, వారిని ప్రార్థిస్తున్నాము. కానీ బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని దగ్గర వినయ విధేయతలు మనం ఏమాత్రం ప్రకటించడం లేదు. అలాంటి నాయకత్వాన్ని వహించినటువంటి యొక్క దైవత్వాన్ని మనం చాలా సులభంగా మనం భావిస్తున్నాము. కారణం ఏమనగా దాని యొక్క మాత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఈ అల్పపుత్రుని యొక్క స్వభావమును అల్ప మార్గముని అనుసరిస్తుంటున్నాయి. అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటుందని అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే ఈ అల్ప మార్గం మనం ఏమాత్రం కూడా అనుసరించము. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షమే ఉండ పెరకతిష్టమునకై ప్రీతి అయినా, అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేల. నిజంగా అది కామధేను అనేటువంటి యొక్క దీన్ని నీవు గుర్తించి ఉంటే ఈ చిల్లర ఆవును నీ ఏమాత్రము కొని నీవు తరిచిలో కట్టుకోలేవు. ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్ప స్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి. గంటకు తగిన బంతలు ఉంటారు.
1: అనంత స్వరూప్ ఏవం బ్రహ్మాండ నాయక్ జో ఈశ్వర్ హై ఉస్కె దైవత్వ కో మానవ్ సమజ్ నహీ పా రహా హై. భగవాన్ బ్రహ్మాండ నాయక్ హై లేకిన్ ఆజ్ కే మానవ్ కీ స్థితి కైసీ హై? ఏక్ గావ్ కా ముఖియా, ఏక్ మంత్రి, एक अधिकारी जैसे अल्प व्यक्तियों के सामने हाथ जोड़कर उनका आश्रय ग्रहण कर रहा है, उनसे विनम्र होकर प्रार्थना कर रहा है, परंतु ब्रह्मांड नायक भगवान के सम्मुख किसी भी प्रकार की विनम्रता नहीं दर्शा रहा है। ईश्वर के प्रति अति निम्न दृष्टि रख रहा है। ईश्वर की अनिर्वचनीय शक्ति को समझने के प्रयत्न नहीं करना ही इसका मुख्य कारण है। अल्प बुद्धि वालों का स्वभाव अल्प मार्ग का ही अनुसरण करता है। जब वे इस सत्य को जान पाएंगे कि सर्वस्व ईश्वर में ही समाया हुआ है तब वे इस अल्प मार्ग का अनुसरण नहीं करेंगे। इच्छित फल देने वाले कल्प वृक्ष के होते पिछवाड़े के फूल के लिए क्यों तरसे? मांगते ही दूध देने वाली कामधेनु के होते फिर पैसे देकर गाय खरीदे ही क्यों? जब तुम्हें यथार्थ में ज्ञात होगा कि वह कामधेनु ही है, तब तुम इन साधारण सी गायों को खरीदकर पिछवाड़े में नहीं बांधोगे। भावनाएं अल्प होंगी तो अल्प स्वरूपों में ही रुचि होगी, इसीलिए जैसे को तैसा कहा गया है।
0: కనుక మీ కెపాసిటీకి తగినటువంటి మీ శక్తికి తగినటువంటి దానినే మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు. మీ శక్తి కూడాను అల్పమైనటువంటి శక్తి కాదు. అహం దేహాస్మి అహం దేహాస్మి అనేటువంటి భావంలో నీవు అల్పత్వుడుగా దిగిపోతున్నావు. ఈ అహం దేహాస్మి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్ట అధ్యయనకు పోవాలి. అహం జీవాస్మి అనేటువంటి విశిష్టత్వం నుంచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అధ్యయనంలో ప్రవేశించాలి. అహం దేహాస్మి ఇది ద్వైతం. ఈ ద్వైతం అనేటువంటిది దుఃఖములకు పుట్టినిల్లు. సర్వం అహరవశం సర్వం పరవశం దుఃఖం సర్వం ఆత్మమయం సుఖం. కనుకని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి, కానీ కేవలం దేహ స్థాయిలో మనము ఈ యొక్క చిల్ల అల్ప దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: తుమ్ అప్ని కెపాసిటీ కే ముతాబిక్ అప్ని శక్తి కే లాయక్ కే ప్రతి ఆకృష్ట రహతే హో. तुम्हारी शक्ति भी अल्प शक्ति नहीं है। अहम देहास्मि की भावना के कारण अल्पता में डूबते जा रहे हो। इस अहम देहास्मि की स्थिति से अहम जीवास्मि के विशिष्टाद्वैत में पहुंचना चाहिए। अहम जीवास्मि के विशिष्टाद्वैत से अहम ब्रह्मास्मि के अद्वैत में पहुंचना चाहिए। अहम देहास्मि द्वैत है। दुखों का मूल स्रोत यह द्वैत ही है। सर्वम दुखम परवशम सर्व आत्ममयम सुखम। आत्मा के स्तर पर हमें अपनी दृष्टि को विकसित करना चाहिए, न कि देह के स्तर पर अल्प बुद्धि को बढ़ाना चाहिए।
0: कर्मने दीनि उपासनानि पिलुस्तोच्चति उपालराचित्त समीपंगा कुर्चोटमोनि उपासन किंत समीपंगा कुर्चोमनि केवलम దగ్గర కూర్చున్నంత మాత్రం ఉపవాసం కాదు. కమలము పైన కప్పలు కూర్చుంటాయి, కానీ అది ఉపవాసానికి అర్థమా? కాదు. ఇది నియర్ కాకుండా అందులో ఉన్నటువంటి హనీని కోరేటువంటి టీయర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి. సమీపంలో ఉంటున్నంత మాత్రమున అతనికి ప్రేమకు పాత్ర భావించరాదు. మరి ఇంటికి ప్రక్కలో ఇంటి వారే ఉంటుంటారు. వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా ఏ కష్టంలో ఏ దుఃఖంలో ఏ విచారంలో ఉన్నా కూడా మనం ఏమాత్రం కూడా దానికి చింతించడు. నా కుమారుడు నా బ్రదరు నా భర్త అనేటువంటి ఒక భావం ఉండేటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వాళ్ళకు ఒక జాబ్ ఏదైనా రాకపోతే విచారిస్తావు. వాడు దూరంలో ఉంటున్నాడు, కానీ దేహము దూరంలో ఉంటుండదు, కానీ ప్రేమ సమీపంలో ఉంటుండదు. ఇక్కడ దేహము సమీపంలో ఉంటుండదు, ప్రేమ చాలా దూరంలో ఉంటుండదు. పక్కింటి వారిపై సమీపముతో పాటు ప్రేమ కూడాను దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది.
1: ఇసీకో ఉపాసన కహా గయా హై. బాలరాజు నే కహా కి సమీప్ మే బైఠనా హీ ఉపవాస హై. సమీప్ మే బైఠనా మాత్ర ఉపవాస నహీ హై. కమల్ పర్ మేంఢక్ బైఠతే హై, క్యా వహ ఉపవాస హై? ఇస్కే సమీప్ హోనే మాత్ర సే కోయి లాభ నహీ. ఇస్మే నిహిత్ మధు కో చాహనే కి ప్రీతి భీ హోనీ చాహియే. समीपता के साथ प्रीति भी होनी चाहिए। समीप में रहने मात्र से यह नहीं समझना चाहिए कि वे ईश्वर के प्रेम पात्र हैं। हमारे पड़ोस में ही कई रहते हैं, फिर भी वे जिस स्थिति में भी हों उन्हें अनेक प्रकार के कष्ट और दुख के सताने पर भी हम उनकी चिंता नहीं करते हैं। मेरा बेटा, मेरा भाई, मेरा पति जैसी भावनाएं तुम में होने पर यदि उनसे सप्ताह में एक पत्र भी न मिले तो बहुत चिंतित होते हैं। वे बहुत दूर हैं। शरीर तो दूर है परंतु प्रेम निकट ही है। यहां पड़ोसियों के संदर्भ में देह बहुत निकट है परंतु प्रेम बहुत दूर है। वही समीपता के साथ प्रेम भी निकट में हो तो उसका प्रभाव और अधिक होगा।
0: मन इंटर एलकल चीमल अभी तिगाड़ता है मन मित्रता కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడా చేర్చుకోవాలి. కనుక ఉపాసన అనగా సమీపంలో కూర్చోవటము, చీర వేసుకోవటం. ఈ సమీపంలో కూర్చోవటం వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి? దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చుంటే ఏమైపోతుంది, మనల్ని బాధించేటువంటి యొక్క ఈ వేడి అనేటువంటిది దూరం అయిపోతుంది. ఈ ఎయిర్ కండిషన్ హవా అనేటువంటిది మనకు ఆయుధిస్తుంది, ఒకదానిని పంపిస్తుంది, రెండవ దాన్ని అందిస్తుంది. మనం హీటర్ కు దగ్గర కూర్చుంటే మనల్ని బాధించేటువంటి చలిని దూరం పంపిస్తుంది, దానికి దేనికి హాయిని మనకు అందిస్తుంది. అదే విధంగానే భగవంతునికి సమీపంలో ఉంటుంటే మన దుర్గుణాలను దూరం చేస్తుంది, భగవంతుని గుణాలను అందిస్తుంది. తన యొక్క ప్రభావముని, తన యొక్క ప్రకాశముని, తన యొక్క ప్రేమతత్వముని అందించడానికి అవకాశం ఉంటుంటాయి. ఉపవాసము, ఉపాసన. ఉపవాసం అంటే సమీపంలో నివాసం.
1: హమారే ఘర్ మే హీ చూహే ఆర్ చీటీ ఘూమ్తే రహతే హై, ఇతనే మాత్ర సే క్యా వే హమారే మిత్ర హో జాయెంగే? నహీ నహీ, హమే సమీపతా కే సాథ్ ప్రేమ్ కో భీ జోడనా చాహియే. ఉపాసనా కా అర్థ సీట్ లగాకర్ సమీప మే బైఠనా హై. సమీప మే బైఠనే సే లాభ హీ క్యా హై? దియే కే పాస్ బైఠనే సే హమే ప్రకాశ అచ్చీ తరహ సే దీఖ్ పడతా హై, ఔర్ ఉస్ ప్రకాశ మే హమ్ అప్నే కామ్ నిపటా సక్తే హై. ఎయిర్ కండిషనర్ కే పాస్ బైఠనే పర్ క్యా హోతా హై? వహ అప్నే లాయక్ సుఖ హమే పహుంచాతా హై. ఇసీ ప్రకార్ హమ్ భగవాన్ కే సమీప మే రహతే హై तो वह हमारे बुरे गुणों को दूर करता है, साथ ही ईश्वरीय गुण हमें प्राप्त होते हैं. ईश्वर के पास अपना प्रभाव, अपना प्रकाश, अपना प्रेम तत्व हमें देने का अवसर भी होगा. उपवास, उपासना. उपवास का अर्थ समीप में रहना है.
0: इलांट पवित्रमैनटुवंटि पदमुलकु भक्ति योगमुलो ईनाडु मनं विरुद्धंगा प्रवर्तिस्तुन्नाम. उपासन अनुकुंटे ईनाडु ओक డజన్ దోశలు కట్ట పిండి కలిపి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ బ్యాంగర్ ఒక బనానా తెచ్చి పెట్టుకోవటము, రెండు చేతులు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము. ఈనాడు ఏకాదశి ఉపవాసం అంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేమంటే హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా? ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఉపయోగపెట్టుకుంటున్నాం. ఆ విధంగా శరీరాన్ని కృషింప చేసుకోవటం ఉపాసన కాదు. దేహో దేవాలయతో జీవో దేవ సనాతన, ఈ దేహం అనేటువంటిది సనాతనుడైనటువంటి దేవునికి ఆలయం వంటిది. ఈ దేహాన్ని ఏమాత్రం కూడా ఆలస్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు. ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమే దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి. మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అతి సమీపం సమీపం సమీపంగా చేసుకోవడానికి కృషి చేయాలి. ఇది ఏ విధంగా సమీపం అవుతుందంటే ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా అన్ని కొను భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం.
1: ఆజ్ ఎసే పవిత్ర శబ్దం కే విపరీత ఆచరణ కర్ రహే హో. ఉపవాస కా అర్థ ఆజ్ ఏక్ దర్జన్ డోసా, ఉపమా, కేలే ఔర్ దో సేర్ దూధ్ లేనా మాన్ రహే హై. एकादशी का उपवास रखते हैं तो पहले कैंटीन से उपमा या हलवा भेजने को कहते हैं. कहते हैं कि मैं खाना नहीं खा रहा हूं. खाना न खाने मात्र से क्या उपवास हो जाता है? पवित्र उपवास शब्द का प्रयोग आज इतने निम्न स्तर पर कर रहे हैं. शरीर को दुर्बल करना उपवास नहीं है. देहो देवालय प्रोक्तो जीवो देवस सनातन, यह शरीर सनातन ईश्वर के लिए मंदिर के समान है. इस शरीर को किसी भी हालत में उपेक्षा से दुर्बल नहीं करना चाहिए. देह की रक्षा देह में रहने वाले के लिए करनी चाहिए. अपने प्रेम के सहारे हमें ईश्वर के समीप पहुंचने का प्रयत्न करना चाहिए. जो कुछ देखते हैं, जो कुछ करते हैं, जो कुछ कहते हैं, जो कुछ विचारते हैं, सब कुछ ईश्वर के अधीन मानकर करना चाहिए. समीपता का यही मार्ग है.
0: కనుక భక్తి విషయం అంటే కేవలము ఒక విధమైన ప్రేమతత్వాన్ని పెంచుకోవటం మాత్రమే కాకుండా ఈ ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని క్రియలు కూడా మనం ఆచరిస్తూ రావాలి. ఈ భక్తికి ప్రధానమైనటువంటి లక్షణాలు కొన్ని ఉంటున్నాయి. దూషణ భూషణను, శీతోష్ణములను, ఇంకే విధమైనటువంటి లాభ నష్టములను, సుఖదుఖములను, ఇంకే విధమైన మానాభిమానములను, ఈ ఐదు విధములైనటువంటి వీటిని మనము సమర్థంగా భావించాలి. దూషణకు కుండక, భూషణకు పొంగరాదు, లాభములకు ఆనందించరాదు, నష్టములకు కుంగిపోరాదు. శీతోష్ణములను సమర్థంగా మనం భావించాలి. ఎక్కడగా చలికాలంలో మనకు ఊలన్ కోట్లు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి. ఇంక ఎండల కాలం లోపల టిన్ షర్ట్స్ మనకెంతో ఉపకారం చేస్తాయి. ఈ రెండు కూడా మనకు ఉపకారములే కాని అపకారములు కాదు కదా. శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది. కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని సుఖాన్ని అందిస్తున్నాయి కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉండాలి తప్పు. ఎండల కాలం లోపల మనకు శీతలాన్ని ఎంతైనా ఉపకారం చేస్తుంది, కానీ మంచి ఎండల లోపల కూడా అతి సమీపంలో కూర్చుంటే అది అపకారం చేస్తుంది. అదే విధంగానే ఈ శీతోష్ణములు కానీ సుఖదుఖములు కానీ దుషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉండాలి. కొన్ని లాభ నష్టములు సుఖదుఖములు.
1: భక్తి కా అర్థ మాత్ర ప్రేమ్ కో బఢానా హీ నహీ హై, బల్కి ఇస్ ప్రేమ్ సే సంబంధిత్ కుచ్ కామ్ భీ హమే కర్నే చాహియే. ఇస్ భక్తి కే కుచ్ విశేష లక్షణ భీ హై, ప్రశంసా ఔర్ ఆలోచనా, ఠండ్ ఔర్ గర్మీ, సుఖ ఔర్ దుఃఖ, లాభ ఔర్ హాని తథా మాన్ అపమాన్ జైసే ఇన్ పాంచ్ విషయం కే ప్రతి హమే సమతా కా భావ రఖనా చాహియే. ఆలోచనా సే నా నిరాశ హోనా చాహియే ఔర్ నా హీ ప్రశంసా సే ఫూలా సమానా చాహియే. లాభ సే నా ఆనందిత హోనా చాహియే, నా హీ హాని సే దుఃఖీ హీ హోనా చాహియే. ఠండ్ ఔర్ గర్మీ కో హమే ఏక్ సా మాన్నా చాహియే. జైసే కి ఠండే మౌసమ్ మే ఊనీ కోట్ హమారా ఉపకార్ కర్తే హై, ఇసీ తరహ గర్మీ కే మౌసమ్ మే మహీన్ కమీజ్ హమారా ఉపకార్ కర్తే హై. యే దోనో హమారా ఉపకార్ కర్నే వాలే హీ హై, అపకార్ కర్నే వాలే నహీ. ఇసీ ప్రకార్ ఏక్ మౌసమ్ మే ఠండ్ హమే ఆనంద ప్రదాన్ కర్తా హై, తో ఔర్ ఏక్ మౌసమ్ మే గర్మీ హమే ఆనంద ప్రదాన్ కర్తీ హై. అతః ఠండ్ ఔర్ గర్మీ హమే ఆనంద ఔర్ సుఖ హీ పహుంచా రహే హై, పరంతు ఇన్కా ఉపయోగ్ కర్నే మే హీ హమారీ భూల్ హై. గర్మీ కే మౌసమ్ మే ఠండ్ హమారా బహుత్ ఉపకార్ హీ కర్తీ హై, లేకిన్ యది గర్మీ కే మౌసమ్ మే హమ్ ఆగ్ కే పాస్ బైఠతే హై తో వహ హమారా అపకార్ హీ కరేగీ. ఇసీ ప్రకార్ ఠండ్ ఔర్ గర్మీ, సుఖ ఔర్ దుఃఖ, ఆలోచనా ఔర్ ప్రశంసా ఆది కో హమ్ కిస్ భావ సే లేతే హై ఇస్ పర్ సబ్ కుచ్ ఆధారిత హై.
0: ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారం లేనిటివే కాని అపకారం ఏమాత్రం కూడా కాదు. అన్ని భగవత్ సృష్టివే, అయితే మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి. పిల్లవాడి చేతికి బంగారు కప్పించినా, పిచ్చివాడి చేతికి కప్పించినా ప్రమాదం అయిపోతుంది. ఈ బంగారు కప్పు విలువైనటువంటి కనుక దీన్ని దాచుకుని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికే దీన్ని అందించాలి. కత్తి యొక్క ప్రభావం తెలిసినటువంటి వాడి చేతికే కత్తి ఇవ్వాలి. అదేవిధంగానే భక్తి యొక్క ప్రభావం గుర్తించుకున్నటువంటి వాడే దీన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు. ప్రేమ ఎవరిని బాధించరాదు, ప్రేమ ఎవరిని హింసించరాదు, ప్రేమ ఎవరిని ద్వేషించరాదు. అభీష్ట సర్వభూతానాం అని ప్రేమ ప్రేమ ప్రేమ అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తూ రావటం చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నమవుతుంది. కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దాన్ని శిరసావించుకునేటువంటి స్థితిలో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి. కనుకని ఈ భక్తి యోగం నందు కూడాను నేను చెప్పినట్టు చేయన్నాడు. అందువల్లనే అర్జునుడు మొట్టమొదట అహంకారే గాండీయం అనేటువంటి అహంకారం ధరించాడు. కట్టగలవాటికి కరిష్యే వచనం తవా అన్నాడు. స్వామి మీ ఆజ్ఞ తిరుగావహిస్తాను అన్నాడు. అంతవరకు భావమర్దులుగా ఉంటున్నారన్నమాట. కరిష్యే వచనం తవా అనేటప్పటికీ భక్తుడు గురువు అయిపోయారు. భావమర్దులు భక్తుడు భగవంతుడిగా మారిపోవటంలో ఉంటుండాలి. ఏది ఈ యొక్క మానసిక పరిణామం నుండి. కనుకని మానసిక పరివర్తన ప్రతి భక్తునికి అత్యవసరం. మానసుడు పరివర్తన లేకుండా ఎంత భక్తి చేసినప్పటికీ, ఎంత సమీపంలో ఉండినప్పటికీ ఇది ప్రయోజనం లేదు. కనుకని ఈ కాలతత్వాన్ని పురస్కరించుకొని కర్మను మనం ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: సంసారమే సబ్ హమారా ఉపకార్ హీ కర్తే హై, అపకార్ కర్నే వాలే తత్వ కుచ్ భీ నహీ హై. ये सब ईश्वर की ही सृष्टि हैं, हमें अपने स्तर के अनुसार इनका उपयोग करना चाहिए. बच्चे के हाथ में सोने की कटोरी देने और पागल के हाथ में तलवार देने से खतरा ही होता है. सोने की कटोरी मूल्यवान है, इसलिए इसे सावधानी से रखने वाले को ही इसे देना चाहिए. तलवार के प्रभाव को जानने वाले को ही तलवार देनी चाहिए. इसी प्रकार భక్తి కే ప్రభావ కో జాననే వాలా హీ ఇస్కా సదుపయోగ కరేగా. ప్రేమ్ సే కిసీ కో కష్ట నహీ దేనా చాహియే, ప్రేమ్ సే కిసీ కో దుఖీ నహీ కర్నా చాహియే, ప్రేమ్ ద్వారా కిసీ సే ద్వేష్ నహీ కర్నా చాహియే. ఇసీలియే అద్వేష్టా సర్వభూతానాం కహా గయా హై. ప్రేమ్ కీ రటన్ లగాతే హువే ఆచరణ ఉస్కే విపరీత్ కర్నే పర్ वह प्रेम का चिन्ह कैसे होगा? जब हम प्रेम कहते हैं तब जो भी कहें या जो भी करें उसका आचरण करने के अनुकूल हमें इस प्रेम को बढ़ाना चाहिए। इसीलिए भक्ति योग में श्री कृष्ण ने कहा, जैसे मैं कहता हूं वैसा ही करो। पहले पहल अर्जुन ने गांडीव के रूप में अहंकार का धारण किया, परंतु अंत में करिष्ये वचनम तव स्वामी, आपकी आज्ञा का पालन करूंगा कहा। तब तक वे दोनों जीजा और बहनोई थे, लेकिन करिष्ये वचनम तव कहने के बाद वे भक्त और भगवान हो गए। भक्त और भगवान बन जाने में ही मानसिक परिवर्तन है, इसलिए मानसिक परिवर्तन हर भक्त के लिए अत्यंत आवश्यक है। बिना मानसिक परिवर्तन के भक्ति चाहे कितनी भी अधिक क्यों न हो परंतु कोई प्रयोजन नहीं है। अतः समय के तत्व के अनुसार हमें कर्म करने चाहिए।
2: उपसंहार। जब समस्त सत्कर्मों को ईश्वर के चरणों में समर्पित कर दिया जाता है तो ऐसा करने वाले भक्त पर भगवान की असीम कृपा और अनुग्रह की मूसलाधार वृष्टि होती है, जिस तथ्य को स्वामी ने अपने इस प्रवचन में रेखांकित किया है। इसके साथ साथ स्वामी ने भक्ति के लक्षणों और प्रेम के प्रभाव का भी सोदाहरण विश्लेषण प्रस्तुत किया है। भूताकाश, चित्ताकाश और चिदाकाश जैसी दार्शनिक शब्दावली के लिए शरीर, मन और आत्मा जैसे शब्दों को प्रतीकात्मक ढंग से प्रस्तुत करते हुए वेदांत की जटिलता को व्यावहारिक सरलता में रूपायित कर भक्तों में गीता के प्रति रुचि उत्पन्न कर दिया।
3: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 3 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
5: Prema Swarupulara,
6: embodiments of love.
5: Shantini lopara unnadi kani bayata ledu.
6: Peace is within, not outside.
5: Outside, no peace, only pieces.
7: Dear listener, Sai Ram and greetings from Prashanti Nilayam. Welcome to our program, Outside, Inside, Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prusti, and today's episode was first broadcast in May 2026.
8: Dear listeners, Sai Ram from Prashanti Nilayam, the most happening place on the planet, and welcome to Outside, Inside, Deep Inside. In this segment, we continue the series Gems of Sanatana Sarathi. We go back to the lovely volumes of this heavenly journal that has been carrying the stories, the glories and the message of Bhagwan from 1958. I turn the pages and I am in the September 1973 issue of Sanatana Sarathi. There is an exhilarating article called The Call. It's written by Jyotika Roy of Kolkata. Who is she? What is the call she experienced? And what is our takeaway? She says joy and sorrow are the two streams that join to form the river of human life, overcoming numerous obstructions and causing prosperity and adversity alternately to everyone in this world. Our river of life flows along, and our river flows along till it merges in the sea. The aim of this torrential river is to attain the calm of the sea, just like the goal of man is to attain supreme bliss and peace. And how do you attain this supreme bliss and peace? Only when you lose yourself in the bliss and in the presence, in the peace of the Supreme One. That is the most intriguing part of this journey. As long as we are in this world, there will be joy and sorrow. There will be adversity, prosperity. There will be triumphs. There will be trauma. And the only way this can be stopped is when the river joins the sea. Only when you lose your individuality. Only when you become one with the source of your being. And in fact, that is the goal. When we are saying that we want peace, we want bliss, what we are saying is, we want to go back to our source. What we are saying is, we want to go back to where we came from. We want to go back to that bliss and that peace from which we emerged. We want to become one with that supreme peace, supreme bliss. That is the supreme consciousness. And she says that my life has flowed through joys and sorrows of good fortune. Some of them which really rarely come to people, I have had that kind of opportunity, that kind of joys. At the same time, I have had tragedies also. But I have accepted everything with gratitude. There are moments in my life which I have treasured. I have treasured them very gladly. And there are moments in my life which have troubled me a lot. I have accepted them too. But then she says, what I am now about to tell you is definitely the greatest, the most beatific and the happiest moment of my life. It is beyond my wildest dream. This is my story that I am going to tell you now. It happened on the October of 1972, October 5th to be precise, at about 10 in the morning. Nilu, a brother of mine, showed me the telegram and said, Sri Satya Sai Baba has asked you to reach Prashanti Nilayam and sing bhajans. And Jyotika says, my first reaction was negative. I had heard about Baba, but I knew nothing more about him. And so I was not enthused at all to accept this engagement. In fact, I pleaded that I should be excused of this travel and this program. But Nilu was not a person to take a refusal from me. She says, this brother went on to say, you do not realize what a fortune this is for you. Baba has himself caused this telegram to be sent. I cannot let you off. You have to come. Because you don't know what you are going to miss if you lose this chance. This is what Nilu told Jyotika Roy. And she says, I had to ultimately give in. For those who are not familiar with who is Jyotika Roy, she was a classical and a devotional bhajan singer from India. She was awarded Padma Shri by the Government of India, which is the fourth highest civilian award in India. In 1972, the Government of India decorated her with this title. She has sung in more than 200 Hindi films, in more than 100 Bengali films, and she has sung Rabindra Sangeet, she has sung many popular and modern songs. So many of her tracks are heard even now. They are eternal melodies. She started singing at a very early age. She recorded her first album when she was 12 years old in 1932. And after that she sang under many music directors. Her mentor was Qazi Nazrul Aslam. And she worked under the Bengali music director Kamal Das Gupta. Mahatma Gandhiji and Jawaharlal Nehruji adored her singing and they really admired her personality. She lived up to the ripe age of 93 years and she left the mortal coil on the 5th of February 2014. She was born on 20th April 1920. So this is the background of Jyotika Roy, and in 1972 she gets this message that she should come to Prashanti Nilayam. Incidentally, as I mentioned, it was in the year 1972 that she was awarded Padma Shri, one of the highest civilian awards of Bharat. So Nilu did not allow Jyotika Roy to refuse, and that is how they decided to leave for Prashantilayam. 12th October was the day when they were supposed to start their journey to Puttaparthi. Sukumar Mitra and his wife Pansy were family friends of Jyotika Roy for very long, and they wanted Jyotika Roy to see them before she leaves for Puttaparthi. Pansy was ill for a very long time, and they had known Baba, they had heard about Baba, and they requested Jyotika to carry a letter to Bhagwan. They put that letter in Jyotika's hand and they said, "Sister Jyotika, you are going to Baba. Do you know anything about him? Have you read any book about him? Have you seen any picture of him?" And then they said, "Do you want to see a picture of Baba?" And Jyotika said, "Well, if you have a picture, yes, you can show me a picture. Frankly, I have no information about Baba. I know nothing about him. And it's very strange that I'm going to him without knowing anything about him or without having seen him even once. I have no idea who he is, what he is, but I am making this journey. So if you can show me a picture, yes, that will be very nice." So Sukumar Babu handed Jyotika a picture of Bhagwan. And Jyotika says, "I looked at that picture of Baba and I was filled with the rapture of delight. I can't explain why. The moment I saw that picture of Baba, I was just filled with joy. I saw living Krishna smiling and blessing. When I was seeing that picture, I was not looking at Baba, I was looking at Krishna. And I was seeing Krishna smiling at me. I was seeing Krishna blessing me. And I forgot how long I was in that state. I was in that state of euphoria looking at Krishna blessing me when I saw that picture of Baba." And after some time, when she returned to her normal consciousness, Jyotika turned to Pansy, her friend, and said, "Wow, I'm so glad I saw this picture. It was such a great chance for me that I could see this picture." And Jyotika says, from that moment onwards, the yearning to be with Baba, the yearning to see Baba started. Now I could not wait to have a darshan of Baba. With joy, with fervor, I was longing for the moment when I can see him and when I can sing bhajans to Baba with all my heart. And that is how Jyotika and her brother Kalipada arrived at Bengaluru in the afternoon at 4:30. At Bengaluru on the 12th of October, they took the flight from Kolkata. And she says, "There were two people from Prashantinilayam who were there at the airport to receive us. They met us with a car, and this long drive from Bengaluru to Puttaparthi was a drive filled with the exquisite experience of natural beauty, the range of hills in the distance, the green fields below, the row of green trees, the lakes filled to the brim by rivulets. All of these captivated my heart." We are talking about the Bengaluru of 1972. Bengaluru was then called the Garden City. And today, Puttaparthi is full of what she describes, the range of hills, the row of green trees, and you have Chitravati, and you have the green fields. That is what Puttaparthi is today, but that is how Puttaparthi welcomes everyone who comes to this divine hamlet. So she says, "We passed through tiny hamlets off and on, and we were importuned to take a cup of tea when we had traveled a few miles. So we realized later that the devotee who pressed us to drink it was conferring a great benefit on us, because some part of the journey was difficult. It was getting dark and the roads were not so good." We are talking about, as I said, the early 70s, so you didn't have great roads then. So there were roads which were filled with pits, and now we are being engulfed in darkness. So the journey was very welcoming, and later on a little difficult with the roads not being all that great. But by the time we reached Prashantilayam, we drove into Prashantilayam, it was nearly 8 in the evening. And as soon as we came to Prashantilayam, there were volunteers who rushed towards us and they said, "Baba has already announced your name. Come, come, come and have darshan right now." So they are just coming into Prashantilayam and there are all these Sevadal volunteers who are eagerly waiting to receive them. And they are saying, Swami has already announced your name. You please come. You come and have darshan. And Jyotika says that they refuse to understand that I was tired after a long travel and that I have not had any session with any supporting musician, so I don't know what I'm going to perform, what I'm going to do. But she had no time to think because the volunteers were there waiting. And so Jyotika and her brother, they got down from the car and they followed the volunteers. And Swami was there on the stairs at the back of the vast auditorium, which was jam-packed with devotees. She says, Swami was there. It was such a big auditorium, the Purnachandra auditorium. It was jam-packed with devotees. And she says, the moment Swami saw me, Swami burst into joy and Swami called out, Jyotika Roy, Jyotika Roy. And Jyotika Roy, she was stunned. She went and she fell at the feet of Bhagwan. She said, I just went and bowed down at his feet. And Swami said, go in, go in. And Jyotika says, my brother also offered his salutations to Bhagwan. And Swami so gently, so lovingly touched us on the neck, on our back. And Swami asked both of us to go in. And she says, a strange feeling possessed me. The fatigue and all the tiredness of the journey, everything vanished in a moment. I just felt that I could sing without any difficulty. She had no idea that as soon as she lands, she was supposed to be singing on the stage. She says that there was Pratima Banerjee and there was Supriti Ghosh who were already there. And both of them were again very popular singers from West Bengal. Pratima Banerjee was born as Pratima Chatterjee. She was also called Pratima Chattopadhyay, and she was someone who had sung numerous songs in popular Bengali language movies and as well as in non-film songs as well, especially during the 1940s, 50s, 60s, 70s. So she was again a very popular singer from West Bengal. And Supriti Ghosh was another acclaimed singer from, again from West Bengal. She had started singing from age 11 and she had performed Rabindra Sangeet for the first time in radio at that age. Both of them were very popular in West Bengal in that era, in the era of 1960s and 70s. And Jyotika Roy sees that these two singers of our own generation, they are already on the stage, and she was very surprised. She had no idea that, you know, there are also so many other singers and there was such a big program going on, there was a performance going on. And that's when Jyotika Roy realized that she was supposed to sing after Pratima Banerjee, and she was waiting. And then within minutes, somebody came to Jyotika Roy and informed her that she doesn't have to sing that same day, that she would be singing later, she would be singing in the subsequent days. And that was a very big relief for Jyotika Roy. And she says, we were watching the morning festivities on the 16th. Most likely this was the Dasara celebration. This was the October. And we know that in Dasara, we always have the Veda Purusha Sapta Gyana Yajna. So where the Yajnam would happen during the day, but in the evening there would be cultural programs. And every day there would be program where renowned musicians would perform and Swami would also give a divine discourse. So she stayed on in Prashantinilayam. So on the 16th, she says, I was watching all the morning festivities and Swami came to me and Swami said, you sing today. So Swami had earmarked the 16th of October for her to perform. And she says, during the noon hours, when I was trying to rest a little, A.K. Dutt came to my room and he said, there are two saris which Swami has sent for you with his blessings. You can wear these saris and come for the bhajan. And looking at those saris, Jyotika Roy told Mr. Dutt that, okay, but she said, these saris have borders and I don't wear this kind of saris. Okay, what I can do is I can only wrap one around like a shawl. I can do that and I can come when I come to perform. But Mr. Dutt said, no, it will be nice if you wear the sari because Baba has sent the sari for you And Jyotika Roy did not know what to say. She did not know how to come out of that difficulty. Her mind was confused because she was thinking, you know, whether she'll be able to sing her best if she was not comfortable with what she was wearing, because she would generally not wear that kind of saris. So that's the reason why she thought she will just wrap the sari like a shawl. And all these thoughts were going on in her head. And just then, Mr. Dutt again came running in and said, "See, Baba, who dwells in our hearts, has sent you these white silks. These are borderless." So it was almost as if everything that was happening there, Swami, the invisible Swami, the Antaryami Swami, was constantly monitoring. And the moment Bhagwan felt that she was not comfortable with wearing the saris with borders, Swami immediately sent one more, and Swami gave instructions to Mr. Dutt to give this particular sari, and this was white. It's a white silk sari, and this did not have border. And when Jyotika Roy looked at that sari, she says that I started breathing normally. I was very happy. And then she started proceeding to the auditorium at 8 p.m. And she says, as I tuned my instruments, Swami came towards me. And she says, I bowed down in front of Bhagwan. And Swami said, "Let that tempo be quick. Sing high. Sing with fervor." So Swami gave her a direction that you can sing fast and you can sing high and sing with a lot of energy. And she says, I began my bhajan session. There were thousands in the auditorium. What was most stunning is how everyone was listening with a rapt attention. Even though there were thousands, there was not a sound, not a stir. As I started singing, music filled the air. And nowhere before my songs had been received so well. Nowhere I had sung to such an audience. Everyone was listening with such rapt attention. And I can tell you, this was because of Baba's grace. This was only because of Swami's grace. And this filled me with so much joy. And she says, I continue to sing uninterruptedly. And I continued to sing for a long time. I thought I should end. And when I thought that maybe I have sung for a very long time and I should end, and that's why I started a Meera Bhajan. When the last notes of that Meera Bhajan faded out, and I turned to Bhagwan as if to ask Swami, now should I conclude? And then Swami just pointed a finger at me, and then Swami said, no, no, you must sing one more. Sing one more bhajan. And she says, I sang another bhajan. And the meaning of that bhajan was, Bhagwan is my name. Some call me Ram, some call me Shyam. And she started singing this bhajan. And Swami sat next to the tabla player. And Swami was swaying with supreme joy. And as she finished this song, she ventured to suggest to Swami if now she should conclude. And again, to her surprise, Swami pointed the finger at her. And Swami said, no, no, no, sing one more bhajan. Sing one more bhajan. And now Jyotika Roy did not know which song to select. And somehow, one bhajan came to her mind, a Meera bhajan, where Meera says, O Lord, give me your vision. I cannot live without you. Please give me your vision. Give me your darshan. And she launched into this Meera bhajan. And she says, as I started singing this bhajan, Swami was absolutely lost in delight. And she says, I was also really transported into a different world. I was experiencing a joy that I had never experienced before. I had never witnessed such a blissful scene in my life. And when that song ended, I was as if in a trance. The notes of that song just floated away into the distance. I didn't know when I had concluded that song. And then suddenly I heard Baba's tinkling voice, Jyotika Roy, Jyotika Roy. And she went near Bhagwan and she stood in silence. And she says, Swami addressed me in Hindi. And Swami said, see, today is Navaratri. And I am so happy to hear your bhajan today. So on the Dasara day, Swami wanted Jyotika Roy to make her offering to Bhagwan. And as Swami said that, Swami turned his palm downward and started making rapid circular motions. And Jyotika Roy was astounded. She was wondering what was happening. What is it that Swami was doing? How was Swami going to bless her? And suddenly, Swami's circular motion stopped and Swami turned his palm upward and there was a beautiful gold locket with precious gems and there was an enameled picture of Bhagwan reclining on Ananta Shayana. Bhagwan, like Lord Vishnu, reclining on the majestic serpent Adishesha. It was a gold locket and there were precious gems. And Swami again told Jyotika Roy, I'm very happy with you. I'm very happy to hear your bhajan. And here is the Navaratna, the 9 gemmed necklace for you. And Swami placed that beautiful Navaratna necklace on her outstretched hand. And Swami said, wear this necklace. With all reverence, Swami put that necklace around her neck and Jyotika Roy prostrated before Bhagwan. And Swami asked her, when are you leaving? And she said, Swami, you should tell me when I should leave. And Swami said, don't go tomorrow. You go on the 12th day, that is Dwadashi. You go on the Dwadashi day. Do not leave tomorrow. And Jyotika Roy said she was so happy because she could stay for 2 more days and she could witness all the festivities. And she was fortunate to witness the Abhishekam, which was performed on the Shirdi Baba statue, which happened on the Dasami day. And she could see Swami on the Jhula on the Ekadashi day. And she says that what a wonderful scene that was. When Swami was on the swing, it seemed to me that my Krishna was there swinging in Gokul Vrindavan. That is how I felt when I saw Swami on the beautiful swing. In fact, as soon as the Jhula ceremony was over, Swami sent word that Jyotika Roy and her brother should see him. And Swami gave them the coveted interview. And as they stood in the interview room, Swami came down the steps. And Swami noticed at once that the fan had not been switched on. The Swami came, Swami himself switched on the fan. And Jyotika Roy bowed down at Bhagwan's feet. Swami, like the beautiful, concerned host that he is, Swami asked if she was put to any difficulty, if her stay was comfortable, if there was any trouble with her food, with her stay, with her accommodation. And Jyotika said, no, Swami, everything is fine. I am really filled with bliss. I can't even tell you how happy I am. And Swami just said, Anandam, Anandam, Anandam. Again and again, Swami just was saying happiness, happy, happy, Ananda, Ananda. And then Swami again looked deep into Jyotika's eyes and Swami said, you have everything within you. You have Ananda within you. You have joy within you. You have love, you have service, you have renunciation, you have devotion. All of these beautiful qualities you have within you. But the thing is, you also have the habit of worrying. Why do you worry so much? Swami said, see, you have all these beautiful qualities within you, but you still worry. Why do you worry? And Jyotika Roy said, Swami, Perhaps it is because I am in the worldly life. Swami said, No. Do not worry so much. I am there. I am always with you. I will appear before you. Whenever you need me, I will appear before you very often. There is nothing for you to fear. I am always with you. Don't fear. Nothing to worry. I am with you. This is the assurance Swami gave to Jyotika Roy. And she says, what can I say? Tears streamed down my cheeks. I felt my life was blessed. I felt that assurance that I received from Swami, that consolation, that benediction, that protection is nothing else that I needed for my life. Again, Swami waved his hand. I will appear before you very often. There is nothing for you to fear. I am always with you. Don't fear. Nothing to worry.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 26th discourse on Gita Bhagavan delivered on 8th September 1984. In this discourse, Bhagavan explains the relationship between Satya, truth, and Dharma, righteousness, and how these values can be practiced in society. Sai Bhagavan Vacha.
2: Dharati iti dharmaha. జగత్తును ధరించినటువంటిదే ధర్మము.
3: ధర్మ ఈజ్ దట్ విచ్ బేస్.
2: యథో ధర్మస్తథో జయ. ఎక్కడ ధర్మము అక్కడే విజయము.
3: వేర్ దెర్ ఈజ్ ధర్మ దెర్ ఈజ్ విక్టరీ.
2: ధర్మో రక్షతి రక్షిత. ధర్మమును రక్షింపబడినప్పుడే ధర్మము కూడాను మనల్ని రక్షిస్తుంది.
3: When dharma is protected, it will be able to protect us.
2: Dharmam chara. Dharmamuni acharinchali.
3: Practice dharma always.
2: Satyam nasti paro dharma. Itti dharmamunaku satyame aadharamainatundi.
3: For this dharma, truth is the very basis.
2: Suryani yokka రశ్మి యందు ఏడు రంగులు లీనమైనట్టుగా సమాజ శ్రేయస్కరమునకై ఏడు విధములైనటువంటి ధర్మములు నియమించవలసి వచ్చింది.
3: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ సెవెన్ టైప్స్ ఆఫ్ ధర్మ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్ జస్ట్ యాజ్ సెవెన్ కలర్స్ ఆర్ మిక్స్డ్ ఇన్ ది రేస్ ఆఫ్ ద సన్.
2: మొదటిది సత్యము.
3: The first one is truth.
2: Rendavadi seelam.
3: The second one is character.
2: Moodavadi dharmam.
3: The third one is dharma.
2: Nalugavadi dhamam.
3: The fourth one is dama.
2: Aidavadi tapas.
3: Fifth one is tapas or penance.
2: Aaravadi tyagam.
3: The sixth one is renunciation.
2: Yedavadi ahimsa.
3: The seventh non violence ahimsa.
2: Ivanni kudanu samajamunu rakshinchi సామాజిక శ్రేయస్కరమునకై నియమించినటువంటివి.
3: ఆల్ దీస్ హ్యావ్ బీన్ లెయిడ్ డౌన్ ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ది సొసైటీ.
2: అగ్నికి దహన శక్తి ఏ విధముగా ధర్మము.
3: జస్ట్ యాజ్ బర్నింగ్ ఈజ్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
2: మంచుగడ్డకు చల్లదనము ఏ విధంగా సహజము.
3: జస్ట్ యాజ్ కూల్నెస్ ఈజ్ న్యాచురల్ ఫార్ ఐస్.
2: విచ్చిన గులాబీ పుష్పమునకు సుగంధము ఏ విధముగా సహజము.
3: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ న్యాచురల్ ఫార్ ఎ వెల్ బ్లాజమ్ ఫ్లవర్.
2: చక్కెరకు తీపి ఏ విధముగా ధర్మము.
3: జస్ట్ యాజ్ స్వీట్నెస్ ఈజ్ న్యాచురల్ ఫర్ షుగర్.
2: జీవునకు ఆ విధముగా సత్యశీలమైనటువంటి ధర్మమే నిజమైనటువంటి యొక్క గుణము.
3: ఇన్ ద సేమ్ వే ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ధర్మ అసోసియేటెడ్ అండ్ బేస్డ్ ఆన్ ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
2: ఈ సత్యం యొక్క స్వభావమును ప్రతి మానవుడు కూడాను గుర్తించినప్పుడే దీని యొక్క స్వరూపము నిరూపించగలను.
3: ఓన్లీ వెన్ ఎవ్రీ పర్సన్ రికగ్నైజెస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ he will be able to understand the reality.
2: ఈ సత్యమునకు శీలము ప్రాణము.
3: ఫర్ ట్రూత్ క్యారెక్టర్ ఈజ్ ది వెరీ లైఫ్ బ్రెత్.
2: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయాన్ని సాధించకోరినటువంటి ప్రతి మానవునకు శీలత్రయములు అతి ప్రధానము.
3: ఫర్ ఎవ్రీ పర్సన్ హూ వాంట్స్ టు అచీవ్ సక్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
2: మొదటిది పవిత్రము.
3: ద ఫస్ట్ వన్ ఈజ్ సేక్రెడ్నెస్.
2: రెండవది సహనము.
3: ద సెకండ్ వన్ ఈజ్ సహన ఆర్ పేషెన్స్.
2: మూడవది పట్టుదల.
3: ద థర్డ్ వన్ ఈజ్ ఫర్మ్ రెజల్యూషన్.
2: ఇవి శీలత్రయములు.
3: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆర్ శీలాస్.
2: ఎట్టి విద్యావంతుడైనా,
3: వాట్ ఎవర్ బి ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ ప్రొసెసెస్,
2: ఎంతటి ధనవంతుడైనా,
3: హౌఎవర్ వెల్తీ ఏ పర్సన్,
2: ఎంతటి అధికారి అయినా,
3: వాట్ ఎవర్ పొజిషన్,
2: ఎంతటి శాస్త్రజ్ఞుడైనా,
3: వాట్ ఎవర్
2: ఎంతటి పండితుడైనా,
3: వాట్ ఎవర్ స్కాలర్ హీబి,
2: ఎట్టి పామరుడైనా,
3: వాట్ ఎవర్ సినర్ హీబి,
2: ఈ శీలత్రయములు లేకుండినా వాడు కేవలము జీవితములో చచ్చికుడను బ్రతికుడను చచ్చిన వాడితో సమానమన్నాడు.
3: బట్ ఇఫ్ ఓన్లీ హీ డస్ నాట్ హ్యావ్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దట్ హీఈస్ డెడ్ ఆల్దో హీఈస్ లివింగ్.
2: ఎన్ని ఉండి కూడాను ఇవి నిరుపయోగములన్నాడు.
3: వాట్ ఎవర్ హీ ఎల్స్ హీ మే హ్యావ్ ఆల్ దట్ వుడ్ బి యూజ్లెస్, ఇట్ ఈస్ సెడ్.
2: లోకములో బాహ్యమైన సౌందర్యమును మాత్రమే గుర్తింటురు మానవులు.
3: పీపుల్ రికగ్నైజ్ ద ఎక్స్టర్నల్ బ్యూటీ ఇన్ ద వరల్డ్.
2: కానీ భగవంతుడు అంతర్ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వముని అలంకారంగా గుర్తిస్తాడు.
3: బట్ గాడ్ రికగ్నైజెస్ ఓన్లీ ది ఇన్నర్ బ్యూటీ యాజ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
2: నిజముగా మానవులకు శీలమే అలంకారము.
3: ట్రూలీ స్పీకింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యూటీ.
2: ఇట్టి శీలమునేటువంటి జీవితము శిలతో సమానము.
3: ఎ క్యారెక్టర్లెస్ పర్సన్ మే బి కంపేర్ టు ఎ స్టోన్.
2: కనుక ఈ సహజ ధర్మమైనటువంటి యొక్క గుణమును మానవుడు విధిగా అనుసరించవలసి వస్తుంది, విధిగా పోషించవలసి వస్తుంది, విధిగా సాధించవలసి వస్తుంది.
3: మ్యాన్ దేర్ ఫోర్ హ్యాస్ టు ఎసెన్షియలీ ఫాలో, అచీవ్ అండ్ కాంకర్ దిస్ పర్టికులర్ థింగ్ విచ్ ఇస్ నేచురల్ టు హిమ్.
2: దీనికి సత్యము పునాది.
3: ఫర్ దిస్ ది వెరీ బేసిస్ ఈస్ ట్రూత్.
2: సత్యమనగా అసత్యము చెప్పకుండా ఉండటం మాత్రమే కాదు.
3: ట్రూత్ డజంట్ మీన్ నాట్ టెలింగ్ లైస్.
2: సత్యమే తన యొక్క జీవితం యొక్క ఆధారంగా తీసుకోవాలి.
3: హీ హాస్ టు టేక్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ద బేసిస్.
2: సత్యం ముందు సర్వస్వమును కూడా త్యాగం చేయాలి.
3: హీ షుడ్ బి ప్రిపేర్ టు రినౌన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్.
2: ఈ సత్యమునకు లొంగినటువంటిదే ఈ జగత్తు.
3: ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ సబ్సర్వియంట్ టు ట్రూత్.
2: సత్యమునకు భయపడియే జగత్తు నడుస్తున్నది.
3: ద వరల్డ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ విత్ ద ఫియర్ ఆఫ్ ట్రూత్.
2: సత్యము లేని స్థానములో మానవుడు భయంతో జీవిస్తాడు.
3: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్, పర్సన్స్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ లివింగ్ లైఫ్.
2: సత్యమే మానవునికి అభయము.
3: ట్రూత్ గివ్స్ ఫియర్లెస్నెస్ టు ఎవ్రీ మ్యాన్.
2: భయమును దూరముగా ఉంచి దివ్యత్వాన్ని పోషించేటువంటిది సత్యము.
3: ఇట్ ఈస్ ట్రూత్ విచ్ డ్రైవ్స్ అవే ఫియర్ అండ్ గివ్స్ హిమ్ ప్రొటెక్షన్.
2: జగత్తును నిలబెట్టేటువంటిదే సత్యము.
3: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ గివ్స్ ప్రొటెక్షన్ టు ది వరల్డ్.
2: జగత్తును నడిపించినటువంటిదే సత్యము.
3: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ మేక్స్ వరల్డ్ మూవ్.
2: కనుక ఇట్టి సత్యమును ప్రధానమైనటువంటి ఒక ధర్మంగా ఆచరించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని అందుకుంటుంది.
3: సచ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ యాజ్ ట్రూత్ ఓన్లీ వెన్ దిస్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై ఇండివిజువల్స్ హీ వుడ్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
2: దీనికి శీలము అనేటువంటిది ఆధారమైనటువంటి యొక్క జీవము.
3: క్యారెక్టర్ మే బి కంపేర్డ్ టు ఎ లైఫ్ బ్రెత్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
2: దీనికి మంచి సంస్కారము అంటారు.
3: This is described as an important
2: manchi gunamu antaru,
3: important good virtue,
2: manchi nadata antaru,
3: good behavior it is said.
2: Ee vidhamainatundi manchi nadatane lekundina manavattume raninchadu.
3: Humanity will not shine without good behavior.
2: Gunamu samskaramu nadata manavattvaniki shobhan andistundi.
3: Virtue, good qualities, good behavior will lend splendor to humanity.
2: కనుకనే మానవత్వాన్ని నిలబెట్టుకుని దివ్యత్వాన్ని దర్శించుటకై మనము ఈ సత్యము శీలము ధర్మమును ప్రధానమైనటువంటి యొక్క మార్గములుగా తీసుకోవాలి.
3: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హ్యూమానిటీ అండ్ డెవలప్ డివినిటీ వి హావ్ టు టేక్ యాజ్ ద బేసిస్ ట్రూత్, క్యారెక్టర్ అండ్ గుడ్ బిహేవియర్.
2: దీనికి బాల్యము నుండి మనము తగినటువంటి కృషి చేయాలి.
3: రైట్ ఫ్రమ్ ద వెరీ బాయ్హుడ్ we have to make the necessary effort for this.
2: బాల్యమునందు పిల్లలు తెలిసియొ తెలియకయొ కొన్ని తప్పులు చేస్తారు.
3: In boyhood people are likely to commit mistakes knowingly or unknowingly.
2: కాని ఈ తప్పులు పెద్దలకు తెలిసినా దండింతురేమోని లేక శిక్షింతురేమోని భయపడి అసత్యం ఆడతారు.
3: fearing that if these things are known to elders, they might punish or they might criticize, they try to hide.
2: ఇవి క్రమక్రమేణ అసత్యము పెరిగి పెరిగి నైతికత్వమును నాశనం చేస్తుంది.
3: This way they develop untruth and telling lies and it will destroy the very basis of humanity.
2: కనుకు మనము సత్యమును చెప్పుటలు ఎట్టి భయమును కూడాను మనము గురి కారాదు.
3: Therefore, while telling truth, we should not be afraid of anything.
2: సత్యమును చెప్పినప్పుడే మనకు ధైర్యము సాహసము ఆనందం కూడాను లభిస్తుంది.
3: ఓన్లీ వెన్ వీ టెల్ ట్రూత్ విల్ బి హ్యావింగ్ దట్ కరేజ్ దట్ హ్యాపీనెస్ అండ్ దట్ జాయ్.
2: సత్యమును చెప్పటం చేత మనకు రాబోయేటువంటి ఫలితము కానీ రాబోయేటువంటి ఆదాయం కానీ రాబోయేటువంటి సుఖం కానీ మనకు లభించునో లేదో అని మనం భయపడకూడదు.
3: వి షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ the fact whether we are going to get joy, whether we are going to get the benefit and profit by telling truth.
2: Sukha santosha sadupayamu labhinchakapoyinappatikini manam e maatramo vercharadu bayapadaradu satyamunu maatrame manamu aadharamga teeskovali.
3: We should tell always truth, not fearing and not caring for what the consequences would be, whether it is profit or loss, whatever it is.
2: Avanamunaku punadi etti aadharamu.
3: Just as foundation is very important for the
2: man, వేర్లు ఎట్టి ఆధారము.
3: Just as the roots are the very basis of
2: జీవితానికి సత్యం ఎట్టి ఆధారము.
3: For life, truth is the basis.
2: సత్యమును మనము కొంతవరకు కదిలింపచేసినప్పుడు మన జీవితం కూడాను కొంతవరకు భద్రత లేకుండా పోతుంది.
3: If we are shaken in truth, there will not be protection and safety for our own life.
2: దీనికి ప్రత్యక్ష ప్రమాణము హరిశ్చంద్రుడే.
3: The direct proof for this is the life of Harishchandra.
2: Adina maata tapparadani tanayokka jeevithamulo kattukunna bharyanaina kanna kumarunaina kudanu tyajinchi rajyaprastudai adavi palaipoyi satyam nimittamai tapasulu acharinchadu.
3: In order to follow truth, he gave up his wife, he gave up his son, he gave up his kingdom itself and he took it up as a penance.
2: Kattakadapatiki aalubiddalnu kudanu ammukunnadu.
3: Ultimately, he had to sell his own wife and son.
2: Kani kattavalsinatundi oddiki takku kavatam cheta taanu kudano ammadapoyi taanu kaati kaapariga nilchadu.
3: As there was some shortage to pay the interest which he had to pay, he sold himself and he sold himself.
2: Ee duravasthala samayamundu kudano taanu e maatram kudano asatyamunaku guri kaaledu.
3: Even in such bad circumstances, helpless conditions, he was not prepared to tell untruth.
2: కుమారుడైనటువంటి లోహితాస్యుడు మరణించినప్పుడు భార్య అయినటువంటి చంద్రమతి శ్మశానమునకు తీసుకుని వచ్చింది కుమారుణ్ణి.
3: When Lohitasya, the son of Harishchandra, died, his wife had to bring him to the burial ground.
2: చంద్రమతి తన భార్య అయిను లోహితాస్యుడు తన కుమారుడని తెలిసి కూడాను తన కర్తవ్యము, ఇక్కడే ధర్మము, తన కర్తవ్యము సుంకము చెల్లించక దహన క్రియలు చేయడానికి అంగీకరించలేదు.
3: After knowing fully well that it was his wife Chandramati and it was his son Lohitasya, as he was duty bound,
2: nenu kaatika pari yokka kartavyanni nenu nirvartinchali anetunte yokka dharmamunu maatrame tanu aadharam chesukunnadu.
3: He gave a lot of importance to the discharging of the duty as the person in charge of the burial ground.
2: Ita ilanti kathinamainatunte samasyalu endukani kathinamaina paristhithulu endukani satyam ne maatramuno veedaka dharmam ne maatram kodanu visarjinchaka tana yokka jeevithaniki rendu rekkalaga rendu netramulaga rendu chakramulaga bhavinchi jeevinchi aadarshavantamainatunte deenini andistu vachadu హరిశ్చంద్రుడు.
3: హరిశ్చంద్ర అండర్ ఆల్ ట్రయింగ్ సర్కమ్స్టెన్సెస్ హీ నెవర్ గేవ్ అప్ ఎయిదర్ టెలింగ్ ద ట్రూత్ ఆర్ ఫాలోయింగ్ ధర్మ. హీ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ టూ ఐస్, టూ వీల్స్ ఆఫ్ ఎ చారియట్ అండ్ టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ ఫాలోడ్ ఇట్.
2: లేత వయస్సు నుంచి పిల్లలకు సత్యమును పలికేటువంటి విధానమును పెద్దలు నేర్పించాలి.
3: ఎల్డర్స్ విల్ హావ్ టు టీచ్ ది యంగ్స్టర్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టెలింగ్ ది నీడ్ ఫర్ టెలింగ్ ట్రూత్.
2: ఒక యజమానుడు తనకు ఏకైక పుత్రుడిగా ఉండినటువంటి వాని పుట్టిన దినం వచ్చింది.
3: వన్స్ అపాన్ ఎ టైమ్ ఎ పర్టికులర్ ఎల్డర్లీ జెంటిల్మన్ గాట్ ది బర్త్డే ఆఫ్ హిజ్ ఓన్ సన్.
2: కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ చేత తన పుట్టిన పండుగకు ఒక బంగారు కాసునిచ్చి, నాయన నీ తల్లితో చెప్పి నీకు ఉంగరం చేయించుకోమని ఒక కాసునిచ్చాడు.
3: On account of the love he had for his son, he gave a golden paise coin and asked him to go to his mother and get a ring made.
2: Rendu dinamu ee pillavani yokka parikshalu raabothundachin cheta aa kaasunu oka balla paina petti taanu chaduvukuntunnadu.
3: The next day he had examination. He kept the golden coin on the table. He was studying.
2: తన యొక్క చింటిచ్చి చెల్లెలు ఒకటి ఉంటుండేటువంటిది.
3: హి హ్యాడ్ ఎన్ సిస్టర్.
2: ఆ చెల్లెలు చాలా చిలిపి చేష్టలతో కూడినటువంటిది.
3: షీ వాజ్ వెరీ మిస్చివస్.
2: ఆ చెల్లెలు తన గదికి ప్రవేశించి ఆ బల్లపై ఉన్నటువంటి ఈ బంగారు యొక్క ముక్కను తీసుకుంది.
3: షీ ఎంటర్డ్ ద రూమ్ అండ్ టుక్ దట్ గోల్డ్ కాయిన్.
2: అన్నా ఏమిటిది అని అడిగింది.
3: షీ ఆస్క్డ్ బ్రదర్ వాట్ ఈస్ దిస్.
2: ఇది బంగారు కాసు అన్నాడు.
3: హీ టోల్డ్ హర్ దట్ దిస్ ఇస్ ఎ గోల్డ్ కాయిన్.
2: ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది.
3: షీ ఆస్క్డ్ ఫ్రమ్ వేర్ డిడ్ యు గెట్ దిస్.
2: ఇది చెట్టు నుంచి కాసింది అన్నాడు.
3: హీ సెడ్ దట్ దిస్ హస్ బీన్ గివెన్ బై ఎ ట్రీ.
2: ఇది చెట్టు ఎట్లవుతుంది అని అడిగింది.
3: హౌ వుడ్ దిస్ బికమ్ ఎ ట్రీ.
2: ఈ కాసును మట్టిలో పెట్టి నీరు పోస్తే అది చెట్టు అయ్యి కాయలు కాస్తుంది, ఆ కాయల్లోంచి ఈ కాసులంతా వస్తాయి అని అబద్దాలన్నీ వర్ణించాడు.
3: He told a number of lies by telling that if you take this as a seed and if you sow it in the put it in the mud, pour water and protect it, a tree will emanate and from that you will get the golden
2: ka yemimo prashna adugutuntunte velipo naaku chadukovataniki time ledu ani cheppin cheppi taanu chadukuntu raasukuntu kurchunnadu. Ee samayanni puraskarinchukoni aa chilipu chestalu galinatundi chellalu aa kaasu teeskona lopala vellipoyindi.
3: She was putting a few more questions to him. He said, I don't have time, I have to study. And taking this opportunity, she took away the gold coin and went out.
2: Tana doddilo baavi daggara chinna guntha todindi.
3: She went into the yard and dug a small pit.
2: Danilo ee kaasu ni pettindi.
3: She put this gold coin into that pit.
2: Neelu posindi.
3: She poured water.
2: Endukatti chettu avutundi ani cheppadu anna.
3: Brother had told that you will get a tree out of it.
2: ఈ విధంగా ఈ బిడ్డ చేస్తున్నటువంటిది ఆ ఇంటిలో ఉన్నటువంటి పని మనిషి చూచింది.
3: ద మెయిడ్ సర్వెంట్ దేర్ సా దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్.
2: ఆ అమ్మాయి పెట్టి లోపల వెళ్లిన తర్వాత పని మనిషి దాన్ని తీసుకుంది, మట్టిని కప్పింది.
3: ఆఫ్టర్ దిస్ గర్ల్ వెంట్ ఇన్సైడ్ ద హౌస్ ది సర్వెంట్ మెయిడ్ టుక్ అవే ద గోల్డ్.
2: తిరిగి తల్లి వచ్చి, నాయన నీకు స్కూల్కు టైం అయిపోయింది, భోంచేసి వెళ్లిపోమో నీకు పిలి పలిచింది.
3: ఆఫ్టర్ సమ్ టైమ్ మదర్ కేమ్ అండ్ ఆస్క్డ్ ద సన్ టు గెట్ రెడీ టు గో టు స్కూల్.
2: తక్షణమే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నాన్నగారు నాకు ప్రజెంట్ చేశారు, ఈ కాసుతో నాకు ఉంగరం చేయించమని కాసును తీయడానికి వెళ్లాడు.
3: హీ వాంటెడ్ టు టేక్ ద గోల్డ్ కాయిన్ అండ్ ఆస్క్ మదర్ టు ప్రిపేర్ ఎ రింగ్ అవుట్ ఆఫ్ దట్.
2: అక్కడ లేదు.
3: హీ కుడ్ నాట్ గెట్ ది గోల్డ్ కాయిన్ దేర్.
2: చెల్లెలి దగ్గరికి వెళ్లాడు, గదిరించి అడిగాడు.
3: హీ వెంట్ టు ది సిస్టర్ అండ్ ఆస్క్ హర్ వెదర్ షీ సా ఇట్.
2: అన్నా చెట్టు అయిపోతే ఇలాంటి కాసులు దండిగా కాస్తాయని నేను బావి దగ్గర పూడ్చిపెట్టాను అని చెప్పింది.
3: బ్రదర్ థింకింగ్ దట్ ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఎ ట్రీ అవుట్ ఆఫ్ ఇట్ విల్ గెట్ ఎ నంబర్ ఆఫ్ కాయిన్స్ లైక్ దట్ ఐ వెంట్.
2: అక్కడికి వెళ్లి చూసేటప్పటికీ కాసు లేదు.
3: వెన్ దే వెంట్ అండ్ సా దట్ పర్టికులర్ పిట్ దేర్ వాస్ నో కాయిన్ దేర్.
2: చాలా బాధపడ్డాడు.
3: హీ వాస్ వెరీ మచ్ పెయిన్.
2: పుట్టినదినము నవ్వవలసినటువంటి సమయంలో ఏడ్చవలసి వచ్చింది అనుకున్నాడు.
3: On the birthday, when he should be very cheerful, he was to cry.
2: ఈ విషయము తల్లితో చెప్పాడు.
3: He mentioned this to his mother.
2: ఈ బిడ్డ ఈ యొక్క కాసును తీసుకుని పోయి భూమిలో పాతడానికి కారణం ఏమిటి అని అడిగింది తల్లి.
3: Mother asked him, what is the reason for this girl taking the gold coin and putting in the pit?
2: అప్పుడు ఆ బిడ్డను అడిగినప్పుడు, అన్న ఈ విధంగా చెప్పాడు, అందువల్ల నేను గూడ్చిపెట్టాను అని చెప్పింది.
3: When the girl was asked, she said, brother has was explaining like this, therefore I did it.
2: నీ అసత్యం నేర్పించినందుకోసమని ఈ పుట్టినదినం ఏడ్చవలసి వచ్చింది. ఏడ్చడమే కాకుండా కాసును కూడా నువ్వు పాడు చేసుకున్నావు.
3: Mother told him that because you told a lie, the consequences instead of enjoying the birthday, you are weeping. And not merely that, you have lost the gold coin.
2: ఏత వయసు నుంచి అసత్యం ఆడటం అనేటువంటిది నేర్పిస్తే వాళ్ళు క్రమక్రమేణా పెద్ద పెద్ద అసత్యములాడి ఇంక ఎంత ప్రమాద స్థితికైనా తీసుకుని పడతారు.
3: ఇన్ ది టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్ ఇఫ్ దే ఆర్ టాట్ టు టెల్ లైస్ దిస్ గ్రోస్ అండ్ ఇట్ మే టేక్ ఎవరీ.
2: సత్యమును మనం ఆధారంగా తీసుకుంటే ఇంక ఎన్నైనా కూడా మనం సాధించడానికి వీలవుతుంది.
3: ఇఫ్ వీ కెన్ టేక్ ట్రూత్ యాజ్ ద బేసిస్ వీ కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
2: ఒక జగద్గురు ఉండేటువంటి వాడు.
3: దేర్ వాజ్ వన్ జగద్గురు.
2: ఆ జగద్గురు దగ్గరికి అందరూ వెళ్లి మంత్రోపదేశం చేయించుకోవడానికి ప్రయత్నించేవారు.
3: A number of people used to go to Jagadguru and ask him to initiate a mantra.
2: Aina nayana nee gunamulu elantivi nee pravartana elantidi nee nadata elantidi ani motta mota varini prashninchi aa nadatalaku taginatuvanti oka upadeshanni bodhinchetuvanti vaadu.
3: He used to enquire of them what type of behavior you have, what type of character, what type of qualities you have, appropriate to their qualities and state of evolution, he used to give a mantra.
2: Itanu goppa mahaneeyudiga untunnadani ఒక దొంగ ఆ మహనీయుని దగ్గరికి వెళ్లి నాకు కూడాను ఒక నామ ఉపదేశం చేయమన్నాడు.
3: A thief, after recognizing this man as a great man, he went and asked him to give a mantra to him also.
2: అప్పుడు నాయన నీ యొక్క గుణములు ఏమిటి, నీ నిత్య జీవితం ఏమిటి అని అడిగాడు.
3: Then the great man asked him, "Well, child, what are your qualities? What is your daily life?"
2: అంతా ఇంటింటికి వెళ్లి దొంగతనం చేయటం నా యొక్క దుర్గుణం అన్నాడు.
3: He told that my bad quality is going from house to house in the night and thieving and stealing things.
2: రాత్రంతా దొంగతనం చేయటం వల్ల పగలంతా నేను చాలా రెస్ట్లెస్ గా ఉంటాను, అనగా చాలా అలసిపోయి ఉంటాను, గనక తప్ప త్రావి నేను పండుకుంటాను అన్నాడు.
3: He also said, as I spend the night in stealing articles, during the day I get dead drunk.
2: కనుక త్రాగటము రెండవ దుర్గుణము అన్నాడు.
3: He said that drinking is the second bad habit.
2: ఇంకా నన్నెవరైనా పోలీసు వారు వచ్చి పట్టుకున్నప్పుడు నేను పచ్చి అబద్ధములు ఆడటము నా మూడవ దుర్గుణము అన్నాడు.
3: He said that if police people want to catch me, I'll tell them utter lies. This is a third bad quality, he said.
2: అప్పుడు ఈ మహనీయుడు చెప్పాడు, నాయన ఈ మూడింటిలో ఏదైనా ఒక్కటి నువ్వు మాంచడానికి ప్రయత్నిస్తావా అన్నాడు.
3: Then this great man asked him, "Well, child, can you give up one of these three bad qualities at least? Can you try?"
2: యోచించాడు. దొంగతనం చేయకపోతే నా ఆలుబిడ్డలను పోషించేదెట్లా, నా కుటుంబం బ్రతికేదెట్లా, కాబట్టి దొంగతనం నేను మానను.
3: He thought for a while, if I don't steal, how can I take care of my family, my children, my wife? Therefore, I cannot give this up.
2: దేహం ఆరోగ్యంగా ఉంటే కదా ఎవరికైనా పట్టుబడినా గానీ తప్పించుకోవటానికి వీలవుతుంది, కనుక ఈ ఆరోగ్యాన్ని నిద్రగా కాపాడుకోవటానికి తప్ప త్రావటము నేను వదలడానికి వీలు కాదు.
3: Only when the body is healthy and strong, I would be able to escape even when I am caught. And therefore, it is essential that...
2: Police war yeppudu nannu pattukunedi. Naa yokka shakti samarthyamlo itto nenu tappinchukogalanu. Kanuka okka asatyam aneetundi kavalsunte maani vestanu annadu.
3: It is likely that policeman might not catch me frequently. Therefore, I can give up telling lies.
2: Aithe neetu minchi neevu satyam cheptava అని ప్రమాణం చేయమన్నాడు.
3: Then he asked him whether you can promise that you are going to tell truth from tomorrow onwards.
2: తప్పక నేను ఈనాటి నుండి సత్యం చెప్తానని గురువుకు ప్రామిస్ చేశాడు.
3: Most certainly from today onwards I'll be telling truth, he promised.
2: ఆనాటి నుండి ఈ దొంగ ఎక్కడికి వెళ్ళినా సత్యం చెప్పటం తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు.
3: From that day onwards this particular thief made it a habit to tell truth wherever he went.
2: మంచి ఎండల కాలం.
3: It was a good summer day.
2: ఆ కాలం లోపల ఫ్యాన్లు కానీ ఇంకే ఎయిర్ కండిషన్లు కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఉండవు.
3: In those days there was no air conditioner, no fan, no air cooler.
2: కనుక ఆ గ్రామానికి రాజు వంటి వాడు శ్రీమంతుడు పైన టెరస్ పైన పండుకున్నాడు మిద్ది పైన గాలి కోసం.
3: The head of that particular village, something like a king of that particular village, he was taking rest on that terrace.
2: అతనికి ఈ ఉడుకు వల్ల నిద్ర పట్టలేదు.
3: On account of the heat and the sultry environment, he was not able to get sleep.
2: Nemmadiga ee varshapu neeru padeetundi doonulu pattukoni terrace ki ekkadu ee donga.
3: This thief managed to climb the terrace.
2: Velleetappudiki aa yokka srimantudu melukunnadu.
3: As soon as this thief went to the terrace,
2: వచ్చినటువంటి దొంగ అని గుర్తించాడు ఈ శ్రీమంతుడు.
3: The rich man could recognize that the person who came was a thief.
2: నాయన నీవెవరు అని అడిగాడు ఈ శ్రీమంతుడు.
3: The rich man asked him, "Well, who are you?"
2: అక్కడ సత్యం చెప్పాను, నేను దొంగను అన్నాడు.
3: He told, because he was to tell truth, that I am a thief.
2: ఇతను ఏమి చేస్తాడో కనిపెట్టాలని ఆ శ్రీమంతుడు నేను కూడాను ఒక దొంగ నేను అన్నాడు.
3: In order to find out what this man's plans are, that rich man also said, "I am also a thief."
2: Aithe manam iddaru cheri ee srimanthuni intu lopala edaina konni viluvainatundi vastulu dongalinchalani iddaru planlu vesaru.
3: They hatched a plan in order to steal some valuable things from the house of the rich man.
2: Ee yokka srimanthudu cheppadu, "Chudu, srimanthuni intlo manchi viluvainatundi anta untuntai, aithe manaku taalam chevulu chikkatam chaala kashtam. నీవు వాచ్ చేస్తుండు, బయట తట్టంతా నీవు కాపలా కాచి నేను లోపలికి వెళ్లి తాళం చెవులు తెస్తాను ఏదో ఒక విధంగానో అన్నాడు.
3: This rich man told the thief, "Well, there will be quite a few valuables inside the house of a rich man, but it is difficult to catch hold of. ది కీస్ ఐ విల్ ట్రై టు జస్ట్ గో ఇన్ అండ్ మేనేజ్ టు గెట్ ది కీస్
2: నేను ఇంతసేపు ఇదే విచారణ చేస్తున్నాను ఎవరైనా బయట చూచేటువంటి వారు ఒకరు ఉండాలా అప్పుడే నేను లోపల పోవడానికి వీలవుతుంది నాకు తగిన స్నేహితుడు చిక్కావని ఇతను లోపలికి వెళ్లాడు
3: ద రిచ్ మ్యాన్ సెడ్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ హూ కెన్ కీప్ ఎ వాచ్ లైక్ దట్ అండ్ దేర్ఫోర్ నౌ ఐ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ ఫ్రెండ్ లైక్ యూ ఐ విల్ గో ఇన్సైడ్ హి సెడ్ హి వెంట్ ఇన్సైడ్
2: వెళ్ళాడు కొంతసేపు అటు ఇటు ఏమో చేశాడు తాళం చెవులు తెచ్చాడు
3: హి ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ డూయింగ్ సంథింగ్ హియర్ అండ్ దేర్ హి టుక్ ద కీస్ అండ్ హి కేమ్ అవుట్
2: ఇరువురు చేరటంలో ఇతను శ్రీమంతుడు కనిపెడుతున్నాడు ఈ దొంగ యొక్క చర్యలన్నీ నేను నీ ఇప్పుడు కాపలా చేస్తాను నీవు వెళ్లి ఆ శ్రీమంతుని ఈనపు పెట్టి తీసి అందులో ఏమిటంటే అవి తీసుకురామన్నాడు
3: Then this rich man said he has been watching very carefully this the activities of the thief he told the thief well now I'll keep a watch you go inside and get the valuable articles
2: from the pocket lo moodu pedda pedda diamonds nu petti vachadu ee srimantudu
3: This rich man had kept three most valuable diamonds big diamonds inside the safe
2: ee donga vellaadu talupunu terchaadu moodu pedda pedda diamonds nu teeskochaadu
3: This thief went inside opened the safe brought those three big diamonds
2: ee moodintini iddaru panchukovali
3: these three had to be distributed between
2: ee vidhanga panchukovalani planlu vesaru
3: how to distribute them between those two they planned
2: ఈ సత్యం అనేటువంటి దాన్ని నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ దొంగ కొంత ధర్మం కూడా ప్రవేశించింది
3: As this thief followed the path of truth, a certain amount of righteousness also automatically entered into him.
2: తమ్ముడా ఒక వజ్రం నాకు ఒక వజ్రం నీకు ఇంకొక వజ్రాన్ని పగలగొట్టి దీని విలువను లేకుండా

0: చేసుకోవటం మంచిది కా, ఇది రాజుకే పెట్టేస్తాం, ఈ శ్రీమంతుడికే పెట్టేస్తామని ఆ వజ్రం తీసుకుని ఆ పెట్టెలో పెట్టి రెండు వజ్రములు మాత్రమే తీసుకొచ్చారు.
1: దిస్ థీఫ్ టోల్డ్ ద రిచ్ మ్యాన్, బ్రదర్ వన్ డైమండ్ యూ కీప్, ది అదర్ ఐ విల్ కీప్, ద థర్డ్ వన్ కెనాట్ బి బ్రోకన్ ఇన్ టు పీసెస్, ఐ కీప్ ఇట్ బ్యాక్ ఫర్ ది ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఇట్ సెల్ఫ్. హీ టోల్డ్ లైక్ దాట్, వెంట్ బ్యాక్, కెప్ట్ ది డైమండ్ అండ్ రిటర్న్.
0: కావలసినవి చిక్కినవి గనుక ఇంకా వెళ్లిపోదాం, నా దారి నాది, నీ దారి నీది అని అనుకుంటూ వయసంలో ఈ శ్రీమంతుడు చెప్పాడు, తమ్ముడా నీవు ఎక్కడ ఉంటావో, మనం ఏదైనా ఇలాంటి దొంగతనాలకు పోవాలన్నప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఇచ్చిపోమన్నాడు.
1: ఆఫ్టర్ సెటిలింగ్ దిస్ బార్గెయిన్, వెన్ ది థీఫ్ వాస్ అబౌట్ టు గో అవే,
0: ఇలా చేసుకోవటం మంచిది కా, ఇది రాజుకే పెట్టేస్తాం, ఈ శ్రీమంతుడికే పెట్టేస్తామని ఆ వజ్రం తీసుకుని ఆ పెట్టెలో పెట్టి రెండు వజ్రములు మాత్రమే తీసుకొచ్చారు.
1: దిస్ థీఫ్ టోల్డ్ ద రిచ్ మ్యాన్.

0: ఇలాంటి దొంగతనాలకు పోవాలన్నప్పుడు ఒకరికి మనం సహాయం చేసుకోవచ్చు, నీ అడ్రస్ ఇచ్చిపోమన్నాడు.
1: After settling this bargain, when the thief was about to go away, the rich man said, well brother, we can have this kind of partnership now and then, let me have your address.
0: అతను సత్యాన్ని చెప్పాలి, చక్కని సరైనటువంటి అడ్రస్ అంతా ఇచ్చాడు.
1: As he is bound to tell the truth, he gave the correct address.
0: రెండవ దినం ఈ శ్రీమంతుడు తిరిగి జమీందారు వేషం వేసుకున్నాడు. నా ఇనుప పెట్టి లోపల డైమండ్స్ అంతా పోయినాయి, ఎవరు తీసుకున్నారో అంతా వెతకవలసిందని పోలీస్ కంప్లైంట్ చేశాడు.
1: The next day, the morning, this gentleman, this rich man, as the Jamindar, he put on the dress and he ordered that a police complaint should be lodged about the loss of the diamond.
0: Ee palani gramamlo poi meeru chudandi annadu.
1: This gentleman said, told the police, you go to such and such a village to find.
0: Aa gramamlo peru pondinatundi vaadu ee donga.
1: In that particular village, this thief was a famous thief.
0: Itanni pattaru.
1: The police caught hold of him.
0: Itanni patti jamindar daggara teeskellaru.
1: They brought this thief to Jamindar.
0: అక్కడ నీవు ఏ రీతిగా ఇందులో ప్రవేశించావు, నీకు ఏ విధంగా ఈ యొక్క వజ్రములు చిక్కినాయి అని ప్రశ్నించాడు జమీందార్.
1: దిస్ జమీందార్ క్వశ్చన్ ద థీవ్, వెల్ హౌ డిడ్ యూ ఎంటర్ ద హౌస్, హౌ డిడ్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ దీస్ డైమండ్స్.
0: జరిగిందంతా చెప్పాడు. నేను ఈ పైప్స్ నుంచి ఎక్కినాను, అక్కడ ఇంకొక దొంగ కాచుకొని ఉంటున్నాడు, అతను లోపల పోయి తాళం చెవులు తెచ్చాడు, తదుపరి నేను పెట్టి తీశాను, మూడు వజ్రాలు ఉంటున్నాయి, రెండు మేము తీసుకున్నాము, ఒకటి అక్కడే పెట్టేశాము అని జరిగిందంతా సత్యం చెప్పాడు.
1: He narrated meticulously all the details of his adventure, climbing the roof, getting into partnership with the other person, entering the house, all the things were narrated.
0: ఇది నిజమో కాదు అని తిరిగి తన మంత్రిని కూడా పరీక్షించాలని చెప్పని, మంత్రి ఇది ఒక తాళం చోటు తీసుకెళ్లి ఆ పెట్టెలో ఏమైనా వజ్రం ఏమైనా మిగిలిందేమో చూడుపోమన్నాడు.
1: దిస్ జమీందార్ కాల్డ్ ద మినిస్టర్ అండ్ జస్ట్ సెడ్, వెల్ యూ ప్లీజ్ గో అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఇస్ వన్ మోర్ డైమండ్ ఓవర్ దేర్.
0: ఈ మినిస్టర్ ఏం యోచించేశాడు, దొంగ వస్తే అన్ని తీసుకుని పోయి ఉంటాడు కానీ ఒకటి పెట్టిపోయి ఉంటాడా, ఇది ఎట్లయినా కానీ ఈ జమీందార్ కు దగా కొట్టచ్చునని ఆ ఉన్న వజ్రం తన జోబిలో వేసుకున్నాడు. దొరగారు ఏమీ లేదు, అంతా ఖాళీనే అయిపోయింది అన్నాడు.
1: This minister took the keys to the safe and he thought that can there be any thief who will keep one diamond back, and he pocketed that one diamond and went and reported that there is no diamond at all there.
0: సత్యమును చెప్పినటువంటి యొక్క ఈ దొంగను దగ్గర పిలిచి, నాయన నీవు సత్యం చెప్పావు, నీవు నాకు మంత్రిగా ఉంటుండు, మంత్రి నేడు నీవు రాజీనామా ఇచ్చి నువ్వు బయటకు వెళ్లిపోమన్నాడు.
1: This Jamindar called the thief and said, well, you have been able to tell truth to me, therefore from today onwards you are going to be my minister.
0: Satyavantude mantriga untundali.
1: Only a person who is truthful should be a minister.
0: Appude rajunu raninpa chestadu.
1: Then only a king will be able to just get a
0: yedu duradrushtavashattuga vaadu dongaga maaripoyinadu kaani itunu satyavantudu ani adani paina sampurnamaina vishwasamto aa naatu nunchi నాయనా నీవు ఇంక దొంగ పని దొంగతనం కూడా చేయనక్కర్లేదు, నీకు సంసారం కావలసినటువంటివంతా నేనిస్తానని అనేక బోధన చేసి అప్పటి నుంచి ఆ దొంగ సరైనటువంటి మార్గంలో ప్రవేశించాడు.
1: దిస్ జమీందార్ టోల్డ్ ద థీఫ్, వెల్ అన్ఫార్చునేట్లీ యూ బికమ్ ఎ థీఫ్, యువర్ నేచర్ ఈజ్ నాట్ లైక్ దాట్.
0: సత్యాన్ని ప్రధానంగా ఆచరించినప్పుడు దొంగతనము ఈ త్రాగటము రెండు కూడాను సహజంగా మానిపోయినాయి.
1: యాజ్ దిస్ పర్సన్ ప్రాక్టీస్ టెలింగ్ ట్రూత్ ఆటోమేటికల్లీ ఇన్ ది నేచురల్ కోర్స్ హీ గేవ్ అప్ డ్రింకింగ్ అండ్ ఆల్సో థీవింగ్.
0: కనుక సత్యము అనేటువంటిది ప్రప్రథమంలో మనకు అన్ని అనేక విధములుగా బాధలు పెట్టినప్పటికీ దానిని దీక్షతో పట్టుదలతో సాధించడానికి పూనుకుంటే దీనికంటే మించినటువంటి సుఖం మనకు మరొకటి లేదు.
1: ఇన్ ది బిగినింగ్ వాట్ ఎవర్ ట్రబుల్స్ యూ మే గెట్ ఆన్ అకౌంట్ ఆఫ్ టెలింగ్ ట్రూత్, ఇఫ్ యూ కెన్ పర్స్యూ టెలింగ్ ట్రూత్, ఇన్ ది ఎండ్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ లాట్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: కనుక సత్యవంతుడు కావాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
1: దేర్ఫోర్ కృష్ణా టాట్ అర్జున దట్ వన్ షుడ్ బికమ్ ట్రూత్ఫుల్.
0: ఈ సత్యమే జీవితానికి ప్రధానమైనటువంటి మార్గం.
1: Truth is right royal road to the life.
0: ఇక ధర్మము ధర్మాన్ని స్థాపించిన తిరిగి మారవచ్చును కదా.
1: After establishing dharma it might undergo a change.
0: ధర్మము మారదు, ధర్మ ఆచరణ మారుతుంది.
1: Dharma doesn't undergo change but practice of dharma undergoes a change.
0: కనుక భగవంతుడైనటువంటి కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం కాదు అవతరించింది, ధర్మ ఆచరణ సంస్థాపన కోసం అవతరించాడు.
1: Bhagavan Krishna has taken incarnation in order to establish practice of dharma, not
0: dharma kutayugam nandunu tetayugam nandunu dwapayugam nandunu kaliyugam nandunu eppudu kudunu dharmam untune untundali.
1: Dharma has been

0: care whether it is in Krita age, Dwapara, Treta or Kali.
1: Krita yugam lopala Kali yugam untundali.
0: In the age of Krita there was Kali also.
1: Ee Kali yugamlo kodanu Treta yugam Krita yugamlo untunnayi.
0: Even in the present age of Kali there is Krita age.
1: Yugamulante okati okati marpu chendinatundi kaadu.
0: It is not as if there will be a change.
1: Krita yugam chanam, Treta yugam yagnam, Dwapara yugam archanam, Kali yugam namasmaranani. Ee naalugu yugamulu yendu kodanu naalugu pravartana roopamto idi vyaktam avutu vachindi.
0: In the age of Krita, meditation. In the age of Treta, sacrifice. In the age of Dwapara,
1: Krita yuga dhyanam, Treta yuga yagnam, Dwapara yuga archanam, Kali yuga namasmarana.
0: In the age of Dwapara, archanam or worship, and in Kali age,
1: kanuka, aya yugamunaku, aya parivartanlanta kudanu, aya charyalanta kudanu, dharmani dharistu vachayi.
0: Therefore, appropriate to that particular age, the code was prescribed.
1: In the age of Kali, there are
0: people who
1: take meditation.
0: In this age, there are people who take to worship.
1: There are
0: people who take to penance.
1: In the age of Krita also, there are
0: people who are chanting the name of
1: the Lord. అన్ని యుగ ధర్మములు కూడాను లీనమై ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ ఏజెస్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ ధర్మ డూ ఎగ్జిస్ట్.
1: కనుక ఆయా యుగమునకు సంబంధించినటువంటి యొక్క చర్యలు రూపము మార్పుతూ వచ్చినాయి.
0: దేర్ఫోర్ డిపెండింగ్ అపాన్ ది చేంజ్ ఇన్ ద ఏజ్ దేర్ వర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్.
1: కానీ అంతర్వాహి అనేది ధర్మం ఒక్కటే.
0: బట్ ది ఇన్నర్ ఫ్లో ఆఫ్ ధర్మ ఇస్ ద సేమ్.
1: అది ఏనాటికి మారదు.
0: But that doesn't undergo any change.
1: Endukanuga daniki satyame punadiga undetundi.
0: As the truth is the very basis for that, it cannot change.
1: Satyamu mareetundi kaadu.
0: Truth will never change.
1: Truth is one, not two.
0: Truth is one. There are no two things.
1: Kanuka eppatiki trikalamlu yendu trilokamlu yendu trigunamlu yendu kodanu ekatvanga undetundi satyam.
0: In all the three times, in all the three worlds, and all three circumstances and three gunas, it is
1: both one. Bhavishyat vartamana kalamlandu kudanu ekatattvanga undetundi satyam.
0: Truth is one and common, whether it is in the time related to future, past.
1: Dharmam anetundi mareetundi kaadu.
0: Therefore, dharma does not undergo a change.
1: Manam duty anetundi madhya madhya maaripothu untayi.
0: Duty undergoes changes intermittently.
1: ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు ఒక ఉన్నాడు.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ పర్సన్ హూ ఇస్ డూయింగ్,
1: నాది ఉద్యోగం పురుష లక్షణం ఇదే నా ధర్మము అంటాడు.
0: ఎ పర్సన్ హీ సేస్ దట్ డూయింగ్ డ్యూటీ ఇస్ మై ఓన్.
1: ఎంత వరకు?
0: ఫర్ హౌ లాంగ్?
1: ఇది ఏదో రిటైర్ అయ్యేంత వరకు ఆఫీస్కి పోతుంటాడు. రిటైర్ అయిన తర్వాత తన డ్యూటీ ఏమైపోయింది?
0: అంటిల్ హీ రిటైర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ జాబ్ హీ గోస్ టు ది ఆఫీస్. దట్
1: ఇప్పుడు మరి ఇంకొక ధర్మాన్ని పోవాలి పట్టుకోవాలనే.
0: దెన్ హీ హాస్ టు అండర్గో ఎ చేంజ్ ఇన్ ది డ్యూటీ.
1: అప్పుడు ఒక రిటైర్ అయిపోయినాడు కాబట్టి ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు.
0: ఆఫ్టర్ రిటైర్మెంట్ హీ స్టార్ట్స్ బిజినెస్.
1: నాది బిజినెస్ నా ధర్మము అంటాడు.
0: హీ సేస్ బిజినెస్ ఇస్ మై డ్యూటీ దెన్.
1: ఈ బిజినెస్ లోపల అన్యాయం చేయటం నా ధర్మము అంటాడు.
0: అండ్ డూయింగ్ injustice and taking to wrong causes.
1: ఈ అన్యాయం లోపల ధర్మను సంపాదించడం నా యొక్క ధర్మము అంటాడు.
0: బై రాంగ్ మీన్స్ టు ఎర్న్ మనీ ఇస్ మై డ్యూటీ.
1: ఉద్యోగం చేయటమా తన ధర్మము, వ్యాపారం చేయటమా తన ధర్మము, అబద్ధం ఆడటమా తన ధర్మము, లేక ధర్మను సంపాదించటమా తన ధర్మము?
0: Is it his duty to do the job, to do the business, to tell a lie, to earn the money?
1: What ఈ విధంగా ఒక జీవితంలోని ఇన్ని మార్పులు కలిగేటువంటిది ధర్మం ఎట్లవుతుంది?
0: When so many changes come about in duty, how can it be called dharma?
1: కర్తవ్యములుగా మనం చెప్పవచ్చు.
0: These may be described as only duties, not dharma.
1: ధర్మము అంటే దీనికి సరియైనటువంటి అర్థము ఒకటి ఉంటుండాలి.
0: There is a proper meaning for this word dharma.
1: ఎదుటి వాణి స్వాతంత్రమునకు అడ్డు తగలకుండా నడిచేటువంటి యొక్క క్రియని ధర్మము అంటారు.
0: All those actions which do not come in the way of the freedom of others, that may be described as dharma.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example.
1: ఒక పెద్ద కర్ర పట్టుకుని నీవు మెయిన్ రోడ్ లోపల దాని ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ పోతున్నావు.
0: Holding a long stick in the main street, you are moving it about and walking.
1: ఇది పబ్లిక్ రోడ్, నా ఇష్టము నా ధర్మము అంటావు.
0: This is public road, I have got every right to move the way that I want, this is my duty, this is my dharma.
1: నీవు ఈ కర్రను తిప్పుతూ పోతుంటే అదే రోడ్డు లోపల ఎదురు వచ్చేటువంటి వ్యక్తి ఈ కర్ర నుంచి తప్పించుకునేటువంటి దానికి తాను వేరే కొన్ని ఉపాయం పనుతాడు.
0: ఇఫ్ దిస్ ఈస్ యువర్ ధర్మ, దెన్ ఏ పర్సన్ హూ ఈస్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది స్టిక్.
1: ఈ ఎదురు వచ్చేటువంటి వ్యక్తికి అపాయం కలిగించేటువంటి యొక్క ఆటలను ఆడినట్టుంటే గవర్నమెంట్ నిన్ను శిక్షిస్తుంది.
0: ఇఫ్ యూ వర్ టు ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ లైక్లీ టు పుట్ అదర్ పర్సన్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్.
1: కనుక అదే రోడ్డు లోపల నడిచేటువంటి వ్యక్తులకు వారి స్వతంత్రములకు అడ్డు తగలనటువంటి యొక్క ధర్మాన్ని నువ్వు అనుసరించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు ఫాలో దట్ ధర్మ విచ్ డస్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ పీపుల్ హు ఆర్ వాకింగ్ ఇన్ ది సేమ్ రోడ్.
1: అదే విధంగా మరొక వ్యక్తికి తన యొక్క స్వతంత్రమునకు అడ్డు తగలనటువంటి కర్మలు మనం ఆచరించడమే అది నిజమైనటువంటి ధర్మం.
0: ఇన్ ది సేమ్ వే వితౌట్ కాజింగ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అండ్ ట్రబుల్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద అదర్స్ ఇఫ్ యు కండక్ట్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ యువర్ ధర్మ.
1: ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తి మరొక వ్యక్తికి బాధను కలిగించకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నంతో ఆచరించేటువంటివంత ధర్మములుగా భావిస్తే జగత్తంతా ఎట్టి ప్రమాదము లేకుండా ఎట్టి నష్టము లేకుండా ఎట్టి కష్టములకు గురి కాకుండా జీవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ కన్సిడర్స్ హిస్ ధర్మ యాస్ కండక్టింగ్ హింసెల్ఫ్ వితౌట్ కాజింగ్ ఎనీ హర్ట్ టు ఎనీ అదర్ పర్సన్ దెన్ దేర్ విల్ బి ఏ లాట్ ఆఫ్ పీస్ ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ అండ్ జాయ్ ఇన్ ద వరల్డ్.
1: ఇది కేవలము ఒక జీవితములో మానవ ఆదర్శ నిమిత్తమై ఆచరించవలసినటువంటి కర్తవ్యాలు.
0: This is in a way a duty which has to be performed for the sake of setting an example and ideal.
1: ఇది మన నిత్య జీవితములో గృహస్థ ధర్మములో జరిగేటువంటి దాంట్లో మూడు పదములుగా ఉపయోగపడుతున్నాం.
0: In the daily life, in the family life, we are using this as three words.
1: కర్తవ్యం ఒకటి.
0: One is కర్తవ్యం duty.
1: రెండోది సంబంధం.
0: Second is సంబంధం.
1: మూడోది నిర్బంధం.
0: The third one is nirbandham compulsion.
1: Sambandham, nirbandham, kartavyam.
0: Sambandham, association, nirbandham, compulsion, kartavyam, duty.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణం.
0: One example for this.
1: నీవు రేపటి దినం సండే.
0: Tomorrow is Sunday.
1: నీకు హాలిడేగా ఉంటుంటుంది.
0: Tomorrow is a holiday for you.
1: కొంతమంది మిత్రులను నీవు ఇంటికి టీ పార్టీకి పిలిచాలని ఒక సంకల్పం చేసుకుంటావు.
0: You want to invite some people for tea to your house.
1: ఉండేటుండి రాత్రికి నీకు జ్వరం వచ్చింది.
0: Suddenly you develop fever in the night.
1: అప్పుడు ఏమనుకుంటావు? నాకు జ్వరం వచ్చింది, రేపటి దినం నా మిత్రులంతా పిలిస్తే వారితో సంతోషంగా ఉండడానికి వీలుండదు అని క్యాన్సిల్ చేసుకుంటాం.
0: యు మే థింక్ దాట్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వైట్ దోస్ యువర్ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ డే యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ బి హ్యాపీ, యు మే క్యాన్సిల్ దాట్.
1: ఇది నెక్స్ట్ సండే పెట్టుకుందాములే అని నీవు నీ ఇష్టంతో నువ్వు దాన్ని మార్చుకున్నావు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్ విష్ యు హావ్ చేంజ్డ్ టు హోల్డ్ ది సేమ్ టీ పార్టీ.
1: ఇది నీకు సంబంధం
0: నెక్స్ట్ సండే.
1: దిస్ ఎందుకంటే నీ చేతిలో ఉంటుండాలి.
0: దిస్ ఈస్ యువర్ ఫ్రీడమ్.
1: దీన్ని మార్చుకోవచ్చును లేక పెంచుకోవచ్చును, క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: దిస్ యూ కెన్ చేంజ్, యూ కెన్ పోస్ట్పోన్, యూ కెన్ డూ ఎనీ వే దట్ యూ వాంట్.
1: ఇంకా నిర్బంధము అనేటువంటిది రెండవది.
0: ద సెకండ్ వన్ ఈస్ నిర్బంధం ఆర్ కంపల్షన్.
1: ఇది ఆడు సండే అయినప్పటికీ వైస్ ఛాన్సలర్ ఏదో పరీక్ష నిమిత్తమై టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టేసి తక్షణం రావాలి అని చెప్పని ఖచ్చితంగా పిలిచాడు.
0: In connection with examination, the vice chancellor has commanded all the teachers to assemble in connection with some examination.
1: This examination committee kanuka oka tappadu.
0: As this is an examination committee meeting, one has to go.
1: Neeku jwaram vachinappudiki ee sadan pillo ee kodamino pechukoni neevu tirigi akkadiki vellaku tappadu.
0: Even if you are suffering from fever, you take the saridon pill and you will have to attend the meeting.
1: Idi nirbandham.
0: This is compulsion.
1: దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి వీలు కాదు.
0: యూ హ్యావ్ నో రైట్ టు క్యాన్సిల్ దిస్.
1: ఇది నీ చేతిలో లేదు.
0: దిస్ ఇస్ నాట్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ఇవి రెండు సమానంగా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ దీస్ టూ.
1: ఇంకా కర్తవ్యం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ డ్యూటీ?
1: మన కుటుంబం లోపల ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ అవర్ ఓన్ హౌస్.
1: ఇంటిలో భార్యాభర్తలు ఏదో కారణంతో చిన్నగా జగడం వేసుకున్నారు.
0: దేర్ ఇస్ అ స్మాల్ ఫ్యామిలీ క్వారల్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: భార్యను రూములో చాలా తిట్టినాడు.
0: Inside the room, the husband admonished the wife very severely.
1: Chala kopanga untunnadu.
0: He was very angry.
1: Tiriki drawing room ichinappudiki oka friend vachesesinadu.
0: As soon as he entered the drawing room, a friend had come by.
1: Aa friend chuste hello hello hello hello ani avutu vachadu.
0: As soon as he saw the friend, he began greeting him hello.
1: Aa friend ni kurchovan cheppadu.
0: He asked the friend to be seated.
1: Ee friend daggara chala navutu unnadu.
0: With the friend, he was smiling.
1: Mari lopaliki poyyadu, bari coffee kavala chey annadu.
0: Then he entered the house and with a serious tone he commanded,
1: rendu cups coffee tayar chey annadu kopanga.
0: Angrily he commanded her to prepare two cups of coffee.
1: Anaga mitrulu daggara aanandanga undinattuga భార్యకు తెలియకూడదు, భార్య దగ్గర కొట్లాడినట్టుగా మిత్రునికి తెలియకూడదు.
0: The sum and substance of it is, he has to conduct himself in such a way that friend should not know that he has quarreled with the wife, wife should not know that he is happy with the friend.
1: This is kartavya.
0: This is duty.
1: Not duty.
0: Kartavya. This is kartavya.
1: Eenadu ee kartavyamu kuntu padipoyindi.
0: These days, this, there is a defect in implementing
1: kartavyanni manam poshinchukovatame niji dharmam.
0: We have to develop this kartavyam. This is our
1: ee kartavyanni manam poshinchukunte manam dharmanni nadchukunnattu varam avutam, manam kutumba gauravanni nilabettukunnattu varam avutam.
0: If we develop kartavyam which has been explained, we will be able to just get the honor
1: and the honor. Adi cheeninchipoyindi.
0: These days that is being destroyed.
1: రూమ్ లో భార్యతో కోపంగా మాట్లాడేటువంటిది బయటకు మిత్రుడు చూసినప్పటికీ గెటౌట్ ఓ అని వాడి పైన కూడా కోపంగా వస్తే వాడు ఏమిట్రా ఈ మిత్రుడికి పిచ్చి పట్టింది అనుకుంటాడు వాడు.
0: ద పర్సన్ హూ వాజ్ వెరీ యాంగ్రీ విత్ ద వైఫ్ ఇన్ సైడ్ ద రూమ్ ఇఫ్ హి కమ్స్ అవుట్ అండ్ యాంగ్రీ ఆస్క్ ది ఫ్రెండ్ టు గెట్ అవుట్ ది ఫ్రెండ్ ఇస్ లైక్లీ టు థింక్ దట్ దిస్ ఫెలో హస్ గాన్ మ్యాడ్.
1: కనుక మన సంసార గుట్టును రట్టు పెట్టుకోకుండా చూసుకోవటమే సరి అయినటువంటి కర్తవ్యం.
0: Therefore, it is an important duty to see that the secret and the confidences of the family are not thrown into the roads.
1: Ide gruhasthuniki sariyainatundi dharmam.
0: This is an important duty of a family man.
1: Anaga gaurava pratishthalu nilchukovali.
0: That means he has to keep
1: neethi nijayithuluga bratakali.
0: He has to live honestly.
1: Mana yokka family name, mana kutumbam yokka perunu మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ అండ్ ప్రొటెక్ట్ ద గుడ్ నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: ఇది నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్షణం.
0: దిస్ ఈస్ అనదర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యూటీస్ ఆఫ్ మ్యాన్.
1: గౌరవమే లేకపోతే మన జీవితంలో ఏమాత్రం కూడాను సంతోషం అనుభవించలేము.
0: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ఆనర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ ఇన్
1: లైఫ్. దీనిని కొంతవరకు ధమము అన్నారు, ధమ అన్నారు.
0: This has been also described as dama.
1: ఈ dama అనగా ఇంద్రియ నిగ్రహము అని.
0: Dama refers to sense control.
1: ఈ dama అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది? మొన్న చెప్పినట్టుగా dama.
0: If one does not have sense control, as was explained the other day, it becomes mada.
1: Dama అనేటువంటి trip చెప్పితే మదం అయిపోతుంది.
0: When dama is turned the other way, it becomes mada.
1: Mada అనగా ఏమిటి? ఒక దుర్గుణం పెంచుకోవటం.
0: Mada refers to arrogance. It is a bad quality.
1: ఈ యొక్క దమమును సంపాదించుకున్నటువంటి వానికి రెండవ పేరు ఇంకోటి ఉంటుండాలి.
0: A person who has acquired this particular quality of dama,
1: సంస్కృతిలో సాక్షర అంటారు.
0: He gets the title of Satchara.
1: Satchara అనేటువంటి ఈ సాక్షరం అనేటువంటి దాన్ని కూడా తిప్పి మనం చదివితే రాక్షస అయిపోతుంది.
0: ద సేమ్ వర్డ్ సాక్షర, ఇఫ్ ఇట్ ఇస్ టర్న్ ది అదర్ వే, ఇట్ బికమ్స్ రాక్షస ఆర్ డెమన్.
1: కనుకని మనము రాక్షసత్వానికి పోకుండా దమమును అనగా ఇంద్రియమును మనము అదుపులో పెట్టుకున్నామంటే ఇదే నిజమైనటువంటి ధర్మాన్ని పోషించినటువంటి వారం అవుతాం.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ అండ్ ప్రొటెక్ట్ ధర్మ, వీ హావ్ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ అండ్
1: అన్నింటికి కూడాను ఇంద్రియ నిగ్రహం అత్యవసరము అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
0: ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద థింగ్స్ సెన్స్ కంట్రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాట్ వాస్ టాట్ బై కృష్ణ టు అర్జున.
1: అర్జున, ఇంద్రియ నిగ్రహమును గావించుకుని నీవు స్థితప్రజ్ఞుడిగా నిలిచమని చెప్పాడు.
0: అర్జున, స్టాండ్ యాజ్ స్థితప్రజ్ఞ అండ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు నడచవద్దు.
0: యూ షుడ్ నాట్ ఒబే ద కమాండ్స్ ఆఫ్ యువర్ సెన్సెస్.
1: నీ ఆజ్ఞలో ఇంద్రియం ఉంటుండాలి.
0: సెన్సెస్ మస్ట్ బి అండర్ యువర్ కంట్రోల్.
1: ఇంద్రియములకు దాసుడు కారాదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియస్.
1: నీకు ఇంద్రియములు దాసు కావాలి.
0: యూ షుడ్ మేక్ సెన్సెస్ యువర్ ఓన్ స్లేవ్స్.
1: నీవు గుడాకేశుడవు.
0: You are Gudakesha.
1: Anaga indriya nigraham cheyagalinattu vaadavu.
0: You are the one who has
1: appude neeki Rishikeshudu chikku labhistadu.
0: Only because you are having sense control.
1: Neevu Gudakeshudu kaaka Rishikeshudu neeku labhyam kaadu annadu.
0: Without you are having sense control, you cannot get the master of senses.
1: కనుకని ఈ సాంఖ్య యోగము లోపల ప్రధానంగా సమస్త ధర్మములు కూడాను బోధించి అన్ని ధర్మములకు కూడాను ఇంద్రియ నిగ్రహమే మూలాధారమని కూడాను నిరూపించాడు.
0: ఇన్ దిస్ చాప్టర్ ఆఫ్ సాంఖ్య యోగ ఆల్ ద క్వాలిటీస్ హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ బట్ ఇట్ హాస్ బీన్ జస్ట్ సెడ్ దట్ సెన్స్ కంట్రోల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
1: సత్యము, ధర్మము, న్యాయము, దమము, తపము, త్యాగము, అహింస, ఈ యొక్క ఏడు రంగులతో కూడినటువంటిది ఈ సత్యము.
0: This truth may be compared to the one which has got seven colors like the rain.
1: Kanukane motta motta manamu Bhagavad Gita shlokamulo kantastham cheyatam kante motta motta ee gunamulnu manamu abhyasamulo unchi తద్వారా భగవత్ తత్వాన్ని గుర్తించి ఈ శ్లోకంలో ఎందున్నటువంటి సారాన్ని మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: బిఫోర్ వీ మెమరైజ్ దీస్ శ్లోకమ్స్ గివెన్ ఇన్ భగవద్గీత, వీ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్, ప్రాక్టీస్ దెమ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక.
1: క్రమక్రమేణా ఈ శ్లోకంలో మీరు ఎంత శ్రద్ధతో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారో అదే విధంగానే అదే శ్రద్ధతో ఈ శ్లోకములు ఎందున్నటువంటి గుణములు కూడాను ఆచరించడానికి అంత శ్రద్ధతో మీరు ముందంజ వేయాలని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి ఈజ్ విషింగ్ దట్ దోస్ ఆఫ్ us who have been practicing learning of these slokams with a lot of interest, we have to evince the same interest in practicing the meaning and the good qualities conveyed by these slokams.
2: That was the 26th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 8th September 1984, Bhagavan explained the relationship between Satya, truth, and Dharma, righteousness.